ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 2వ రోజు క్రీస్తు శకం 2026 జూలై నెల 24వ తారీఖు శుక్రవారం వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

0: చరిత్ర పుటల్లో ఈరోజు నేషనల్ థర్మల్ ఇంజనీర్ డే జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాన్ని 2014లో అమెరికాకు చెందిన అడ్వాన్స్ థర్మల్ సొల్యూషన్స్ అనే సంస్థ అధికారికంగా ప్రారంభించింది. జూలై 24 ఎంచుకోవడానికి కారణం ఇది సాధారణంగా సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే రోజు కావడం. థర్మల్ ఇంజనీర్లు చేసే కృషిని, వారు ఎలక్ట్రానిక్స్ మరియు పవర్ రంగాలకు అందిస్తున్న సేవలను గుర్తించడానికి ఈ రోజును జరుపుకుంటారు. థర్మల్ ఎనర్జీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వేడి వర్సెస్ ఉష్ణశక్తి థర్మల్ ఎనర్జీ అనేది ఒక వస్తువు లేదా వ్యవస్థ లోపల దాగి ఉండే శక్తి. ఆ శక్తి ఒక వస్తువు నుండి ఇంకో వస్తువుకు ప్రవహించినప్పుడు దాన్ని హీట్ అంటారు. పరిణామాన్ని బట్టి మారుతుంది. ఒక కప్పు వేడి నీటిలో ఒక పెద్ద బకెట్ వేడి నీటిలో ఉండే ఉష్ణోగ్రత ఒకేలా ఉండొచ్చు, కానీ ఎక్కువ నీరు ఉన్న బకెట్లో థర్మల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డే జరుపుకుంటున్నాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 24 ఆదాయపు పన్ను దినోత్సవం లేదా ఆయాస్కార్ దివాస్ జరుపుకుంటారు. 1860 జూలై 24 బ్రిటిష్ అధికారి సర్ జేమ్స్ విల్సన్ భారతదేశంలో తొలిసారిగా ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు. దీని జ్ఞాపకార్థం 2010 అధికారికంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. 1957 జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఆ ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి సర్ జేమ్స్ విల్సన్ 1860 జూలై 24 మొట్టమొదటిసారిగా పన్నును ప్రవేశపెట్టారు. ఈ చారిత్రక మార్పుకు 150 నిండిన సందర్భంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2010 జూలై 24 నుండి అధికారికంగా ఆదాయపు పన్ను దినోత్సవం నిర్వహించడం ప్రారంభించింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00, దేశభక్తి గేయం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త.

0: మీరింతవరకు అర్చనలు, దేవీ భక్తి గీతాలు మరియు నాటకీయ కాలం విన్నారు.
1: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. సూక్తి సుధా కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత షేక్ బషీరునిసా బేగం.

0: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో హజ్రత్ ఆయిషా రజీల్లాహు అన్హు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రియ సతీమణి దైవ ప్రవక్త కోసం అల్లాహ్ ఆమెను 6 ఏళ్ల ప్రాయంలోనే ఎంచుకున్నాడు. ఆమె ప్రవక్త సాన్నిధ్యంలో సుశిక్షితురాలై ఇస్లామీయ సమాజ నిర్మాణంతో మహోన్నత సేవలు అందించారు. 50 ఏళ్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోకి అడుగుపెట్టిన హజ్రత్ ఆయిషా రజీల్లాహు అన్హు తన యవ్వనాన్ని త్యాగం చేశారు. అనేక అంతరంగిక ధార్మిక ఉపదేశాలను ఆకలింపు చేసుకునే ప్రజ్ఞాపాఠవాలు ఆమెలో ఉన్నాయి. తన పూర్తి జీవితాన్ని సవివరంగా ఇస్లాం బోధనకే అంకితం చేసిన ఉత్తమోత్తమురాలు. మహాప్రవక్త బోధించిన 2210 ప్రవచనాలను హజ్రత్ ఆయిషా రజీల్లాహు అన్హు ఒక్కరే ఉల్లేఖించారు. ధార్మిక నియమాలను ఖురాన్ గ్రంథ వ్యాఖ్యానాన్ని ఆమె ప్రజలకు అందించారు. ధార్మిక తీర్పులు ఫత్వాలను ఇచ్చేవారు. ప్రవక్త అనుచరులు ఆమె వద్దకు వచ్చి అనేక సమస్యల పరిష్కారాలు అడిగేవారు. మదీనా నగరంలో ప్రజల విశ్వాసం చూరగొన్న ధర్మవేత్త హజ్రత్ ఆయిషా రజీల్లాహు అన్హు ఆవిడ తన భర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పనులను స్వయంగా చేసేవారు. ఆయన పడకను వేయడం, బట్టలను ఉతకడం తన చేతులతోనే స్వయంగా చేసేవారు. మిస్వాక్ను శుభ్రపరిచి నీళ్లతో పాటు ఆయన శయనించే గదిలో పెట్టేవారు. పిండి కలిపి వంట చేసేవారు. ఒంటెలను సంరక్షించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మేల్కొని నమాజు చేసుకునేవారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టగా మిగిలింది అనుభవించు, దీనుల్ని ప్రేమించు, ధనవంతులతో కలిసిమెలిసి ఉండాలి అనుకోకు, మర్యాద ఆదరణ పాటించు అన్న ప్రవక్త బోధనలను ఆకలింపు చేసుకుని ఆయిషా రజీల్లాహు అన్హు అలాగే ప్రవర్తించేవారు. ఆవిడ జీవితంలో సంభవించిన అనేక సంఘటనలే కొన్ని దైవాజ్ఞలకు కారణమయ్యాయి. నూర్, అహజాబ్, తహరీం, సూరాలు, సందేశాలు ఇలాంటివే. హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు 18 సంవత్సరాల వయస్సులో అల్లాహ్ దీవెనతో ధర్మ బోధనా పీఠాన్ని అలంకరించారు. ఖురాన్ ప్రేమికులు ఆమె వద్దకు వచ్చి తమ ధర్మ సందేహాలను తీర్చుకునేవారు. ఆమెను విశ్వాసుల మాతృమూర్తిగా అందరూ కొనియాడేవారు. అన్ని సమస్యలకు ఆమె వద్ద పరిష్కార మార్గాలు దొరికేవి. ముస్లిం సమాజాన్ని నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా పటిష్టపరిచారు. ఇదే ఆమె జీవిత పరమార్థం. అందుకే ఆమెను అల్లాహ్ అంతిమ దైవ ప్రవక్తకు సతీమణిగా ఎన్నుకొన్నారు. విఘ్నత, వివేచనలు, అవగాహన శక్తి, సమస్యల్ని విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యం గల స్త్రీమూర్తి హజ్రత్ ఆయిషా రజీల్లాహు అన్హు గొప్ప కీర్తిని పొందేవారు. ఎక్కడ అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడలు కనిపిస్తాయో అక్కడ హజ్రత్ ఆయిషా రజీల్లాహు అన్హు అడుగుజాడలు కనిపిస్తాయి. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చి ఏ గదిలోనైతే 9 ఏళ్లు హజ్రత్ ఆయిషా రజీల్లాహు అన్హాతో కాపురం చేశారో ఆ గది ఆయనకు అంతిమ విశ్రాంతి మందిరంగా మారింది.
1: మీరింతవరకు షేక్ బషీరు నిసా బేగం గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం సమయం 6:35 పొలం కబుర్లో

జీర్ణ శక్తిని, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచే గ్యాక్ ఫ్రూట్. గ్యాక్ ఫ్రూట్ ను హెవెన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. గ్యాక్ ఫ్రూట్ వియత్నాం, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో సాధారణంగా లభిస్తుంది. ఇది రంగుల్లో నారింజల, ఆకారంలో చిన్న పనసల, బోడకాకరలా ఉంటుంది. ఇది పుచ్చకాయ జాతికి చెందింది. గ్యాక్ ఫ్రూట్ లో లైకోపిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల దానిలో యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంట్లో విటమిన్ సిఇ ఉండడం వల్ల చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తుంది. అలాగే ముడతలు రాకుండా నిరోధిస్తుంది. జీర్ణ శక్తిని, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో లైకోపిన్ టమాటాల కన్నా 70 రేట్లు, బీటా కెరోటిన్స్ క్యారెట్ల కన్నా 10 రేట్లు మరియు ఆరెంజ్ల కన్నా 60 రేట్లు విటమిన్ సి ఉంటుంది. దీనిని సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా మగ మొక్కలు అవసరమవుతాయి. మగ పువ్వుల ద్వారా పరాగ సంపర్కం జరిగి ఆడ పువ్వు ఫలదీకరణ చెందుతుంది. కావున ప్రతి 4 ఆడ మొక్కలకు ఒక మగ మొక్కను 6 అడుగుల దూరంలో నాటుకోవాలి. మొక్క నాటిన 6 మాసాలకు పూత మొదలవుతుంది. 8 నెలలకు కాయ తయారవుతుంది. కాయ మొదట చూడడానికి పచ్చగా ఉంటుంది. ఈ దశలో బోడ కాకర లేదా అగాకర వలె కూరగాయలా ఉపయోగించి కూర రూపంలో దీనిని తీసుకోవచ్చు. తర్వాత పసుపు వర్ణంలోకి మారుతుంది. ఆ తర్వాత నారింజ రంగు, ఇంకా చివరిగా ముదురు నారింజ రంగులోకి మారిపోతుంది. ఈ కాయ పండిన తర్వాత దీనిలో గుజ్జు మరియు విత్తనాలు వేరు చేసుకోవాలి. ముఖ్యంగా విత్తనాల పైన ఉన్న ఎరుపు పొర లైకోపిన్ ను అధికంగా కలిగి ఉంటుంది. ఈ పండును జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ విత్తనాలను గనక మరల నాటినట్లయితే అవి మొలకెత్తుతాయి. అవి మొక్కలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఈ మొక్కలకు పూత వచ్చే వరకు అది ఆడ మొక్క లేదా మగ మొక్క అని నిర్ధారించడం కష్టమవుతుంది. కాబట్టి కొమ్మ కత్తిరింపులతో ప్రవర్ధనం చెందిన మొక్కలను నాటుకున్నట్లయితే ఎక్కువ ఉపయోగకరం ఉంటుంది. సహజ సంపర్కం కన్నా మనం పరాగ సంపర్కం చేసినట్లయితే ఎక్కువగా దిగుబడులు ఆశించవచ్చు. ఒక్కొక్క కాయ సుమారు 500 నుంచి 1000 గ్రాముల వరకు బరువు ఉంటుంది. కిలో ధర 500 నుంచి 1000 రూపాయల వరకు పలకవచ్చు. ధర ఎక్కువ ఉన్నప్పటికీ ఆరోగ్య లాభాలు ఎక్కువగా ఉన్నందున ఈ కాయలను తినడానికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. జీవాల్లో వచ్చే మసూచి వ్యాధి, అమ్మవారి పొక్కులు లేదా బొబ్బర్ల రోగం. మసూచి వ్యాధి గొర్రెలు మరియు మేకల్లో వస్తుంది. కానీ ఈ వ్యాధి తీవ్రత మాత్రం గొర్రెల్లో ఎక్కువగా చూడవచ్చు. ఈ వ్యాధి ఎక్కువగా ఎండాకాలం మరియు చలికాలంలో కనిపిస్తుంది. ఇది సోకిన అనారోగ్యంగా ఉన్న జీవాలు ఆరోగ్యంగా ఉన్న జీవాలను తాకినప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం తీవ్రంగా ఉండి చర్మంపై వెంట్రుకలు లేని భాగం, తోక లేదా కింది భాగం, పెదవులు, ముక్కు రంధ్రాలు, జననేంద్రియాలు మరియు పాల పొదుగుపై ఎర్రని పొక్కులు లేదా దద్దుర్లు ఏర్పడతాయి. కళ్ళ నుంచి నీరు, నోటి నుంచి చొంగ మరియు ముక్కు నుంచి చీమిడి కారుతుంది. ఇంకా శ్వాసకోశ వ్యవస్థను వ్యాధి ఆశిస్తే జీవాలకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. జీర్ణ వ్యవస్థను వ్యాధి ఆశిస్తే రక్తపు విరోచనాలు అవుతాయి. అలాగే చూడ గొర్రెలకు వ్యాధి గనక ఆశిస్తే అవి ఈసుకుపోతాయి. దానా తొట్టెలు, నీటి తొట్టెలు మరియు ఇతర తాకే వస్తువుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా ఈ వైరస్ జీవాల ఊపిరితిత్తుల్లోకి చేరి ఇతర జీవులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. ఇది వైరస్ వలన వచ్చే వ్యాధి కాబట్టి దీనికి మందులు పనిచేయవు. కానీ దీని వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఇతర వ్యాధులు సోకకుండా ఉండేందుకు యాంటీబయోటిక్స్ మరియు పెన్సిలిన్ ను వాడుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారము గంజి లేదా బెల్లం పాకం ఇవ్వాలి. లేదా బయట మార్కెట్ లో దొరికే గ్రోవిప్లెక్స్, విటమిక్స్ గోల్డ్, గ్లూకోబోస్ట్ వంటి తాపే పదార్థాలను ఉపయోగించవచ్చు. పొక్కుల వద్ద అయోడిన్ పోయడం మంచిది. పురుగులు, ఈగలు మరియు కీటకాల బెడద నుంచి ఉపశమనం కొరకు పశు వైద్యుల సలహా మేరకు బోరిక్ పౌడరు మరియు గ్లిజరిన్ పేస్ట్ ను ఉపయోగించవచ్చు. లేదా టాపిక్యూర్ లాంటి స్ప్రేలను వాడుకోవచ్చు.
వ్యాధితో జీవాలు చనిపోయిన ప్రదేశం, అవి వాడిన నీటి తొట్టెలు, దానా తొట్టెలను క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రపరచుకోవాలి. చేతులకు గ్లౌజ్ వేసుకుని మందులను వెయ్యాలి. లేదా ఈ వ్యాధి మనుషులకు సోకితే సోర్స్ అని అంటారు. ఇది చేతులు లేదా వేళ్ల మధ్యలో అంటు పుండ్లులాగా కలుగజేస్తుంది. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి. ఈ వ్యాధి నివారణకు దగ్గర్లోని పశు వైద్యుని సంప్రదించి సకాలంలో టీకాలు వేయిస్తే మంచిది. ఈ వ్యాధి సోకిన తర్వాత కొన్ని సాంప్రదాయ ఆయుర్వేద చికిత్స పద్ధతుల ద్వారా నయం చేసుకోవచ్చు. ముందుగా జీలకర్రను 15 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టి ఆ పదార్థాన్ని కలిపి మిక్సీ వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్కు వెన్న లేదా నెయ్యిని చేర్చి బాగా కలపాలి. ప్రభావిత భాగంపై వీలైనన్ని ఎక్కువ సార్లు తగ్గే వరకు ఈ పూత మందును పుయ్యాలి. చర్మపు ఉపరితలాన్ని శుభ్రపరచి ఆరిన తర్వాతనే ఈ మందును ఉపయోగించాలి.

సఫారి మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ మీ యాత్ర సహాయకారి.

0: of Earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై స్పందించారు. నిన్న రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లీకుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి ప్రస్తుతం జైల్లో ఉంచినట్టు చెప్పారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నామని, అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: मैं जानता हूं कि पेपर लीक एक कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. सरकार ने अभी कम से कम समय में 22 లాక్ జితని విద్యార్థులకు ఎగ్జామ్ హో జాయే ఇస్కా ప్రబంధ కియా.
0: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునికీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
2: పోలీసులు ప్రజల్లో పాజిటివ్ గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మనం డీల్ చేయడంలో ఫర్మ్ గా చేసి ఈ రెండు గాని చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏమి లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్ గా వేశారు.
0: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల యూనిఫామ్ల సరఫరాపై సంబంధిత అధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యూనిఫామ్ల పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా వచ్చే ఏడాది యూనిఫామ్ల రూపకల్పన పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ మన ఎర్రచందనం అక్రమ నిల్వలో ఉన్నా ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. కొత్త వ్యవస్థతో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించి అవకతవకలను నియంత్రిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: భారత్ యుకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక

0: చికిత్సా వాణిజ్య ఒప్పందం దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 29,30,357 కోట్ల పెట్టుబడులతో 1037 పరిశ్రమలు వచ్చాయని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి ఆర్ లోకేష్ తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రతి పారిశ్రామిక ప్రాజెక్టును వేగంగా ఏర్పాటు చేసేలా భూ కేటాయింపులు అనుమతుల విషయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. హైదరాబాద్లోని నిరుపేదలకు నగరంలోనే సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు నిర్మాణ పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. అలాగే మీసేవ వాట్సాప్ నంబర్ 8096958 8096 వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ జీఎస్టీఏటీ విజయవాడ విశాఖపట్నం బెంచ్లు నిన్న ప్రారంభమయ్యాయి. కేంద్ర జీఎస్టీఏటీ ఉపాధ్యక్షులు వి భాస్కర్ రెడ్డి ఈ బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప ముందడుగునే అన్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన పారదర్శకమైన న్యాయ సేవలు అందడంతో పాటు జీఎస్టీ అప్పీళ్ల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఈరోజు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా కొంకుదురు గ్రామంలో 1899 జూలై 24 ఆయన జన్మించారు. 1934-48 సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక భాండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రంథాలయ ఉద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దేశంలో పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు పొంది, ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పిన అయ్యంకి వెంకటరమణయ్య 1979 మార్చి 7వ తేదీన తుది శ్వాస విడిచారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. భట్టిప్రోలు స్థూపం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటని చెప్పారు. తెలుగు లిపి మూలాలకు బ్రాహ్మీ లిపి ఆధారమైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కృష్ణప్రసాద్ వివరించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డ్రోన్ సిటీలో క్లస్టర్ ఏర్పాటుపై ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అమరావతిలో నిన్న సమావేశమయ్యారు. డ్రోన్ పరిశోధన, తయారీ, టెస్టింగ్, శిక్షణ తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంత.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी अथ वार्ताः प्रधानमंत्री नरेंद्र मोदी अवदत् यत् प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणस्य अनन्तरं गत अर्ध त्रिमासे अनेके महत्वपूर्णाः उपायाः कृताः दोषिणः गृहीत्वा कारागारे स्थापिताः सन्ति गतरात्रौ प्रसारिते एकस्मिन् दृश्य श्रव्य संदेशे श्रीमोदी अवदत् यत् प्रशासनस्य प्रथमं उत्तरदायित्वं विद्यार्थिनां शैक्षणिक वर्षस्य संरक्षणम् आसीत् अत एव परीक्षाणाम् अविलम्बेन आयोजनम् अत्यावश्यकम् आसीत् असौ एतदपि उक्तवान् यत् प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशनम् न लघु विषयः अपि तु एतेन लक्षशः विद्यार्थिना तेषाम् अभिभावकाश्च अत्यन्तम् पीडिताः अभवन् रोमानिया देशस्य आधिकारिक यात्रारता राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य बुखारेस्ट नगरस्य विक्टोरिया पैलेस इत्यत्र रोमानिया देशस्य प्रधानमन्त्रिणा इली बोलोजान इत्यनेन सह वार्तालापं करिष्यति सा रोमानिया देशस्य राष्ट्रपतिना निकुसोर दारी इत्यनेन सह भारत रोमानिया बिजनेस फोरम सम्मेलनम् अपि सम्बोधयिष्यति तदनन्तरं राष्ट्रपतिः मुर्मुः रोमानिया देशस्य संसदि गमिष्यति यत्र सा सिनेट इत्यस्य अध्यक्ष मर्सिया अब्रुडीन तथा चेम्बर ऑफ डेप्यूटीज इत्यस्य अध्यक्ष सोरिन ग्रिंडेनु इत्यनया च सह वार्तालापं करिष्यति दिल्ली उच्च न्यायालयेन सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियम 2024 इत्यस्य अंतर्गतम् प्रकरणानां श्रवणार्थं तक्षणप्रभावेण नूतनः फास्ट्रैक इति शीघ्र न्यायालयः स्थापितः उच्च न्यायालयस्य अधिसूचनानुसारं राउज एवेन्यू न्यायालये न्यायाधिकारिणः अनु ग्रोवर बलीगा इत्यस्याः न्यायपीठं विशेषरूपेण नामनिर्दिष्टः शीघ्र न्यायालयः भविष्यति अत्र सार्वजनिक परीक्षा अधिनियम सम्बद्ध प्रकरणानां तथा तैः सह सम्बद्धानां अपराधानां श्रवणं भविष्यति 30,000 न्यायालयस्य मध्यस्थता केन्द्रस्य प्रभारयुक्ता न्यायाधीशा अनु ग्रोवर बलीगा अस्य प्रयोजनस्य कृते विशेष न्यायाधीशरूपेण राउस एवेन्यू न्यायालयं स्थानान्तरिता अस्य निर्णयस्य उद्देश्यं सार्वजनिक परीक्षासु अनुचित साधन सम्बद्ध प्रकरणानां शीघ्र निर्णयं सुनिश्चेतुम् अस्ति एषा अधिसूचना प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणेषु संलिप्तानां व्यक्तिनां शीघ्रं कठोर दण्ड विधानार्थं शीघ्र न्यायालय स्थापनायाः घोषणानन्तरं कतिपय होरानन्तरम् एव प्रख्यापिता केन्द्रेण विभिन्नेषु मन्त्रालयेषु विभागेषु च सचिवाः नियुक्ताः सन्ति विनीत जोशी यः सम्प्रति शिक्षा मन्त्रालयस्य उच्च शिक्षा सचिवः अस्ति सः पञ्चायती राज मन्त्रालयस्य सचिवः अभवत् नरेश पालः गंगवारः नूतनः उच्च शिक्षा सचिवः भविष्यति टीके अनिल कुमारः विद्यालय शिक्षायाः साक्षरतायाः च सचिवः भविष्यति आवासन नगर कार्य विभागस्य सचिवः कटी किथलाज श्रीनिवासः पूर्वोत्तर क्षेत्रस्य विकास मंत्रालयस्य सचिवत्वेन नियुक्तः अभवत् केशवचंद्रा इत्येषः खनन मंत्रालयस्य सचिवः भविष्यति चंद्रभूषण कुमारश्च श्रमाजीविका मंत्रालयस्य सचिवः भविष्यति सुशील कुमार लोहानी इत्येषः पशुपालनस्य दुग्ध व्यवसायस्य च सचिवः भविष्यति सत्येन्द्र सिंहः नगर विकास विभागस्य सचिवत्वेन भविष्यति पीयूष गोयलः राष्ट्रिय मानवाधिकार आयोगस्य महासचिवः भविष्यति मन्त्रिमण्डलस्य नियुक्ति समित्या एतेषां नियुक्तिः स्वीकृता अस्ति दिल्ली मेट्रो रेल निगमः DMRC इत्येषः सूचितवान् यत् अद्य प्रातः 7:30 राष्ट्रिय राजधान्यां सुरक्षाकारणात् अग्रिम निर्देशपर्यन्तं 17 मेट्रो स्थानकानि पिहितानि भविष्यन्ति एतेषु स्थानकेषु लोककल्याणमार्गः राजीव चौक पटेल चौक आश्री रामकृष्ण आश्रम मार्गः बाराखंभा मार्गः सर्वोच्च न्यायालयः सेवा तीर्थादि स्थानकानि सन्ति इति वार्ताः
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. తర్వాత కథానిక పుత్రిక సహగమనం, రచన మరియు సమర్పణ శ్రీ కూని అంకబాబు గారు. తర్వాత కథానిక నలుగురు ఒక్కటైతే, రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధరబాబు. అనంతరం లలిత గీతాలు వింటారు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమం, కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 9:00 హలో బిరుచి కార్యక్రమం, కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 9:30 హలో బిరుచి కార్యక్రమం వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి కార్యక్రమాన్ని ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం, 5:30 యువత రంగం. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతుంది. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా వరి సాగులో యాజమాన్యం గురించి డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. ఈయన ప్లాంట్ ప్రోడక్ట్ మరియు సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్. పరిచయకర్త ఉమాదేవి. తర్వాత పొలం కబుర్లు. 7:40 వికసిత్ భారత్. 8:00 హలో బిరుచి కార్యక్రమం. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 10:00 పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి T20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న బుకారెస్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యకులు నికోసర్ దాన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత్, రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్, EU ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్, రొమానియా సంబంధం కి ఆధారశిలా హే ఔర్ ముజే ఖుషి హే కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే 3 మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హే హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కే అంతర్గత జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కా విస్తార్ కరేంగే. బుకారెస్ట్ యూనివర్సిటీ మే ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है. हम आज हस्ताक्षरित हुई MOU के जरिए स्पोर्ट्स के क्षेत्रों में भी अपना सहयोग बढ़ाएंगे.
0: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడడం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రి కల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కే లియే విభాగో కో నిర్దేశ్ దియే థే. విభాగో నే లగాతార్ మెహనత్ కర్కే దేర్ రాత్ ముజే ముసద్దా భీ దే దియా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ और कठोर सजा के प्रावधान के साथ का यह मुसद्दा कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा।
0: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గురుగ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ది ఆధారంగా ఉండాలని, అభివృద్ది చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 డబ్ల్యూటీఓ సభ్యదేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని 2వ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. నెల్లూరు తలమంచి మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులు చేస్తున్న నేపథ్యంలో పలు మెము రైళ్లు రద్దు చేసినట్లు నెల్లూరు రైల్వే మేనేజర్ శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ విజయవాడ గూడూరు, 28న గూడూరు విజయవాడ, నెల్లూరు సూలూరుపేట, రేణుగుంట నెల్లూరు మధ్య నడిచే వాటిని రద్దు చేశామన్నారు. అలాగే చెన్నై సెంట్రల్ గూడూరు సెక్షన్ పరిధిలో పెద్దపరియ నాడిపేట మధ్య జరగనున్న పనుల కారణంగా ఈ నెల 25, 27, 30 తేదీల్లో నెల్లూరు సూలూరుపేట, చెన్నైమూర్ మార్కెట్ కాంప్లెక్స్, సూలూరుపేట మధ్య నడిచే వాటిని కూడా రద్దు చేసినట్లు వివరించారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాంషు శుక్లా అన్నారు. గురువారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలంలో పర్యటించారు. ఉపాధి, అంగన్వాడీ కేంద్రం, కనుపూరు చెరువు, సాగునీటి కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంకటాచలంలో నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ వైకాపా హయాంలో రెవెన్యూలో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వెంకటాచలం జరగనున్న జగనన్న కాలనీలో ప్లాట్లు అంటూ నకిలీ పట్టాలు పంపిణీ చేసిన ప్రజలను మోసం చేశారన్నారు. వాటిపై విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. నియోజకవర్గంలో జేజేఎం కింద 13.26 కోట్లు, నగరవరానికి 3 కోట్లు, రోడ్ల నిర్మాణానికి 11.50 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. జిల్లా అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇక పాస్పోర్టు సేవలను ప్రజలకు మరింతగా సులభతరంగా వేగవంతంగా చేయడానికి విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కేంద్రం అధికారి నందుల బూఖ్యా సిబ్బందిని ఆదేశించారు. నెల్లూరులోని ప్రధాన పోస్టాఫీస్ ప్రాంగణంలో పాస్పోర్టు కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. రికార్డులు, పాస్పోర్టు దరఖాస్తుదారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో నెల్లూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు త్వరలో 100 విద్యుత్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారిని షేక్ షమీం పేర్కొన్నారు. ఉదయగిరి ఆర్టీసీ డిపోను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె డిపోలోని పలు విభాగాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచించారు. ఉదయగిరి డిపో కేఎంపీఎల్లో 2 పాయింట్లు మైనస్లో ఉందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు కేఎంపీలు తగ్గడంతో డిపో కేఎంపీఎల్ తగ్గిందన్నారు. అలాగే టైర్ల నిర్వహణ కూడా మైనస్లో ఉందని సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు చేశామన్నారు. గతేదాడితో పోలిస్తే ఉదయగిరి డిపోలో ఓఆర్ గణనీయంగా 20 పాయింట్లను పెరిగిందన్నారు. ఉదయగిరి డిపోనకు 10 విద్యుత్ బస్సులు కేటాయిస్తామన్నారు. అందుకు సంబంధించి డిపోలో ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రమేష్ కుమార్, సీఏ నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు. మరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: PM Jai, ab garibon ke jai.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు స్వరాచన వింటారా?

రంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు

0: ఇప్పుడు పుత్రికా సహగమనం కథానిక వింటారు రచన మరియు సమర్పణ శ్రీ కూని అంకబాబు గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ కూని అంకబాబు గారు మనకు అందించిన కథానిక

కథ పుత్రిక సహగమనం. చితి నుండి అగ్నికీలలు ఎగసపడుతున్నాయి. నిప్పురవ్వలు గాలికి అన్ని వైపులా వ్యాపిస్తుండగా ఖాళీ కట్టెలను సరిచేస్తున్నాయి ఆ చేతులు. ఆ చేతుల రంగు మంచిదే అయినా మసిబారి మురికిగా కనిపిస్తున్నాయి. ఆ చేతుల తాలూకా ముఖం వచ్చేస్తూ అగ్ని జ్వాలతో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంది. కాని ఆ చితి వేడికి దహరగా కారుతున్న చెమటను తన కొంగుతో తుడుచుకుంటూ పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ఆ యువతి. ఆమె పేరు తులసి. పేరుకు తగ్గట్టు అందరూ ఆరాధించదగినటువంటి వ్యక్తిత్వం ఆ అమ్మాయిది. అక్కడికి వచ్చిన వారు, ఏమిటి విడ్డూరం, అమ్మాయి శవాన్ని కాల్చడం ఏంటి, అందులోనూ వయసులో ఉన్న అమ్మాయి, పైగా పెళ్లి కాని అమ్మాయి, ఈ పని చేయడం ఏంటి అని తలో రకంగా అనుకుంటున్నారు. ఒకరిద్దరు మాత్రం ఆమె సాహసానికి ధైర్యానికి సహృదయానికి మెచ్చుకోకుండా ఉండలేక, ఇలాంటి కూతురు కన్న ఆ తండ్రి ఎంతటి అదృష్టవంతుడే కదా అని అనుకున్నారు. గతంలోకి వెళ్తే, నాయను నేను కాలేజీకి వెళ్ళొస్తా, సరేనా? సరే తల్లి, జాగ్రత్త జాగ్రత్త, కాలేజీలో అయ్యోళ్ళు చెప్పే పాఠాలు బాగా చదువుతుల్లే, అదే నీకు బతుకు, చక్కగా చదివితే మన బతుకులు బాగుంటాయి, జాగ్రత్త జాగ్రత్త, బదులిచ్చాడు తండ్రి గంటయ్య తన కూతురు తులసిని కళ్ళారా చూసుకుంటూ. తండ్రి మాటలు వేదాలు అనిపించాయి తులసికి. తన తండ్రి కాటికాపరి పనిచేస్తూ తనను చదివిస్తున్నాడు. తను బాగా చదివి తన తండ్రిని ఆ పని నుంచి తప్పించి మహారాజులా చూసుకోవాలనేది ఆమె కోరిక. సరే నాయన ఉంటా అంటూ కాలేజీకి వెళ్ళింది తులసి. ఏంటి గంటయ్య, ఏంటి నీ కూతుర్ని బాగా చదివించి ఏం చేద్దామని? అయినా ఆడపిల్లకు చదివేందుకు, ఏదో ఒకరోజు అత్తారింటికి పోవాల్సిందే కదా, అయినా ఏదో ఒక కూలీ పని పంపిస్తే నాలుగు డబ్బులు వస్తాయిగా అని తోటివారు అంటుంటే, అదేంటి అట్టా అంటారేంటి, అది నా ఇంటి దీపం, దాని బతుకులో దీపం ఎలగాలి గాని ఏ కూలో నాలో చేసుకోవాల్సిన కర్మ దానికేంది అని గంటయ్య అంటే, ఏంటో నీ చేతస్థం నీదే గాని చెప్తే ఏనో కదా అనేవారు అతడి సమాధానం విని. చూడండి నా బిడ్డ పేరు తులసి, అది తులసి మాలచ్యంలాగా ఎప్పుడు గొప్పగా ఉండాల, దానికోసం ఈ పని ఏంటి ఏదైనా చేస్తా, అసలే తల్లి లేని బిడ్డ, అది బాగా చదువుకొని పెద్ద ఆఫీస్ రావాలా అని గంటయ్య వారికి తిరిగి సమాధానం ఇచ్చేవాడు. అలా జరుగుతుండగా, అరే చెంగా ఏందిరా దీని పాసు గాల, తొందరగా కాలదేందిరా ఈ పీరుగా, దీని అమ్మా బడవా, ఇంకొంచెం కిరసనాయలు పోయిరా, చెంగటికి పురమాయించాడు గంటయ్య. అవును మామా, అసలే పంచాయతీలు తెచ్చిన అనాది పీరుగా, అంత తేలిగ ఎలా కాల్తుంది అంటూ మండుతున్న చితిపై మరింత కిరోసిన్ కుమ్మరించాడు చెంగడు. మంటలు బొగ్గుమండడంతో ఇద్దరు కాస్త వెనక జరిగి చితి కట్టెలను సరిచేయడం ప్రారంభించారు. కూడా తెచ్చుకున్న కళ్ళు కుండను మధ్య మధ్యలో ఇద్దరు మార్చుకుంటూ తాగారు. శవం దాదాపు కాలిపోయాక ఇద్దరు పక్కన ఉన్న సమాధిపై కూర్చున్నారు. ఒరే చెంగా, నా కళ్ళకేదో అయ్యిందిరా, బోసర బోసరగా అవుతుండయిరా, ఏమైంది మామా, ఏంటి సంగతే అడిగాడు చెంగడు. ఏమోరా తెరవడం లేదు అంటూ పక్కకు ఒరిగిపోయాడు గంటయ్య. చెంగడు భయపడిపోయి పక్కనే ఉన్న చెంబులో నీళ్లు గంటయ్య ముఖంపై చల్లి లేపాడు. కాస్త తేరుకున్నాడు గంటయ్య. ఏమామా ఏమైంది నీకు, ఆతురుగా అడిగాడు చెంగడు. ఏమోరా తెరవడం లేదు, ఈ మధ్య కడుపులో నా యాల్ది ఏదేదో ఉంటాయిందిరా, నడుములు అంతా ఒకటే కొంగ తీసినట్టు ఉంటాయిందిరా, దుడ్డు కూడా సాబుగా రావడం లేదురా అన్నాడు. ఒంటేలు బాగా వస్తా ఉండయా మావా అడిగాడు చెంగడు. అబ్బే దాన్ని బాసుగాల పూసుకుంటా ఉంటే కష్టంగా ఉందిరా మావు, ఇదేదో పెద్ద పితలాటకంలా ఉంది, నువ్వు ముందెళ్ళి ఆసుపత్రిలో చూపించో అని అన్నాడు చెంగడు. నువ్వు ఉండరా స్వామి, ఆసుపత్రి వెళ్ళాననుకో ఆడ ఏదేదో చెప్తాడు, ఆసుపత్రి లేదు గీసుపత్రి లేదు, నువ్వు ఊరుకోరా నాయన, ఒరే ఇదంతా మా ఎమ్మెకి చెప్పబాకురు, అసలే కంగారు బిడ్డ భయపడిపోద్ది, సరే కానీ

0: చెప్పను గానీ నువ్వు జాగ్రత్త మామా, ఇలా జరుగుతుండగా కొద్ది రోజులకి నాయన ఏంది కళ్ళు తిరిగిపడ్డామంట? అదేం లేదమ్మా, నాకు అంతా తెలుసులే, చెన్నట్టు చెప్పిళ్ళా వాడా, వాడేదో వాగుతాళ్ళే, అదేం లేదులే. నీవెప్పుడు అంతే ఆయన, నీకు నా మీద ధ్యాస, నీ మీద ఉండదు, పద ముందు హాస్పిటల్కి. ఇప్పుడు కాదులే నాయన, ఇంకోసారి పోదాము, అవన్నీ పక్కన పెట్టి ముందు కూడి తిను, నేను తింటాలే కానీ నువ్వు ముందు హాస్పిటల్కి పోదాం. అది కాదమ్మా, నీ పరిచయపోని అప్పుడు నేనే వస్తా, నువ్వు చెప్పినట్టే వస్తా, అందాక ఆగు తల్లి. అంటే నీ పట్టు నీదే కానీ నా మాట అసలు పట్టించుకోవు. అది కాదు తల్లి, నువ్వు నా దాకా ఇంకెవరున్నారు చెప్పు, అయితే ఇప్పుడేరా పోదాం, లేదంటే నా మీద ఒట్టే. తులసి అలా అనడంతో కూతురి మాట కాదని లేక అంటయ్యా అలాగే వస్తాలే, ముందు నువ్వు కూడి తిను అని అనడంతో తులసి సరే వస్తా ఉండు అంటూ గిన్నెలోకి కాస్త అన్నం చేపల పులుసు తీసుకొని వచ్చి కలిపి తిను నాయన అంటూ గంటయ్య నోటి దగ్గర పెట్టింది. ముందు నువ్వు తిన్నాయనా, నేను తర్వాత తింటాలే అన్నాడు గంటయ్య చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ. ముందు నువ్వు తింటేనే తర్వాత నేను తింటా అంటూ తులసి పట్టుబట్టడంతో సరే పెట్టు అంటూ కూతురు పెట్టిన ముద్ర నోట్లోకి తీసుకుంటూ మరోసారి కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ఏంది నాయనా, దేనికి ఏడుస్తున్నావు, నీకేం కాదు లేనాయనా, నేనుండగా నీకేం కాదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానైనా అని తులసి అనడంతో తప్పు నాయనా, అట అనబాకు, నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతకాలమ్మా నువ్వు అన్న తండ్రి మాటలకి తులసి కళ్ళు నీరు చలమలయ్యాయి. చూడు తల్లి, నేను చూస్తా ఉంటే మా అమ్మే నా కోసంగా మళ్ళీ వచ్చిందా అనిపిస్తూ ఉండాది. నా చిన్నప్పుడు అమ్మ చేతి ముద్దలు తిన్నా, ఇప్పుడు నీ చేతి ముద్దలు తింటా ఉంటే మా అమ్మే పదే పదే గుర్తుకొస్తుండాలి అన్నాడు గంటయ్య తన కూతుర్ని కళ్ళలో నింపుకుంటూ. కారుతున్న కన్నీళ్లను తన గుండెలను మరింతగా తడిపేస్తుండగా తుడుచుకుంటూ ఆ మాటలకు తులసి చిరునవ్వు నవ్వి సరేలే నాయనా, నన్ను మీ అమ్మే అనుకో, తిను తిను నాయనా అంటూ అన్నం కలిపి పెడుతుంటే తృప్తిగా తిన్నాడు గంటయ్య. నువ్వు మా అమ్మ అని గంటయ్య ఆత్మీయతను కలిపిన అనురాగంతో అనడంతో ఇదిగో ఇప్పుడే తింటా అని తులసి కూడా అన్నం తిని పదనైనా పోదాం అని వాళ్ళ నాన్న చేయి పట్టుకొని ఇంటి నుండి బయట నడిచింది. హాస్పిటల్లో మీ నాన్నకు టెస్ట్లన్నీ చేశామమ్మా, ఈయనకి కిడ్నీలు 2 పాడయ్యాయి, త్వరగా ఆపరేషన్ చేసి కిడ్నీలు మార్చాలి లేదంటే అన్నాడు డాక్టర్. ఆ మాటలకి తులసి భయపడిపోయి సార్ సార్ మా నాయన్ని ఎలాగైనా కాపాడండి సార్ అని వేడుకుంది. నేను చేసేదేం లేదమ్మా, కిడ్నీలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే చెప్పండి, ఆపరేషన్ చేద్దాం అన్నాడు డాక్టర్. ఎంత అవుతుంది సార్? భయం గుప్పెట్లో దాగిన తులసి అడిగింది. 2 కిడ్నీలు మార్చాలి, 10 లక్షల దాకా అవుతుంది. అమ్మో అంతా నెత్తి మీద బండతో బాధినట్టు ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయింది పరిగెత్తున్న గుండెను అదిమి పట్టుకుని. అవునమ్మా పోని, 1 కిడ్నీ అయినా పర్వాలేదు, కొంతలో కొంత మీ నాయన్ని బతికించవచ్చు అని డాక్టర్ అనడంతో ఎడార్లో వయోసిస్సులా అనిపించిన ఆ మాటలు విన్న తులసి అయితే మా నాయనకి నా కిడ్నీ తీసుకోండి సార్ చెప్పింది తడబాటు లేకుండా ఆతృతతో. ఇవన్నీ వింటున్న గంటయ్య మధ్యలో కలగజేసుకొని చూడు తల్లి, ఈ ఆసుపత్రి వాళ్ళు డబ్బుల కోసం ఏవేవో చెప్తారు, నాకు బాగానే ఉంది, పద ఇంటికి పదం అన్నాడు. నువ్వు ఉండు నాయన, నువ్వేం మాట్లాడుకు అని తండ్రిని వారించి సార్ సార్ మీరు హెల్ప్ చేయాలి సార్, మా నాయన్ని బతికించండి సార్, నాకు మా నాయన తప్ప ఇంకెవరు లేరు సార్, నా కిడ్నీ సరిపోతుందేమో చూడండి సార్, మా నాయన్ని బతికించండి సార్ అని మరోసారి బతిలాడింది తులసి. సరే సరే ముందు ల్యాబ్కి వెళ్ళి అవసరమైన టెస్టులు చేయించుకొని తర్వాత కనిపించు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. తులసి ల్యాబ్ పోయి పరుగులు తీసింది. కాసేపు తర్వాత ఇక్కడ తులసి అంటే ఎవరమ్మా, ఓ నర్సు డాక్టర్ రూమ్ నుండి బయటకు వస్తూ అడిగింది. నేనే మేడం, తులసి సమాధానం. అయితే రండి, డాక్టర్ గారు పిలుస్తున్నారు అంటూ డాక్టర్ దగ్గరికి తులసిని వెంట పెట్టుకుని తీసుకెళ్లింది నర్సు. రా తులసి రా, డాక్టర్ పిలిపి ఉన్న తులసి గుండె రైలు వేగం కన్నా వేగంగా కొట్టుకుంటూ తన గుండె చప్పుడు తనకే వినపడుతుండగా భయపడుతూ నేను లోపలికి వెళ్ళింది. కూర్చోమ్మా, ఏం చదువుతున్నావు పరామర్శగా అడిగాడు డాక్టర్. ఇంజనీరింగ్ సార్. ఓకే, నీకు ఫ్రెండ్స్ బాగా ఉన్నారా? ఉన్నారు సార్. ఎందుకు సార్? బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఒకరున్నారు సార్, కాస్త తల వంచి భయంగా చెప్పింది. అవునా, అతగాడి పేరేమిటి? సురేష్ సార్. మనసు సంకోచిస్తున్నా నెమ్మదిగా సమాధానం చెప్పింది. బాగుంటాడా, ఐ మీన్ అందంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? తులసి ప్రశ్నించింది కంగారుగా. చెప్తాను, ఇంతకీ అతగాడు ఏం చేస్తుంటాడు?
1: నా క్లాస్మేట్ సార్.
0: వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? డాక్టర్ ప్రశ్నకు సమాధానం ఇస్తూనే మరోపక్క భయపడుతూ ఉంది తులసి. ఏం జరుగుతుందో అర్థం కాక. వాళ్ళ అమ్మా నాన్న గురించి నీకేమైనా తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? సరే చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పాలి మరి. సరే సార్, చెప్తాను. అడగండి సార్. మరింత గుండె దడ పెరిగింది తులసికి. ఆ అబ్బాయి నువ్వు ఎప్పుడైనా శారీరకంగా కలిశారా?
1: సార్,
0: అది అంటే ఒకసారి పర్వాలేదు చెప్పమ్మా, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి ముందు స్వీట్ మెమరీ ఎలా ఉంటుంది అంటేను కాదనలేక కలిశాను సార్. తర్వాత టెస్టులు ఏమైనా చేయించుకున్నావమ్మా? చేయించుకోలేదు సార్. అంటే పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి కదా అని అని నీళ్లు నవ్వులుతూ చెప్పింది తులసి. ఐఆమ్ సారీ తులసి, నీ కిడ్నీ మీ నాన్నకి పనికిరాదమ్మా. అయితే దీనికి మీరు అడిగిన ప్రశ్నలకు సంబంధం ఏంటి సార్? ఎందుకు ఇవన్నీ అడిగారు? కాస్త స్వరం పెంచింది తులసి. ఎందుకంటే నీకు ఎయిడ్స్ హెచ్ఐవి పాజిటివ్ అన్న రిపోర్ట్స్లో తేలింది. బహుశా నీ పీరియడ్ ద్వారా నీకు వచ్చి ఉండొచ్చు, అందుకే అడిగాను. డాక్టర్ మాటలకు తులసి తన కాళ్ళ కింద నేలంతా కంపించినట్లు అయ్యింది. తెలియకుండానే ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఒళ్ళంతా భారం అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. తన తప్పు తెలుసుకొని ఏ విధంగా సవరించుకోవాలో తెలియక అయోమయంలో పడిపోయి తన తండ్రికి కూడా తన ప్రియుడి గురించి చెప్పకుండా తను ఇంతటి దుస్థితికి వచ్చినందుకు తనను తాను ఎలా శిక్షించుకోవాలో అర్థం కాక దిక్కుతోచక సునీలకు చూస్తూ ఏడవసాగింది. సారీ అమ్మా, ఇక మీ నాన్నను కాపాడుకోవడానికి చివరి ఛాన్స్ కూడా మిస్ అయింది. ఐఎమ్ వెరీ సారీ అన్న డాక్టర్ భారంగా అడుగులు వేస్తూ వాళ్ళ నాన్న ఉన్న వార్డు వైపు నడిచింది తులసి. వార్డు దగ్గర నర్సు, ఇదిగో మేడం డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్, ఇవి మీవి ఇవి మీ నాన్నవి అంటూ రెండు రిపోర్ట్లను చేతులు పెట్టి వెళ్ళిపోయింది నర్సు. కన్నీళ్లతో కళ్ళ మసకబారగా మైకం కమినేట్లు అనిపించి ఉన్న చోట ఎక్కులబడిపోయింది తులసి. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. పక్కనే ఉన్న చెంగడి ఓదార్పు ఎంతమాత్రం పనిచేయలేదు. ఆ రోజంతా ఏడుస్తూనే అలసిన ఆమెకు నిద్ర కమ్మేసింది. మరుసటి రోజు ఉదయం ఎవరో తను తట్టినట్టు అనిపించి మెరకు వచ్చి చూసింది తులసి. ఓ నర్సు ఎదురుగా నిలబడి దీనంగా తన వైపు చూస్తూ ఉంది, ఏదో తనతో చెప్పాలన్నట్టు. ఏంటి మేడం చెప్పండి, ఇప్పుడు మా నాన్నగ ఎట్లా ఉంది? అడిగింది తులసి చెదిరిన జుట్టును సవరించుకుంటూ. సారీ మేడం, మీ నాన్నగారు చనిపోయారు అని నర్స్ సమాధాన రూపంతో దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తూ తలను చేతులతో బాదుకుంటూ వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళిపోయింది. మేడం మేడం, లోపలికి వెళ్ళకూడదు, డాక్టర్ గారు అరుస్తారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసాక బాడీ పోస్ట్ మార్టం పంపిస్తారు, మీరు వెళ్ళి రిసెప్షన్లో కూర్చోండి అని అక్కడ నర్సులు ఆమెతో చెప్తూ తులసి వార్డు నుంచి బయటకు పంపించేశారు. తన తండ్రిని కాపాడలేకపోయినా తన మీద కోపం వచ్చింది, అసహ్యం వేసింది. ఓ పక్క కట్టలు తెచ్చుకున్న వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది తులసి. తన తండ్రి చావుకి తానే కారణమని, తను చేసిన తప్పే తన తండ్రికి ప్రాణం తీసిందని బలంగా నమ్మింది తులసి. తను తన తండ్రికి చేసిన మోసానికి అవమాన భారంతో కుంగిపోయి తన తండ్రికి రుణం తెచ్చుకోవాలని ఎందరు కాదంటున్నా, ఎవరు వద్దంటున్నా తన తండ్రి చితికి తానే కొరివి పెట్టి దహనం చేసే పనికి కూడా పూనుకుంది. చితిలో తన తండ్రి దేహం కాలుతుండగా చూస్తూ చూస్తూ తులసి మిక్కిలి మనోవ్యధకి గురై తండ్రి లేని బతుకు తనకు అక్కర్లేదనుకుంటూ తన తండ్రికి నమ్మక ద్రోహం చేసిన తనకు ఈ భూమిపై బతికే హక్కు లేదని భావించి తండ్రి శవం కాలుతున్న చితిలోకి అమాంతంగా దూకేసింది. అక్కడ వారు ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు, కానీ మంటలు పెద్దవి కావడంతో సాధ్యపడలేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. నాయనా నాయనా అని తులసి అరిచిన అరుపులతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. తులసి వాళ్ళ నాన్నతో పాటే అదే చితిలో కాలిపోయింది. చేసేది లేక వచ్చిన జనాలు ఒకరినొకరు చూసుకున్నారు. అయ్యో పాపం, ఏంది పిల్ల ఇట్లా చేసింది, ఉత్త పుణ్యానికి మంటల్లో దుకేసి చచ్చింది పాపం అని కొందరు అంటుంటే, ఇలాంటి పిల్ల ఉంటే ఎంత చస్తే ఎంత, గాలి తిరుగులు తిరిగి వాళ్ళ నాయన్ని ఆ పిల్లే చంపుకుంది, చస్తే చావనిలే అనుకున్నారు ఇంకొందరు. ఈ మాటలు తులసికి చేరుతాయో లేదో కానీ వాళ్ళ నాన్నతో పాటే చితిలో కాలిపోయింది ఆనాడు ఆమె. ఈ పుత్రికా సాగమనం అక్కడ ఎన్నో గుండెల్ని పిండి వేసింది. ఇదంతా చూస్తున్న పడమటి దిక్కున సూర్యుడు మనసు తడి చేసుకొని చీకటి దుప్పట్లో కప్పుకొని పడమట కొండలకి చాటుకి వెళ్ళిపోయాడు.

0: మీరింతవరకు పుత్రికా సహగమనం కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ కూని అంకబాబు గారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు నలుగురు ఒకటైతే కథానిక ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వూరు శ్రీధర్ బాబు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ అవ్వూరు శ్రీధర్ బాబు గారు మనకు అందించిన కథానిక

కథ పేరు నలుగురు ఒకటైతే. పిన్ని కూతురు పెళ్లికి పోవాలి, కొత్త చీరలు కొనాల్సిందే అంటూ ఇంటావిడ హుకుం జారీ చేసింది. పోరుగాలికి జడివాన తోడైనట్లు అక్కా వాళ్ళు కూడా ఆ పని మీదే ఇంటికి వచ్చి చేరారు. ఇక తప్పదని కొత్తగా ఓపెన్ చేసిన చీరల షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి చివరిలో ఫోన్ చేస్తే వస్తానని హామీ ఇచ్చి షాప్లో వెయిట్ చేసే తలనొప్పి నుంచి తప్పించుకున్నానని కాస్త సంబరపడ్డాను. మీద పడిన పాము కరవక మానదని కాల్ రానే వచ్చింది. ఇంత త్వరగా అయిపోయిందా అంటూ ఆశ్చర్యపోయి బిల్లు ఎంత అవుతుందో అంటూ భయపడుతూ షాపు ముందు బండి ఆపి షాపు వైపు తలెత్తి చూశాను. సార్ సార్, బండి ఇక్కడ పెట్టద్దు, సెల్లార్లో స్కూటర్ స్టాండ్లో పెట్టండి సార్ అంటూ సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొనడానికి కాదండి, జస్ట్ బిల్లు కట్టేసి వెళ్తాను అని చెప్పాను. సార్ సార్ సార్, ఏమనుకోకండి, మేనేజర్ మమ్మల్ని తిడతాడు సార్, ప్లీజ్ సార్ అంటున్న అతని మొహంలోకి పరిశీలనగా చూశాను. ఒక్కసారిగా షాక్ అయ్యాను. అన్నా నీవా అన్నా, మాటలు తెలియకుండానే వచ్చాయి. ఎవరు అంటూ ప్రశ్నార్థంగా నా మొహంలోకి చూశాడు. నేనన్న యోగేష్ని, గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు నీ దగ్గర సైకిళ్లను బాడుకు తీసుకునేవాడిని. ఏంటన్నా ఇప్పుడిలా, ఏం మాట్లాడాలో తెలియక గొనిగాను. గుర్తుపట్టినట్లు మొహంలో వెలుగు కనిపించింది. అంతలోనే మొహంపై దిగులు మేఘం ఒకటి మలిచింది. ఏం చేస్తాం బాబు, చిన్నప్పటి నుంచి సైకిలు బాడుగులకు ఇవ్వటం, రిపేర్కి ఏదైనా వస్తే చేసి పంపటం ఇదే అలవాటు. ఇంకో పని నేర్చుకోలేదు, చదువా బొటాబొటీగా ఏదో సాగింది అంతే. ఇప్పుడు సైకిళ్ళు వాడే వాళ్ళు ఎవరున్నారు? షాపు మూతేసి అందిన కాడికి సైకిళ్ళను అమ్మి ఇదో అదొకటి నాకు ఉంచుకున్నాను అంటూ చేయి చూపించన్నాడు. అక్కడొక డొక్కు సైకిల్ ఒకవైపు వాలి ఉంది. ఇంతలో శ్రీమతి నుండి ఫోన్ వచ్చింది. సరే అన్న, షాప్లో మా వాళ్ళు ఉన్నారు, లోనికి వెళ్ళి వస్తా అంటూ బండిని సెల్లార్ పార్కు చేసి వెళ్ళాను. తీసుకొచ్చిన చీరల ముచ్చటతో సాయంత్రం నుండి రాత్రి వరకు కాలం తెలియలేదు గాని పడక మీద నడుము వాల్చగానే మధ్యాహ్నపు దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. నర్సయ్య అన్న గురించి ఆలోచనలు మొదలయ్యాయి. అప్పట్లో సైకిల్కి మంచి గిరాకీ ఉండేది. అప్పుడు అందరూ సైకిల్ తొక్కుతుండేవాళ్ళు. కొందరైతే సైకిల్ కొనేంత లక్ష్మి వాళ్ళ చేతిలో ఆడేది కాదు. బాడుగు సైకిల్ తప్పనిసరి అయ్యేది. ఏదైనా పని ఉన్నప్పుడు సైకిల్ని బాడుగకు తీసుకొని పని అయిపోగానే మరలా షాప్కి సైకిల్ ఇచ్చేసి రెంట్ చెల్లించి వెళ్ళేవాడు. అప్పుడు గంటకి ఎంత అని ఉండేది. నర్సయ్యన్న దర్జాగా ఇనప టేబుల్పై కూర్చొని ముందున్న చిన్న చెక్క బల్లపై ఉన్న నోట్ పుస్తకంలో సైకిల్ తీసుకున్న వాళ్ళ పేరు సమయము రాసుకునేవాడు. ఇక మాలాంటి చదువుకుంటున్న వాళ్ళకైతే కులాసాకి సైకిల్ తొక్కాలనే ఉబలాటం ఎక్కువ. నాయన్ని అమ్మను పీడించి డబ్బులు గుంజుకొని సైకిళ్లను బాడికి తీసుకొని తొక్కే ఉబలాటాన్ని తీర్చుకునేవాళ్ళం. ఒక్కోసారి అందరూ తీసుకెళ్లటంతో సైకిళ్లు లేకపోతే ఎంత త్వరగా వస్తారా, ఎవరొస్తారా అని ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. నర్సయ్య అన్న టీవీగా కుర్చీలో కూర్చొని ఉండటం చూసి అబ్బా లైఫ్ అంటే అన్నదేరా, అలా ఉండాలి లైఫ్ అనుకునేవాడు. అన్న షాపులో ఒక సైకిల్ మెకానిక్ కూడా ఉండేవాడు. పంచర్లు చిన్న చిన్న రిపేర్లు చేసేవాడు. అతను రానప్పుడు నర్సయ్యనే చేసేవాడు. కానీ ఎల్లప్పుడూ తెల్ల టెర్లిన్ చొక్క పంచిలో తలతలా మెరుస్తుండేవాడు. అలా నలగని బట్టలేసుకుని ఉండే నర్సయ్యన్న ఇప్పుడు వాచ్మెన్ దుస్థితిలో ఉండటం చూసి గుండె కలుక్కుమంది. టిప్ టాప్ గా ఉన్న అన్నం చూసి ఒక్కోసారి మాట్లాడాలంటేనే భయపడేవాడు, అంత గంభీరంగా ఉండేవాడు. ఇప్పుడు మేనేజర్ తిడతాడని తను భయపడుతున్నాడు. ఒక వ్యక్తి సైకిల్ వదిలి స్కూటర్ పట్టడం అంటే అతని విషయంలో ఏదో మెరుగయ్యాడులే అనుకోవచ్చు. కానీ అయినా ఏంటిది, ఇది అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏమిటి, ఓనర్లను బానిసలుగా చేయటమా? ఎంతో మంది రైతులు తాకట్టు పెట్టిన భూముల్ని వదులుకొని టౌన్కి వచ్చి బానిస బతుకులు బతకటం ఏంటి? ప్రపంచం ముందుకు పోవడం అంటే కొన్ని పనులు చేసేవారిని వెనక్కి నెట్టేయటమేనా? ఎదుగుదల అందరికీ సమానం కాదా? సాంకేతికత దేవతా దెయ్యమా? ఇలాంటి ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. కలలో నర్సయ్యన్న తెల్ల లెనిన్ చొక్కా వేసుకుని వీల్ చైర్లో కూర్చుని ఉన్నాడు. కల నిజమయ్యే మార్గం ఉందా?
అయినా ఇది ఎలా సాధ్యం ఆలోచిస్తూనే స్కూల్కి రెడీ అయి బయలుదేరాడు. స్కూల్కి వెళ్ళిపోతే ఇక క్లాసులు పిల్లలు ఆ గొడవల్లో పడిపోవటం తప్పదు. రిటర్న్ బస్ ఎక్కి కూర్చొని కళ్ళు మూసుకోగానే సంధ్యవేళలో పక్షుల గుంపు చెట్ల మీద పోచినట్లు ఆలోచనలన్నీ తలభాగంలో ఆరా తిరుగుతున్నట్లు తిరుగుతున్నాయి అన్నట్టు మీకు విషయం చెప్పాలి. నాకు కథలు గట్రా అప్పుడప్పుడు రాస్తూ ఉండటం అన్నమాట. నాలా రాసే బ్యాచ్ ఒకటి ఉంది. సాయంత్రం అయితే ఒక ఛాయ్ షాప్ ముందు కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతాం. రాసినవి రాయనివి గురించిన చర్చ అక్కడే సాగుతుంది. ఇదిగో ఇప్పుడు ఈ విషయానికి ఎలా ముగింపు ఇవ్వాలో సలహా ఇవ్వమని వాళ్ళ ముందు పెట్టాను. ఈ బూర్జువా వ్యవస్థపై తిరుగుబాటు చేయాలి అన్నాడు ఆవేశంగా భాస్కర్. వాడికై వాడు తనకు విప్లవ భావాలు ఉన్నాయనుకుంటాడు. అందరూ ఒకసారిగా నిట్టూర్చేసరికి వాడు చుక్కలు లెక్క పెడుతున్నట్లు ఆకాశం వైపు చూశాడు. ఇంతకీ ఆ కొన్న చీరలు ఎలా ఉన్నాయో చెప్పలేదు అంది శాంతి. అభ్యుదయ రచయిత్రి అని చెప్పుకుంటుంటుంది. అందరూ శాంతి వైపు చూశాం. దాంతో అది కాదు తమాషకి నసిగింది శాంతి. నీవు టీచర్వి కాకుండా ఒక కంపెనీ ఓనరులా మార్చి తిరిగి మళ్ళా కతరాయి, అప్పుడు నీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వచ్చు అన్నాడు మధు. మళ్ళీ తనే, ఇది చాలా సులభ పరిష్కారం, ఇంకా దీనిలో ట్విస్ట్ కూడా పెట్టచ్చు. అందరూ అతని వైపు ఆసక్తిగా చూశారు. తను కొనసాగిస్తూ, చిన్నప్పుడు నీవు బాడిగ ఎగ్గొట్టిపోవడమో లేదా సైకిల్ డ్యామేజ్ చేసి సైలెంట్గా అక్కడి నుంచి వదిలేసి పెట్టి వెళ్ళిపోవడమో, సైకిల్ పోగొట్టి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడమో, ఇలా ఏదైనా ఒకటి యాడ్ చెయ్యి ఆ కథలో. ఇప్పుడు ఇలా ఉద్యోగం ఇచ్చి రుణం తెచ్చుకున్నట్టు ఉంటుంది కదా, ఎండింగ్ బాగుంటుంది అన్నాడు. బాగుందో ఏమో కానీ ఈ కథను మళ్ళీ తిరిగి రాయాలంటే ఒళ్ళు బరువు. అయినా నేను కంపెనీ ఓనర్ని అనుకుంటే నాకే ఏదోలా ఉంది. ఇది కథ లేక వాస్తవంగా జరిగిందా అంది అంతవరకు మౌనంగా ఉన్న విజయ. ఇప్పుడు అందరి చూపు నా వైపు మళ్ళీ. కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి నిజమే అంటూ గొనిగాడు. నర్సయ్య క్యారెక్టర్ నిజమైన పక్షంలో ఊపిరి పీల్చడానికి కాస్త టైం తీసుకుంది విజయ. ఆ నిజమైన పక్షంలో అందరూ కోరస్గా పలికారు. మనం ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? అందరి మొహాలు విజయ వైపే. మనమందరం మనమందరం మళ్ళీ కోరస్. మనమందరం షురిటీగా ఉండి లోన్ ఇప్పించి ఒక షాప్ పెట్టిస్తే అందరి మొహంలోకి చూసింది విజయ. ఒప్పుకోలు కనపడింది కొందరి మొహంలో. కానీ అన్నాడు దేనికైనా అడ్డుపుల్ల వేసే మొహన్. ఇప్పుడు అందరి మొహాలు మోహన్ వైపు. కాస్త గాలి పీల్చుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు మోహన్. విజయ చెప్పింది ఒక సమస్యకు పరిష్కారమే, కానీ స్థూలంగా పరిశీలించినప్పుడు ఇది పరిష్కారం కానేరు. ఒకరికైతే మనం సాయం చేద్దాం, ఓకే. ఎంతమంది ఇలా దెబ్బతిని ఉంటారు? దీనికి మనం పరిష్కారం అన్నిటికీ ఎలా చూపగలం? ఇప్పుడు అందరం మొహాల్లోకి తనే చూశాడు. సమస్యలు అనేక ఉన్నాయి. సరైన దృక్పథంతో కలిసికట్టుగా ఉండి ఇలాంటి సమస్యలపై పోరాడితే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. మనసున్న మనుషులు కలిసి పనిచేస్తే చాలు, అన్ని సమస్యలు తొలుగుతాయి. ఇప్పుడు మన ముందు ఉన్న సమస్యని పరిష్కరించుకుందాం, స్థిరంగా పలికింది విజయ. ఇప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందరి మొహాల్లో సంతృప్తి కనపడింది. వాస్తవం అయిన విషయానికి ఇంత మంచి ముగింపు దొరకటంతో మనసు ఆనందంతో నిండిపోయింది. కాఫీ చాలా బాగుంది రాజా అంటూ షాప్ అతనికి డబ్బులిచ్చి ఇక ఆ పనిలో ఉందామంటూ అక్కడి నుంచి అందరం కదిలాము. ధన్యవాదాలు.

0: మీరింతవరకు నలుగురు ఒక్కటైతే కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధర్బాబు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకూర్ రోడ్ నెల్లూరు పిన్ 524004 కి లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Across, thousands of stranded residents have been shifted to safer locations and relief shelters. In view of the students' safety, all the schools and colleges will remain closed today in majority of the districts in the state. Meanwhile, rail traffic between Ghulwad and Umargam Road Station has been suspended as a precautionary measure after water levels touched the danger mark at a railway bridge, which led to the cancellation and diversion of several trains, including Vande Bharat and Shatabdi. The state administration has urged citizens to avoid unnecessary travel and rely strictly on official advisories. Aparna Khund, Akashwani News, Ahmedabad.
1: The death toll in Assam due to floods has risen to 47, with 6 more deaths reported yesterday. Over 7.21 lakh people are affected by the floods in 11 districts across the state. Meanwhile, the India Meteorological Department, IMD, has issued a red colour warning for very heavy to extremely heavy rainfall over East Rajasthan, Gujarat and Madhya Maharashtra today. On to sports. The 23rd Commonwealth Games, CWG, began in Glasgow, Scotland, with a spectacular and colourful opening ceremony. Teams from 74 nations will participate in the 10-day event. The Indian contingent, led by flag bearer Mirabai Chanu and ceremonial baton bearer Lovlina Borgohain, marched with athletes waving miniature tricolours. The contingent received a warm welcome from the Glasgow crowd as India's athletes celebrated the start of their campaign. India opened their medal tally at the Commonwealth Games before the opening ceremony as the Olympic medalist boxer Lovlina moved straight into the women's 75-kilogram semi-finals after receiving a bye. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
2: Thank you, Pramod. PM promises new law to tackle paper leaks. Cabinet meeting today, headlines the Hindustan Times. The Pioneer headlines, PM announces fast-track courts in paper leak cases. While the Hindu headlines, PM reaches out to students. Sonam Wangchuk ends fast. The Indian Express headlines, PM steps in. Fast-track court to punish exam paper leak guilty. Tough new law on the way. All papers have on their front page that amid the ongoing protests over NEET UG paper leak issue, the government names new secretaries for higher and school education departments. And finally, justice was served in a murder case in Mohali thanks to a pet dog. The Times of India in a story says the dog would reportedly go to a spot and sit down, alerting the cops who dug up and found the victim's body. And with that, it's back to you, Pramod.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi promises new law to tackle paper leaks. Today's cabinet meeting to come with stricter measures to deal with the issue. Delhi High Court sets up special fast-track court for paper leak cases after PM Modi's announcement. Activist Sonam Wangchuk ends his hunger strike in presence of Union Ministers JP Nadda and Jitendra Singh. India develops its first expendable turbojet engine of 350 kilograms thrust class. India and Romania sign 3 agreements in the fields of science and technology, education and sports. And with that, we end the morning news. Have a nice day.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వార్తా వాక్య.
4: జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వాక్య మీరు ఇప్పుడు వింటారు. భారతదేశ సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ కోణాల్లో వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. క్రియేట్ ఇన్ ఇండియా అనే నినాదంతో భారతీయ సృజనాత్మక కంటెంట్ను ప్రపంచ వేదికలపై నిలబెట్టడం, 2029 నాటికి 50 బిలియన్ డాలర్ల పరిమాణం గల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణానికి సాంకేతికతను ఒక శక్తివంతమైన సాధనంగా స్వీకరించింది. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి అపూర్వమైన స్థాయిలో ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టించాయి. అందులో భాగంగా దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పేరుతో వ్యవస్థీకృత జాతీయ కార్యక్రమ పైలట్ దశను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక డిజిటల్ సృష్టికర్తలను గుర్తించి ప్రోత్సహించటం, ప్రతి జిల్లాలోని సాంప్రదాయాలు, ప్రత్యేకతలు, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం, ఆహార అలవాట్లు, కథలను డిజిటల్ రూపంలో తెలియచేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. వేవ్స్ ఓటీటీ వేదిక అయిన మై వేవ్స్ ఆధారంగా ఈ కార్యక్రమం

0: రూపొందించబడింది. కంటెంట్ను సృష్టించటానికి, అప్లోడ్ చేయటానికి, పంచుకోవటానికి వీలు కల్పిస్తూ అదే సమయంలో భారతదేశ డిజిటల్ సృష్టికర్తల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. వినియోగదారులు సృష్టించిన కంటెంట్ను ప్రోత్సహించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా భావించబడిన మై వేవ్స్ ఇప్పుడు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్కు పునాది వేస్తోంది. ఈ ఛాలెంజ్లో సృష్టికర్తలు వారి జిల్లాలకు ప్రత్యేకమైన కథలను డిజిటల్ కథనం ద్వారా చెప్పవచ్చు. దేశంలోని వివిధ జిల్లాల వైవిధ్యమైన చరిత్రను తెలుసుకోవడంతో పాటు యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయటంలో ఇది దోహదపడుతుంది. ఈ ఛాలెంజ్లో పాల్గొనేందుకు వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లోని మై వేవ్స్ విభాగం ద్వారా 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోలను సమర్పించవచ్చు. పైలట్ దశ కోసం వీడియోల స్వీకరణ 1వ తేదీన ప్రారంభమై 31 వరకు కొనసాగుతుంది. పైలట్ దశను అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యు, గోవా, లడక్లలో ప్రారంభిస్తున్నారు. ప్రసార భారతి, మైభారత్, ఆయా రాష్ట జిల్లా పరిపాలనా యంత్రాంగాలు సంయుక్తంగా ఈ దశను నిర్వహిస్తాయి. డిజిటల్ సృష్టికర్తల సమీకరణ, కంటెంట్ అభివృద్దిని సులభతరం చేయడానికి స్థానిక సాంస్కృతిక విద్యా సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను మరింత విస్తృతం చేయడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్, మెటా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ రెండు వేదికలు తమ సృష్టికర్తల సంఘాలను సమీకరించడంలో, సంబంధిత వ్యవస్థలలో ఈ ఛాలెంజ్ను ప్రచారం చేయడంలో సహాయపడతాయి. అత్యుత్తమ ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట, జాతీయ స్థాయిలలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసి భారతదేశంలోని ప్రతి ప్రాంత వైవిధ్యం, వారసత్వ సంపద, పర్యాటక అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ డిజిటల్ క్రియేటర్ల మధ్య కేవలం పోటీగా మాత్రమే కాకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ఆర్థికంగా, వృత్తిపరంగా జాతీయ స్థాయిలో ప్రోత్సహించే బహుముఖ వేదికగా ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా క్రియేషన్ రంగంలోకి వస్తున్న యువతకు సరైన వేదికను అందిస్తుంది. మానవ మేధస్సు, ఊహాశక్తి, నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వమే ప్రధాన మూలధనంగా కలిగిన ఆరెంజ్ ఎకానమీగా పిలువబడే ఆర్థిక వ్యవస్థలో స్థిరపడే అవకాశాన్ని కల్పిస్తుంది. భారతదేశాన్ని కేవలం వేరే దేశాల సేవలు అందించే కేంద్రంగా కాకుండా ప్రపంచానికి అవసరమైన డిజిటల్ కంటెంట్ను సృష్టించే గ్లోబల్ క్రియేటివ్ హబ్గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని ఈ కార్యక్రమం సాకారం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ప్రతి జిల్లా యొక్క విశిష్ట గుర్తింపు, వారసత్వాన్ని చాటి చెప్పే డిజిటల్ సృష్టికర్తలతో కూడిన ఒక శక్తివంతమైన దేశవ్యాప్త పర్యావరణ వ్యవస్థను జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ రూపొందిస్తుందని చెప్పవచ్చు. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం రాశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్ మరియు అన్విత వీరు కోరుతున్నారు ఎంఎస్ ధోని చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి కుమార్ మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ సంపూర్ణమ్మ. వీరందరి కోసం కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు ధనలక్ష్మీపురం నుంచి వంశీ, మోక్షజ్ఞ, సుషజ్ఞ, జాకీర్, ఇస్మాయిల్ మరియు కోటి. వీరు కోరుతున్నారు మల్ల నక్షత్రం నుంచి పాట.

అందమల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా? జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్నా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం అనంతపురం జిల్లా నుంచి మధుసూదన్ రెడ్డి గారు వీరు కోరుతున్నారు. మనసులోని మాట చిత్రం నుంచి పాట.

0: కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఏ ఉత్తరం రాస్తున్నారు? జోగులాంబ గద్వాల్ జిల్లా రాజౌలి మండలం నుంచి వీరేష్, శ్వేత, విశ్వేష్, భవ్యశ్రీ మరియు సంయుక్త. వీరు కోరుతున్నారు గోదావరి చిత్రం నుంచి పాట.
1: లెవెల్ ఎంజాయ్

మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోనటువంటి సినీ గీతాలు విన్నారు. సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233310, లేదు అనుకుంటే 0861233302 అనే ఈ రెండు నంబర్లు ఏదో ఒక నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారం అయ్యేటటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో విని ఆనందించండి. కాల్ కలవట్లేదు లేదా ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు. 9:30 నుంచి ప్రారంభమయ్యే హలో అభిరుచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని హలో అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం, మీ పేరు, వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటనైతే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084157001445 అనే ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ఇష్టమైన పాటని హలో అభిరుచి కార్యక్రమంలో విని ఆనందించండి. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు హనుమాన్ చిత్రం నుంచి పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి?
1: నెల్లూరు జిల్లా సంగా మండలం సంగా
0: గ్రామం. మీ పేరు?
1: నా పేరు మరొక మస్తాండే.
0: ఓకేనండి. ఈ రోజు ఏ చిత్రం నుంచి ఏ పాట అనుకుంటున్నారు? మరి
1: అడిగాడు సినిమా చెప్తున్నాను మేడం.
0: ఓకే అండి. అందులో నుంచి ఉందండి, అడవి రాముడి చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

కెత్తి పోతోంది హరి హరి.

0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదా. హలో హలో
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే భాష గారు, ఏ చిత్రం నుంచి పాటలు? తప్పకుండా అండి, ప్రతిభావంతుడు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేస్తుంది. మీ ఆనందించండి, ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈశ్వర్ యాదవ్ గారు, ఏ చిత్రం నుంచి ఏ పట్టణం అనుకుంటున్నారు? తప్పకుండా అండి, ప్రేమ నగర్ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్న పాట అయితే వచ్చేసింది. విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో విరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే కావ్య శ్రీనివాస్ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుప్రియా, నేను చాలా బాగున్నాను. సుప్రియా, కొంచెం గట్టిగా మాట్లాడరా. వినపడుతుంది కాబట్టి నీ వాయిస్ చాలా చిన్నపిల్లల వాయిస్ లాగా అలా చిన్నగా ఉంది అందుకని. ఏం కాదు, హౌస్ వాయిస్ అయితే నిజంగా స్కూల్ కు వెళ్తున్న పిల్లల వాయిస్ లా ఉంది నీ వాయిస్.
1: అందరూ అలాగే అంటుంటారు మేడం.
0: అవునా,
1: హౌస్ వైఫ్. ఇద్దరు పిల్లలు, బాబు, పాప.
0: అబ్బా, ఏం చదువుతున్నారు?
1: పాప వచ్చి పాత పెద్దది, ఫస్ట్ క్లాస్. బాబు యూకేజీ.
0: ఓకే, వెరీ గుడ్. అమ్మాయి భవిష్ ధన్యవాదాలు అమ్మా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తొలగే కదా శుభాకాంక్షలు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏ చిత్రం చేపట్టాలి అనుకుంటున్నా చెప్పేసి.
1: ఇద్దరు మిత్రుల నుండి చాంగ్రే
0: తప్పకుండా అండి. ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి సాంగ్ అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.
2: Chunk, chunk, chunk, chunk, chunk, chunk, chunk.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
3: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కావ్య శ్రీనివాస్ మేడం గారికి.
2: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. మీ పేరు ఎక్కడి నుంచి?

0: మీరు ఇంతవరకు హలో బిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే
2: వస్తాను.
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో అమ్మా.
3: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో బిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చాలా మంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్లు పంపించి కూడా వాళ్ళకి ఇష్టమైన పాటని వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు ఎవరైతే వాట్సాప్

మెసేజ్ ద్వారా పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఈ మెసేజ్ పంపించారు మధుసూదన్ రెడ్డి పాపినేని పాలెం నుంచి. వీరు కోరుతున్నారు ఒకే ఒక్క చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, శ్రీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబావా మరియు గ్రామ ప్రజలందరి కోసం శంకర్ దాదా జిందాబాద్ చిత్రం నుంచి పాట.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేశాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవడదలకి ఇచ్చేస్తామంతే.
0: నువ్వు ఆడుకో, ఇదిగిపోయావు.

0: దాదా ఎంబీబీఎస్ కో జై బాలా.
1: ఎవర్రాది, ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటు అయిపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.

కార్యక్రమ తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నారాయణపేట ఉత్కూరు నుంచి అరుణ, మోహన్, దివ్యభాయి, అజయ్ మరియు శృతి. వీరు కోరుతున్నారు ఎవడో చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కరీంనగర్ జిల్లా అమనాగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర్, శ్రీనివాస్. వీరు కోరుతున్నారు భర్త మహాశయలు విజ్ఞప్తికి చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో మరొక మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు గద్వాల్ జిల్లా నుంచి పద్మాబాయి నర్సింగ్ శ్రీవారిని జగదీష్ మరియు శ్రీవాణి. వీరు కోరుతున్నారు అతడు చిత్రం నుంచి పాట.

మీరింతవరకు హెలో బిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి భారత్ యుకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారత్ యుకే మధ్య ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెట దేశ ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతుల రంగాలలో కొత్త అవకాశాలకు నాంది పలుకుతూ ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఉత్పత్తులకు యుకే మార్కెట్లో మరింత అవకాశాలు లభించడంతో పాటు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర రంగాలకు విశేష అవకాశాలు ఏర్పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి ఎగుమతులకు అనుకూల రాష్ట్రాలకు కూడా ఇది ఎంతో కీలకమైన పరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీట భారతదేశం ఆంధ్రప్రదేశ్ కు అవకాశాలు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈరోజు ఉన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారు. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఇటీవల భారత్ యుకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA అంటే ఏమిటంటారు?
2: మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే అండి, ఏదైనా దేశం నుంచి, భారతదేశమే కదా, ఏ దేశమైనా ఇంకో దేశానికి వస్తువులు ఎగుమతి చేయాలంటే, ఎక్కువ సుంకాలు లేకుండా చేయాలంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా అవసరం అవుతాయి. ఈ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటే ఇది రెండు దేశాలు కావచ్చు, ఒక ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా డ్యూటీని తగ్గించేసి

0: లేదా పూర్తిగా డ్యూటీ లేకుండా కూడా వస్తువుల మీద లేకుండా చేసే విధానం అండి. ఇది కాకుండా విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం కూడా సీటా అంటారు, అంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఒప్పందం ద్వారా ఎక్కువగా దిగుమతి సుంకాలను తగ్గించారు. దీనివల్ల ఎగుమతులు బాగా సులభతరం అవుతాయి, వ్యాపార అభివృద్ధికి మరి విదేశీ పెట్టుబడులు కూడా కొత్త మార్గాలు ఏర్పడతాయి. దీని ద్వారా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా కొత్తవి సృష్టించబడతాయి. ఈ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ 15 జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మన ఎక్స్పోర్టర్స్ కి కొత్త అవకాశాలను చాలా కల్పిస్తుందని చాలా మంది ఆశావహులుగా ఉన్నారు. తర్వాత కొత్త మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులను సులభంగా అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈ అగ్రిమెంట్ కల్పిస్తుందండి.
1: మేడం, ఈ సమయంలో ఈ ఒప్పందం అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇరు దేశాలు దీనివల్ల ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనాలను ఆశిస్తూ ఉన్నాయి?
0: ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఎక్కువ పోటీతత్వం బలపడే అవకాశం చాలా ఉందండి. ప్రతి రంగానికి ఎక్కడెక్కడైతే సుంకాలు తగ్గించారో, సుంకాలు లేకుండా చేశారు, వీటి వల్ల బాగా పోటీతత్వం పెరుగుతుంది. 2020లో యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చేసిన తర్వాత ఆ దేశం కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదేనని అధికారులు చెప్తున్నారు. అంటే గత 4 సంవత్సరాల నుంచి దీని మీద బాగా అధికారులు, మన భారతదేశం వాళ్ళు దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి అగ్రిమెంట్ తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం యూకే మార్కెట్ లో భారత్ కంపెనీలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో చాలా గట్టి పోటీలో ఉండాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ తో మన వస్తువులు సేవలు అంటే సర్వీసెస్ గూడ్స్ ఎగుమతుల్లో 99% జీరో డ్యూటీ లేదా స్వల్పంగా డ్యూటీలను తగ్గించి మొత్తం వస్తువులన్నింటినీ ఈ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీంతో యూకేకి జరిగే భారత వస్తు సేవల ఎగుమతులు చైనా, పాకిస్తాన్, బ్రిటన్, వియత్నాం వంటి దేశాల ఉత్పత్తులకి గట్టి పోటీగా ఇవ్వగలదని భావిస్తున్నారు. ఇప్పుడు మరి అవకాశాలు అంటారా, చాలా పుష్కలంగా అవకాశాలున్నాయి. ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్ లో ఒకటైన యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్ లో తమకు చాలా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని చాలా మంది భారత పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. మన దేశం నుంచి యూకేకి ఎగుమతి 99% వస్తు సేవలు, అలాగే యూకే నుంచి మన దేశానికి దిగుమతి చేసే 90% వస్తు సేవలు ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా జీరో డ్యూటీ పరిధిలోకి వస్తాయి. ఇది ఒక్క అంశంలోనే మనకి చాలా ఈ ఒప్పందం వల్ల చాలా లాభాలు వస్తాయని మనం గ్రహించాలి.
1: మేడం, ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏమిటి? గతంలో ఉన్న వాణిజ్య వ్యవస్థతో పోలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు?
0: ఈ వాణిజ్య దీంట్లో మామూలుగా ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగితే ఒక్కొక్క రంగానికి 1-2 రంగాలకి పరిమితమై ఉండేది. కానీ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మెయిన్ గా ప్రధాన అంశాలు ఏంటంటే సుంకం లేని ఎగుమతులు, అంటే డ్యూటీ లేకుండా ఎగుమతులు. ఇప్పటిదాకా ఎంతో కొంత మనం కస్టమ్స్ డ్యూటీని బ్రిటిష్ గవర్నమెంట్ కి పే చేయాల్సి వస్తుంది ఎగుమతుల రూపం ద్వారా. ఇప్పుడు భారతీయ తయారు చేసిన రెడీమేడ్ గార్మెంట్స్ అంటే వస్త్రాలు గాని, లెదర్ గూడ్స్, తోలు వస్త్రాలు గాని, ఆటో పార్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ, ఈ అన్ని వస్తువులకి యూకే మార్కెట్ లో పూర్తిగా డ్యూటీ తీసివేయబడింది. అంటే అపారమైన అవకాశాలు కలిగి ఉన్నాయన్నమాట ఈ సుంకం తీసేయడం వల్ల. అది కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యం అంటే బైలేటరల్ ట్రేడ్ అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. 2030 నాటికి ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలని ఉమ్మడి లక్ష్యంగా ఈ రెండు కంట్రీస్ భావించాయి. ఇదే కాకుండా ద్వంద్వ పన్నులు అంటే డబుల్ టాక్సేషన్ సిస్టమ్, చాలా మటుకు ఈ డబుల్ టాక్సేషన్ సిస్టమ్ కూడా ఒప్పందం ద్వారా తీసేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ లో పనిచేసే భారతీయులు, స్కిల్ ఓరియంటెడ్ పీపుల్ గాని, ప్రొఫెషనల్స్ గాని, ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద యూకే నేషనల్ ఇన్సూరెన్స్ లేదా భారత్ లో ఒకేసారి ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సిన అవసరం లేదు. అది వరకు 5 ఇయర్స్ కి సరిపడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇక్కడ కట్టి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు ఇది ఎగ్జెంప్షన్ అయిందండి. అంటే దీన్ని మినహాయించారు. దీనివల్ల 5 ఏళ్ల పాటు సామాజిక భద్రత రుసుముల నుంచి మినహాయింపు లభిస్తుంది. దీనికి చాలా మంది టెక్నికల్ పర్సన్స్ గాని, నిపుణులు గాని, స్కిల్ ఓరియంటెడ్ పర్సన్స్, ప్రొఫెషనల్స్ ఎవరెవరైతే యూకే వెళ్తున్నారో వాళ్ళందరూ దీని నుంచి మినహాయింపు పొందుతారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇందులో దిగుమతి సుంకాలు తగ్గింపు. మెయిన్ గా ఇప్పుడు మనం మామూలుగా మనం వాడుకుండే వస్తువులే కాకుండా ఈ స్కాచ్ విస్కీ, జిన్ను ఇట్లాంటి ఉత్పత్తులు కూడా బ్రిటిష్ ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి సుంకాలు చాలా తగ్గించాయి. దీనివల్ల కూడా మంచి అవకాశాలు తక్కువ ధరల్లో దిగుమతి చేసుకునే అవకాశం చాలా ఉంది. భారతదేశానికి చెందిన టెక్నాలజీ, ఐటీ సేవలు, ప్రొఫెషనల్ సర్వీసెస్ కి యూకే మార్కెట్ లో విస్తరించడానికి ఈ అగ్రిమెంట్ చాలా చాలా అవకాశాలు కల్పిస్తోంది. ఇది మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మందికి, ఈ ప్రొఫెషనల్స్ కి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ప్రయోజనాల్లో ఉద్యోగులకు ఊరట కలిగించారు, వినియోగదారులకు కూడా చౌకగా వస్తువులు దిగుమతి చేసుకునే అవకాశం కల్పించారు.
1: మేడం, మరి ఈ ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతిదారులకు కలిగే అతిపెద్ద ప్రయోజనాలు ఏమిటంటారు? ముఖ్యంగా ఏ రంగాలు ఎక్కువగా లాభపడనున్నాయంటారు?
0: ఈ ఒప్పందం కీలకంగా అంశం ఏమిటంటే 99% వరకు దిగుమతి సంఖ్యలు పెరిగించడం, దీనివల్ల బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలతో పోటీ పడేందుకు కష్టపడుతున్న ఈ లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు ఉన్నాయి కదండి, ఎగ్జాంపుల్ రెడీమేర్ గార్మెంట్స్, దానికి ఇది ఎంతో అవసరమైన పోటీతత్వాన్ని అందిస్తుందండి. మీకు ఒక చిన్న అవకాశాలు ఎలా ఉన్నాయో మన కొంచెం చిన్న స్టాటిస్టిక్ ద్వారా తెలుసుకుందాం. మనం లాస్ట్ ఇయర్ అంటే నిరుడు బ్రిటన్ లో $92,890 crore విలువైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంది. వాటిలో భారత్ నుంచి వెళ్లిన వస్తువుల విలువ కేవలం $1,520 crore. ఈ వాటాను మరింత పెంచుకోవడానికి ఈ అగ్రిమెంట్ చాలా సహాయపడుతుంది. ఈ ఒప్పందం కింద బ్రిటన్ లో బాగా గిరాకీ ఉన్న రంగాల్లో భారత ఎగుమతులకి వృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఇక రెడీమేడ్ గార్మెంట్ రంగానికి వస్తే, భారతదేశం ప్రపంచ దేశాలకి $1,630 crore విలువైన వస్తువులను ఎగుమతి చేసింది పోయినేడాది. అదే సంవత్సరం బ్రిటన్ మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దుస్తుల విలువ $139 crore. మరి ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారతీయ దుస్తుల దిగుమతులపై సుంకాలు తగ్గాయి కాబట్టి ఈ అవకాశాన్ని మన పరిశ్రమలు వినియోగించుకోవాలి. దీంతో పాటు లెదర్ గూడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మంచి ఎగుమతి అభివృద్ధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యమైన రంగం ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార పదార్థాలు. గడిచిన సంవత్సరంలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న ప్రాసెస్ ఆహారం విలువ $3,340 crore కాగా, ఇందులో భారత వాటా $35.4 crore మాత్రమే. బ్రిటన్ కి రెడీ టు ఈట్ ఫుడ్స్, బేకరీ ప్రొడక్ట్స్, స్వీట్స్, సాస్లు, భారతీయ వంటకాలు, పికిల్స్ ఇవన్నీ ఎగుమతులు పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నాయి. 2025లో భారత ప్రపంచ దేశానికి $2,556 crore విలువైన ధాన్యాలు గాని, కూరగాయలు గాని, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు ని ఎగుమతి చేసింది. సరిగ్గా ఇదే కాలంలో బ్రిటన్ $2,320 crore విలువైన దిగుమతులు చేసుకుంది. అందులో భారత్ వాటా కేవలం 3.1%. ఈ అగ్రిమెంట్ తో ఈ వాటాను బాగా పెంచుకుంటడానికి అవకాశం ఉంది. పోయిన ఏడాది భారత్ అన్ని దేశాలకు ఎగుమతి చేసిన చేపలు, మాంసము, ప్రాసెస్డ్ మీట్ విలువ $1,280 crore అయితే, అదే సంవత్సరం బ్రిటన్ $1,720 crore విలువైన మాంసాహారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఆ దిగుమతుల్లో భారత్ నుంచి వచ్చిన వాటా విలువ $12.6 crore మాత్రమే. మరి మనకి మెరైన్ ప్రొడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ మీట్ ప్రొడక్ట్స్ కానీ మంచి ఎగుమతికి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ ద్వారా ఇవన్నీ సద్వినియోగం చేసుకుని మన వాటాను పెంచుకోవచ్చు. బ్రిటన్ లో ఆహార ప్రమాణాలు పాటించడం మన ఎగుమతులను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఆహార ప్రమాణాలు చాలా చాలా నిర్దిష్టంగా ఉంటాయి, తప్పకుండా మన ఎగుమతిదారులు పాటించవలసి ఉంటుంది. ఇవి కాకుండా ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్, మోటార్ సైకిల్స్ పెద్ద సంఖ్యలో బ్రిటన్ కూడా పంపచ్చు. ఈ వస్తువుల విలువ $9,220 crore కాగా, వాటిలో భారత ఎగుమతుల విలువ $32.5 crore. అయితే ఎందుకు నేను ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే, మనకి కెపాసిటీ ఉండి ఎగుమతి చేయడంలో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక అమలైతే ఎక్కువ ఇంకా అవకాశాలను ఇంకా పొందొచ్చు.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమలు మరియు MSMEలకు ఈ ఒప్పందం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు?
0: ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కి మనం తీసుకుంటే చాలా భారీగా ఎగుమతికి అవకాశాలున్న ముఖ్య రంగాలు ఉన్నాయండి. అవి మెరైన్ ప్రొడక్ట్స్ అంటే సముద్ర ఉత్పత్తులు అంటారు మరి తెలుగులో, రొయ్యలు, ట్యూనా, మిగతా సీ ఫుడ్స్ ఎగుమతులు. గతంలో ఉన్న భారీ సుంకాలు ఉండేవి, బాగా డ్యూటీస్ ఉండేవి, 21.5% దాకా ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా తొలగించేయడం జరిగింది. అసలు సుంకమే లేదు, ఇప్పుడు డ్యూటీ లేదు. మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు గాని, ఎగుమతిదారులకి ఇది మంచి అపారమైన లాభం చేకూరింది. తర్వాతి రంగం వ్యవసాయం, ప్రాసెస్ ఫుడ్స్. దీంట్లో కూడా మా ఆంధ్రప్రదేశ్ చాలా బలమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పసుపు, మిరప, మామిడి, మామిడి పండు గుజ్జు, పికిల్స్, చిరుధాన్యాలు అంటే మిల్లెట్ ప్రొడక్ట్స్, పాలు, వాటి పాల ఉత్పత్తులు యూకే మార్కెట్లకు సులభంగా తక్కువ ధరకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఇకపోతే మనకి టెక్స్టైల్స్, గార్మెంట్స్, మంగళగిరి వంటి చేనేత ప్రాంతాలు ఉన్నాయి. మంగళగిరి కాకుండా అది వరకు మంగళగిరి నుంచి పంపిస్తున్నాము. అది కాకుండా మనకి కనీసం

0: 15-16 చేనేత వివిధ వస్త్రాలు తయారు చేసే హ్యాండ్లూమ్స్, మిషనరీ వస్త్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా యూకే మార్కెట్ లో అంతర్జాతీయ బ్రాండ్ల నుండి డిమాండ్ పెరుగుతుంది. వీళ్ళందరికీ మంచి ఎగుమతి అవకాశాలు వస్తాయి. ఇకపోతే మనకి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ ఈ రెండింటిలో కూడా మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బాగా ఉత్పత్తి అయ్యేవి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్. ఎందుకంటే మనం వీటిల్లోనే ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ రంగంలోనే ఎక్కువ పెట్టడం జరిగింది. అందుట్లో MSMEలకు కూడా ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మా ఉత్పత్తులు కానివ్వండి, ఆటో విడిభాగాలు కానివ్వండి, మరి ఇండస్ట్రియల్ మిషనరీ అంటే పారిశ్రామిక యంత్రాలు కానివ్వండి, వీటన్నింటికి ఎగుమతులకి పన్ను తగ్గించడం వల్ల మంచి అవకాశం వస్తుంది. ఈ ఎగుమతులని ప్రోత్సహించడానికి కూడా ఇది ఒక మంచి కారణమై ఉంటుందండి.
1: మేడం, సుంకాల తగ్గింపు వల్ల భారత ఉత్పత్తులు యూకే మార్కెట్ లో ఎంత మేరకు పోటీ సామర్థ్యాన్ని పెంచుకోగలవంటారు?
0: ఈ భారత యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 99% అన్ని ప్రోడక్ట్స్ భారతీయ ఉత్పత్తులకి అసలు డ్యూటీ లేదని చెప్పుకున్నాం కదండి. ఇది తొలగిపోవడంతో, భారీగా తగ్గడంతో భారతీయ మ్యానుఫ్యాక్చరర్స్ కి అంతర్జాతీయంగా బాగా పోటీతత్వం అలవడేది బాగా లభిస్తుంది. ఈ ఒప్పందం కింద ఏంటంటే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అంటే మెరుగైన మార్కెట్ కావాలంటే మనకి డ్యూటీలు ఎక్కువ లేకుండా ఉంటే మెరుగైన మార్కెట్ ఉన్నట్టే కదా. అందుకని ఎక్కువగా మనం టెక్స్టైల్స్ కానీ, అపారెల్స్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, లెదర్ గూడ్స్, ఆటో కాంపోనెంట్స్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ వంటి తయారీ ఉత్పత్తుల్ని యూకే మార్కెట్ లోకి ఈ సున్నా సుంకం లేదా చాలా తక్కువ సుంకంతో ఎక్కువ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా జెమ్ అండ్ జ్యువెలరీని ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, ఈ రంగాన్ని 2025లో బ్రిటన్ ప్రపంచ దేశాల నుంచి 17,880 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. వీటిలో భారత్ నుంచి 100 కోట్ల మేర మాత్రమే దిగుమతి అయ్యింది. ఎందుకంటే ఈ రంగం కొంచెం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా గానీ అంతకు ముందు గానీ కొంచెం ఈ మార్కెట్లకు వెళ్ళడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే లండన్ అంతర్జాతీయ బులియన్ మార్కెట్ కావడమే దీనికి కారణం. దీంట్లో నెగ్గుకు రావాలంటే ప్రభుత్వాలు గాని, వ్యాపారస్తులు గాని, మ్యానుఫ్యాక్చరర్స్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ వెళ్లే వాళ్ళు కూడా చాలా చాలా కఠినమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అందుకని మనం కొంచెం ఈ జెమ్ అండ్ జ్యువెలరీ దాంట్లో కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే భారతదేశంలోనే జెమ్ అండ్ జ్యువెలరీ అనేది 5వ స్థానం ఎగుమతులకి పొందింది కాబట్టి.
1: మేడం, మరి ఈ ఒప్పందం ద్వారా విదేశీ పెట్టుబడులు మరియు కొత్త పరిశ్రమలు మన దేశానికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి?
0: చాలానే ఉంటాయండి. ఎందుకంటే మన సమగ్రంగా అగ్రిమెంట్ చదువుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ ఒప్పందాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి బ్రిటన్ గవర్నమెంట్ కి కావాల్సిన వస్తువులకి, ఆ రంగానికి సంబంధించిన ప్రమాణాలు పాటిస్తూ ఉంటే మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ కూడా లభిస్తాయి. ఎందుకంటే దాదాపు 99% వస్తువులు సుంకర్ లేని ప్రవేశమే లభించింది కాబట్టి ఈ బేసిస్ మీద మనకి ఇన్వెస్ట్మెంట్ అనేవి చాలా త్వరగా వస్తాయి. అది కాకుండా మన భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి చాలా అధికారులు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి అవకాశం అవుతుంది. ముఖ్యంగా మనకి అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ సెక్టర్ లో దగ్గరగా 1437 వ్యవసాయ ఉత్పత్తులకి సుంకాలు రద్దు చేయడం జరిగింది. ఇది మీరు లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ చదివితే తెలుస్తుంది. యూకే మార్కెట్ లో రాష్ట్ర రైతులు ప్రీమియం ధరలను పొందేందుకు వీలుంటుంది. అది కాకుండా మామిడి, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, మిల్లెట్స్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటికి కూడా యూకే లో భారీగా డిమాండ్ ఉంది. వీటిని అందిపుచ్చే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదే కాకుండా టెక్స్టైల్స్ అండ్ లెదర్ గూడ్స్ మనకి ఇప్పుడే మనం చెప్పుకున్న మంగళగిరి గాని, ధర్మవరం గాని, ఈ మిగతా రాష్ట్రంలో ఉండే మిగతా హ్యాండ్లూమ్ సెంటర్స్, తర్వాత ఈ రెడీమేడ్ గార్మెంట్స్, లెదర్ గూడ్స్ వీటి యూకే లో బాగా గ్లోబల్ ఫ్యాషన్ హౌస్లు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఈ ప్రోడక్ట్స్ కి. ఇకపోతే ఫార్మా ఉత్పత్తులు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫార్మా. సుంకాలు తొలగిపోవడం వల్ల ఏపీకి చెందిన ఫార్మాస్యూటికల్స్ కానీ, మెడిసినల్ ప్రోడక్ట్స్ కానీ కంపెనీలకి ఎగుమతికి అవకాశాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది బాగా. యూకే సంస్థలతో కూడా భాగస్వామ్యాల ద్వారా మెడికల్ డివైజెస్ రంగం, మనకు ఆల్రెడీ విశాఖపట్నంలో మెడికల్ డివైజెస్ పార్కే ఉంది కాబట్టి దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఈ రంగానికి కొత్త పట్టుబడులు వచ్చే అవకాశం కల్పిస్తే ఈ రంగం నుంచి మెడికల్ డివైజెస్ని ఎగుమతి చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. దీన్ని మన ఇండస్ట్రీస్ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.

0: తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబుల్ ఎనర్జీ అంటే మౌలిక వసతులు, ఇంధనం ఉపయోగం, ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అంటే రీ ఎనర్జీ ప్రాజెక్ట్స్, తర్వాత పట్టణ రవాణా వ్యవస్థలు అభివృద్ధికి యూకేకి బాగా ప్రాముఖ్యం ఉన్న బిజినెస్ మెన్లు కన్సల్టెంట్స్ తో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అందరితో ప్రణాళికలు చేసి మీటింగ్లు పెట్టుకొని డిస్కషన్ లో చేసుకోవడం జరుగుతుందని నేను కూడా విన్నాను. ఇది ఇంకా త్వరగా ఈ ప్రణాళికలు చేసుకొని ఈ రంగాల అభివృద్ధి చేయడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది.
1: మేడం, యువతకు ఉపాధి, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి, ఇంకా కొత్త ఉద్యోగ అవకాశాలు, సో వీటి పరంగా ఈ ఒప్పందం ఎంతవరకు దోహదపడుతుంది అంటారు?
0: ఇక్కడ మనం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అని ఒకటి డ్రా చేసుకుని వీళ్ళు తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ యువతకి యూకే మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం, అంటే దీన్ని ఇప్పుడు మనం చేసిన ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ద్వారా మంచి ఉపాధి గాని స్కిల్ బేస్డ్ అంటే నైపుణ్యాభివృద్ధి గాని అవకాశాలు అందుబాటులోకి చాలా వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత రంగాలకు కూడా కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం చాలా ఉందండి. ఉపాధి మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలంటే 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన భారతీయులకి, భారతీయ యువతకి ముందుగానే జాబ్ ఆఫర్స్ లేకుండానే 2 సంవత్సరాల పాటు యూకేలో ఉండటానికి, పనిచేయటానికి లేతే చదువుకోవడానికి ఈ వీసాలు బాగా ఉపయోగపడతాయి. ఈ వీసాలని బాగా ఉపయోగించుకొని యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద అందరూ దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాము. వృత్తి నైపుణ్యాలు గుర్తింపు అంటే ఇంజనీర్లు గాని, ఆర్కిటెక్చర్స్, నర్సులు, అకౌంటెంట్స్ యూకే భారతదేశాలకి మధ్య ప్రొఫెషనల్ అర్హతలకి పరస్పరం సహకరించి వీళ్ళ అర్హతల్ని గుర్తించి యూకే మార్కెట్ లో ఉద్యోగం చేయడం బాగా సులభతరం అవుతుందండి ఈ అగ్రిమెంట్ ద్వారా.
1: మేడం, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ఇవి అగ్రిమెంట్ ద్వారా మన పెద్ద పరిశ్రమలకి, ప్రొఫెషనల్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటాము. సేవా రంగాన్ని కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వీటి ద్వారా చాలా అన్ని రంగాల్లో ఉన్న MSME సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి ఇవి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే MSME ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశానికి కానీ ఒక పెద్ద బ్యాక్ బోన్ లాంటిది. వీటికి ఇంకా మంచి అవకాశాలు బాగా మెరుగయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని ఉంటుంది. మొట్టమొదటి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ సుంకాల మినహాయింపు ఏ వస్తువులకైతే మేడ్ ఇన్ ఇండియా నిబంధనల ప్రకారం అనుగుణంగా ఉన్నాయో వాటిని నిరూపించేందుకు ఆ సర్టిఫికెట్ అంటే ఒక సర్టిఫికెట్ ఉంటుందండి, సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్, ప్రోడక్ట్ ఏ ప్రదేశాన్ని నుంచి వస్తుంది అనేది కస్టమ్స్ అధికారుల ద్వారా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని త్వరితగతిగా కస్టమ్స్ వాళ్ళు ఇచ్చేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. తర్వాత ఈ ఉత్పత్తులకి యూకే మార్కెట్ నాణ్యత, టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రమాణాలకు సరిపోతాయా లేదో అని తనిఖీ చేసుకోవాలి. అవసరమైతే ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ కూడా పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి ఈ ప్రమాణాలు సరిగ్గా లేకపోతే, సర్టిఫికేషన్ గాని ప్రమాణాలు పాటించకపోతే ఈ అగ్రిమెంట్ ద్వారా వచ్చే అవకాశాలను మనం కోల్పోయేటట్టు ఉంటాం. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఎగుమతిదారులకు కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఈ సర్టిఫికేషన్స్ త్వరగా వచ్చే ఫెసిలిటేషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి అండి, వర్కింగ్ క్యాపిటల్. యూకే నుంచి జనరల్ గా బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ ముడిసరుకు కొనుగోలు చేయడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కి MSMEలు చాలా ఎదురు చూడాల్సి వస్తుంది. ఎదురు చూసే దానికి అవకాశం ఇవ్వకుండా బ్యాంకింగ్ రంగం వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో MSMEలకి ముడిసరుకు కొనుక్కోవడానికి రుణాలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు తోడ్పడితే మంచి అవకాశాలను వీళ్ళు అందపుచ్చుకుంటారు. అదే కాకుండా పేపర్లెస్ ట్రేడ్ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ నడుస్తుంది కాబట్టి వైట్లీ ఆ విధానాలను అనుసరిస్తూ కస్టమ్స్ ప్రక్రియ సులభతరం చేయటం, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ వీళ్ళు పొందేలాగా గవర్నమెంట్ వాళ్ళు సదుపాయం కలగజేయటం, ఇట్లాంటి సర్టిఫికేషన్ అంతా కూడా త్వరగా MSME సేవలు అందించే బిజినెస్ మెన్స్ కి సర్వీసెస్ ఇస్తే ఇంకా చాలా అద్భుతంగా MSMEలు రాణించగలుగుతాయండి. కాకుండా ఇది యూకేకి ఈ సిబ్బందిని మనమైతే ఎప్పుడైతే ఈ స్టాఫ్ ని పంపిస్తుంటామో యూకేకి, ఈ సామాజిక భద్రత అని చెప్పాం కదా, దాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళకి సలహాదారులుగా ఉండి ప్రభుత్వం సహాయ కేంద్రాలు పెట్టి ఎగుమతి వ్యాపారాల్లో ఎదురయ్యే సందేహాలు తీర్చడానికి మార్కెట్ యాక్సెస్ కి కావాల్సిన గైడ్ లైన్స్ ని రంగాల వారీగా అంటే సెక్టర్ వైజ్ మార్గదర్శకాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎంఎస్ఎంఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కొన్ని పెట్టారు, గవర్నమెంట్ పెట్టారు. మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈ సెంటర్స్ మొత్తం భారతదేశంలో నడుస్తున్నాయి. వాటి ద్వారా వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెంటర్లు పెట్టడానికి ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహించాలండి.
1: మేడం, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పరిశ్రమల శాఖ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ఎలాంటి కార్యాచరణను చేపట్టాలంటారు?
0: యూకే మార్కెట్ సముద్ర ఉత్పత్తుల్లో 4.2% ఉంటే 8.5% దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దయ్యాయండి. దీనివల్ల ఏపీలో మరి కోస్తా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి, రొయ్యల ఎగుమతిదారులకి చాలా ప్రయోజనం చేకూరింది కదా. దానికి కావలసిన విధంగా కృష్ణ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లకి అంతర్జాతీయ ప్రమాణాలు, క్వాలిటీ సర్టిఫికేషన్లు అందేలా చూడాలి. తర్వాత పసుపు, పిరప, మామిడి గుజ్జు, సుగంధ ద్రవ్యాలకి మార్కెట్ లో నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్లకి రైతులకి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. మరి ఇదే కాకుండా మీరు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం కొన్ని ఈ అవగాహన కార్యక్రమాలు చేసి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చెప్పాలి, వాటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పాలి, ఎలా అభివృద్ధి చెందాలో చెప్పాలి. దీనికి సహకరిస్తూ ఈ ఒప్పందం ద్వారా వచ్చే ప్రయోజనాలను మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి పరిశ్రమ సంఘాలు అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా ఆల్రెడీ మేము ఒక కార్యాచరణ ప్రణాళికని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దీని ద్వారా అవగాహన శిక్షణ కార్యక్రమాలు, తర్వాత వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించడానికి ఆగస్టు మొదటి వారం నుంచి మేము మొదలు పెట్టడం జరుగుతుంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ఈ కంప్లయన్సెస్ ఎట్లా చేయడానికి మేము ఒక స్పెషల్ సెల్లింగ్ కూడా ఫ్యాప్సీలో, ఫారిన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ సెల్లింగ్ కూడా ఒకటి క్రియేట్ చేయడం జరుగుతోంది. దాని ద్వారా ఎంఎస్ఎంఈలు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ద్వారా కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమైనా కావాలంటే కూడా మేము తోడ్పడడానికి మేము ఒక కార్యాచరణ చేసుకోవడం జరిగిందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి, మాకు అవకాశం ఇచ్చినందుకు. మున్ముందు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఎగుమతిదారులకి ఉపయోగపడాలంటే మేము ఇప్పుడు ట్రాప్సీ నుంచి సంసిద్ధంగా ఉంటాము. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: ఇంతవరకు భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా అల్లరి కృష్ణయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అబేదా ఆయేషా.

0: సందిట్లో సరసాలు ఆడేసుకుందాము, సై అంటే సై అంటూ సందకాడా. యగదిగ యగదిగ యగదిగ యగదిగ యగదిగ యగదిగ
1: కార్తీకం వచ్చింది కౌగిళ్ళకి, వెన్నెల్లో వేడెంపు చూపించు, కలువల్లో తేనంతా లాగించు.
0: అరే ఆషాఢం

0: దుప్పటిలో పూరే కులా దుప్పటిలో ఎడపెడ ఎడపెడ
1: యగ దిగ యగ దిగ
0: ఎడపెడ
1: యగ దిగ
2: ఇప్పుడు ఏంటి మాస్టర్ చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడిన పాట, గీత రచన చంద్రబోస్. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి ఎం ప్రతాప్.

తర్వాత వినండి ముద్దుల ప్రియుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచన్పల్లి మండలం రేవణపల్లి నుండి వేణమ్మ పద్మశాలి బాలయ్య బాబు.

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాన్ని ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చిత్రం నుంచి చక్రి పాడిన పాట, గీత రచన సాయి శ్రీహర్ష.

0: ఇప్పుడు వినండి.
1: పౌర్ణమి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్.

జస్టిస్ చౌదరి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఇంకా బృందం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో చివరిగా వినండి. పండంటి కాపురం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట గీత రచన దాసరది. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెద్దడ మూర్తి గీత రచనకి కార్తీక్ పాడిన పాట వింటారు పార్క్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత ఏఎం రత్నం శివగణేశన్ సాహిత్యానికి, ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం పాడిన పాట వింటారు పరవశం చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట విద్యాసాగర్ సంగీతంలో గోపాలరావు శ్రీనిధి పాడారు ఒట్టేసి చెబుతున్న చిత్రం నుంచి.

శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సాయి శ్రీహర్ష గీతానికి కేజేఎస్ దాస్ గానం కళ్యాణరాముడు చిత్రం నుంచి.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. తారక రాముడు చిత్రం నుంచి సిరివెన్నెల గీత రచన.
1: అమ్మగారు అమ్మగారు, ఒట్టి చెప్పండి అమ్మగారు.
2: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
2: అంటే
1: ఆ యోజన తూచింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే?
2: అంటే
1: నేనంటే
2: నువ్వంటే
1: నీకెంతో
2: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

కార్యక్రమంలో తర్వాత ఒకే ఒక్కడో చిత్రం నుంచి వసుంధరా దాస్, ప్రవీణ్ మణి, దేవన్ పాడిన పాట వినబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఏఎం రత్నం, శివగణేష్ సాహిత్యం.

0: Joya. Adios, amigo.
1: కార్యక్రమంలో తర్వాత నెక్స్ట్ నువ్వే చిత్రానికి యాసిన్ నిజార్ బృందం పాడారు, సాయి కార్తిక్ సంగీతం, కృష్ణకాంత సాహిత్యం.

0: స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమను చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, తెగువ, సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకం అవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: కార్యక్రమంలో తరువాత వనమాలి సాహిత్యానికి గోపిసుందర్ సంగీతంలో హరిచరణ్ పాడారు సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు చిత్రం నుంచి.

కార్యక్రమంలో తరువాత వేటూరి సుందరరామూర్తి గీతానికి చక్రవర్తి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అల్లరి బుల్లోడు చిత్రం నుంచి

0: భావితరాలకు ఆదర్శప్రాయమైనవి. జాతిరత్నాలుగా వెలుగొందిన ఈ వీర వనితలు దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ అతివల చరితలు వినడం మన సుకృతం.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: మీరు వింటున్న ఈ పాట ఎర్ర గులాబీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం.

శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట గోపి రచనకి ఇళయరాజా సంగీతంలో కేజే యేసుదాస్ పాడారు ఆస్తులు అంతస్తులు చిత్రం నుంచి.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాంక 26 జూలై 2026 కార్గిల్ విజయ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలో కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక్ నమన్ కర్తీ హై.
0: అటు రాజ్యసభలను సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
2: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: నివాళుల అనంతరం స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తుందని

0: నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రి కల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు.
1: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆర్ కఠోర్ సజా కే ప్రావధాన్ కే సాథ్ కా యే ముసద్దా కేబినెట్ మే చర్చా హోగి, కేబినెట్ కే సాథియో కే సుజావ్ కే బాద్ ఉస్కా అంతిమ రూప్ దియా జాయేగా ఆర్ సోమవార్ సే జల్ద్ ఉస్ బిల్ కో సదన్ మే పారిత్ కరానే కా ప్రయాస్ కియా జాయే.
0: సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించుకోవాలనే నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢ సంకల్పంపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పేపర్ లీకేజీలపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, పరీక్షల సంస్కరణలను బలోపేతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధియా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1981లో పన్ను పరిపాలనలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపుగా నిలిచింది. పన్ను చలనాల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సాంకేతికత ఆధారంగా సంస్కరణలకు పునాది వేసింది. ఆ తర్వాత 1995లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్, అనుసంధానం మరింత సులువైంది. ఇక ఆదాయం పన్ను రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ ప్రారంభంతో డిజిటల్ విప్లవం మరింత వేగాన్ని పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆదాయం పన్ను శాఖ పన్ను నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయ్ చాను, అధికారిక బ్యాటన్ బేరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ కు బై లభించి నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్ నాథ్ దాస్, స్వాతిష్ కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు. పారా స్విమ్మర్ ఆర్వీవి బీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్ లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి బి సుశీల, శ్రీమతి బి సుబ్బలక్ష్మి గానం చేసిన లలిత గీతాలు వింటారు.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి బి సుశీల, శ్రీమతి బి సుబ్బలక్ష్మి గానం చేసిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దళపతి చిత్రం నుంచి వినోద్ యాజమాన్య, శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు. ఘోషాల రాంబాబు గీత రచన.

0: వారి ఉరితాళ్లు తెంచుకుని ఆంగ్లేయులపై పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల గాథలు వింటే మనం స్వేచ్ఛావాయువులను పీల్చుకునేటట్లుగా చేశాయని తెలుస్తోంది. నేటి మహిళలు, యువతరం వీరనారీమణుల చరిత్రను విని ప్రేరణ చెంది భరతమాతకు నమస్కరించి స్వీకరించమని ప్రార్థించాలి.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: మీరు వింటున్న ఈ పాట దేవదాస్ చిత్రం నుంచి. శ్రీరామ్ రమ్య బెహ్రా పాడారు. మణిశర్మ సంగీతం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

మరింత వరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఇక వార్తల వివరాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థుల చదువుల పురోగతి, మార్కులు, హాజరు శాతం, ఆరోగ్య వివరాలను పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ,
1: మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.
0: శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ, కదిరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని క్వారీ లారీ యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విశాఖపట్నంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక రీచులలో అధిక లోడింగ్, నిబంధనలకు విరుద్దంగా బిల్లుల జారీ కారణంగా లారీ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ లారీ యజమానుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓవర్ లోడింగ్ను నియంత్రించడంతో పాటు నిబంధనల మేరకు ఇసుక రవాణా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని

0: రాష్ట ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో కలిసి ముందుకు సాగితేనే విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే గానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి, ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్, పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడకుండా నా విద్యార్థులు నా పిల్లలలాగా చేపించే బాధ్యత టీచర్లు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యవసాయ పంటలను ధ్వంసం చేసి రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అటవీ ఏనుగుల నియంత్రణ కోసం రప్పించిన 2 కుంకి ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు స్వాగతం పలికారు. పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్న కుంకీలకు పూలుచల్లి స్వాగతం పలికి 2 దశ ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంకీల ప్రయాణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అటవీ శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజల భద్రత, రైతుల ప్రయోజనాలు, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ విధానాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటూరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ దుకాణాన్ని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా డెల్టాలో సాగునీటి లభ్యత ప్రస్తుతం లేదని నీటిపారుదల ప్రధాన ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% మేర వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, పులిచింతల జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని చెప్పారు. తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి నిర్వహణ చేపడుతున్నామని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తూ,
2: ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సందర్భంగా వర్షపాతం స్టేట్ యావరేజ్ లో 51% మైనస్ లో ఉన్నాం నార్మల్ కంటే. కృష్ణా డెల్టా పరిధిలో అయితే 49% మైనస్ లో ఉన్నాము. అలాగే ఇంకొక ఆరం పైన తుంగభద్ర డ్యామ్ లో దగ్గర 70 TMC క్వశ్చన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే గానీ మన శ్రీశైలంలోకి నీళ్లు రావు. ప్రజలకి తాగునీటి అవసరాలకి ముందు వాడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా గణన పత్రాల సమర్పణకు గడువు ఈ రోజుతో ముగియనుంది. తొలుత ఈ నెల 14వ తేదీ వరకు గడువు నిర్ణయించగా భారత ఎన్నికల సంఘం దానిని ఈ రోజు వరకు పొడిగించింది. గడువు ముగిసిన అనంతరం రాష్ట వ్యాప్తంగా అందిన గణన పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించిన తుది నివేదికను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1st ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో NTR భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 30న చేపట్టనుందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్ధిదారులకు 514.42 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. అలాగే పింఛన్ల పంపిణీని నిర్వహించేందుకు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు సాహితీ లోకంలో నవయుగ కవిచక్రవర్తిగా ప్రముఖ స్థానం పొందిన గుర్రం జాష్వా వర్ధంతి ఈరోజు. గుర్రం జాష్వా 1895 సెప్టెంబర్ 28న ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. చిన్నతనం నుంచి వివక్షతో పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్న ఆయన వెనుకబడిన వర్గాల హక్కుల సాధన వంటి సామాజిక ప్రయోజనం కలిగిన అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా రచనలు చేశారు. గబ్బిలం రచనతో మంచి పేరు సంపాదించి తన కవితా ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న గుర్రం జాషువా 1971 జూలై 24వ తేదీన తుదిశ్వాస విడిచారు.

తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: పోలీస్
3: మిస్సీమా
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో అమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
6: పిఎం జై. अब गरीबों की जाय बन गई है.
7: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवा कर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5,00,000 रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 14555 पर कॉल करें.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన వనితావాణి కార్యక్రమంలో బిఎస్ఎన్కే కళ్యాణి గారి ప్రసంగం, దాల్చిన చెక్క అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాల గురించిన విశేషాలు, లలిత గీతాలు ఈ అంశాలు ఉంటాయి. ముందుగా పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించడం ఎలా, ఈ అంశం గురించి బిఎస్ఎన్కే కళ్యాణి గారి ప్రసంగం వినండి.
1: సుప్రసిద్ధ మానసిక శాస్త్రజ్ఞులు చెప్పినట్లు పిల్లల మనసు ఖాళీ పలక వంటిది. వారి ఎదిగే వయసులో ఏర్పడే అనుభవాలు, ప్రతిస్పందనలే ఆ పలకపై క్రమేపీ ముద్రించబడతాయి. పిల్లల్లో శారీరకమైన ఎదుగుదల కోసం మంచి పోషకాహారం, వ్యాయామం వంటివి ఎంత అవసరమో, అలానే వారి మానసిక వికాసం కోసం ప్రేమ, ప్రోత్సాహం, మంచి విలువలు అంతే అవసరం. అసలు ఈ మానసిక వికాసం అంటే ఏంటి? పిల్లల్లో ఆలోచించే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం, నేర్చుకునే నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే తెలివి, నిర్ణయాలు తీసుకోగల సమర్థత, భావోద్వేగాలను నియంత్రించుకోగల నేర్పు క్రమంగా అభివృద్ధి చెందడాన్నే మానసిక వికాసం అంటారు. ఇంకా సరళంగా చెప్పాలంటే పిల్లల మెదడు, మనసు, ఆలోచన విధానం పరిపక్వత చెందుతూ జీవితంలోని పరిస్థితులను అర్థం చేసుకుని సరి అయిన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవటమే మానసిక వికాసం అన్నమాట. మానసిక వికాసంలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. జ్ఞాపక శక్తి, మెమరీ, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, అలాగే తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్, సృజనాత్మకత, క్రియేటివిటీ, సమస్య పరిష్కార నైపుణ్యం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, నిర్ణయ సామర్థ్యం డెసిషన్ మేకింగ్, భావోద్వేగ నియంత్రణ ఇమోషనల్ రెగ్యులేషన్, సామాజిక నైపుణ్యాలు సోషల్ స్కిల్స్.

ఈ అంశాలన్నీ నిర్ణీత స్థాయిలో పిల్లల్లో పెంపొందించగలిగినప్పుడే వారిలో మానసిక వికాసం సాధ్యమవుతుంది. విద్య పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తుంది. మానసిక వికాసం ఆ జ్ఞానాన్ని సరైన దిశలో ఉపయోగించే వివేకాన్ని ఇస్తుంది. ఈ అంశాలను పిల్లల్లో పెంపొందించడంలో తల్లిదండ్రులు, కుటుంబము, పాఠశాల, సమాజము తమవైన ముఖ్య పాత్రను వహిస్తాయి. ఇందుకోసమై మనం చేయవలసింది ఏంటంటే, పిల్లలతో ప్రతిరోజు కొంత సమయం మాట్లాడండి. వారి మాటలను శ్రద్ధగా వినండి. వారి ఆలోచనలను అంచనా వేయండి. పిల్లలు ఎందుకు, ఎలా అని అడగడాన్ని ప్రోత్సహించండి. పరిసరాలను తెలుసుకోవాలనే వారి జిజ్ఞాసను అభినందించండి. కథలు చెప్పండి. కథల ద్వారా విలువలు, ఆలోచనాశక్తి, ఊహాశక్తి పెరుగుతాయి. ఆటలు, పజిల్స్, చిత్రలేఖనం, సంగీతం వంటి సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయండి. చిన్న విజయాలను కూడా అభినందించండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరిన్ని అంశాలలో పాల్గొనే ఆసక్తిని పెంపొందిస్తుంది. నాడీకణం బొమ్మని చక్కగా గీసావురా అన్న సైన్స్ మాస్టర్ చిన్న ప్రశంసతో ఒక మంచి డాక్టర్గా ఎదిగి రూపుదిద్దుకున్న నా తోటి విద్యార్థిని నేను దగ్గర నుంచి చూశాను. అందుకే మరొక్కసారి చెప్తున్నాను, అభినందనలకి వాటి విలువ ఉంది. అవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇతరులతో పంచుకోవడం, సహకరించడం, కరుణ చూపటం వంటి మంచి అలవాట్లను నేర్పించండి. మొబైల్, టీవీ వినియోగాలను పరిమితం చేసి పుస్తక పఠనం, ప్రకృతితో అనుబంధం పెంచండి. తగినంత నిద్ర, పోషకాహారం, శారీరక వ్యాయామం కూడా మానసిక వికాసానికి ఎంతో అవసరం. ముందుగానే మనం చెప్పుకున్నట్లు పిల్లల మనసు ఒక ఖాళీ కాన్వాస్ లాంటిది. దానిపై మనం ప్రేమ, మంచి అలవాట్లు, జ్ఞానం, సంస్కారం అనే రంగులు నింపితేనే వారు మంచి వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా ఎదుగుతారు. అందుకే తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? ఇది అర్థం కావటానికి నేను మీకు ఒక పౌరాణిక, ఒక చారిత్రక, ఒక వాస్తవ సమకాలీన కథలను క్లుప్తంగా చెప్తాను. గుజ్జి గణపతి తన చిన్న వయసులో కైలాసంలోని తోటలో రోజు ఆడుకునేవాడట. ఒకరోజు ఆటలో భాగంగా చిన్న కుందేలు పిల్లని తన చేతులతో గీరాడట. అలాగే కొన్ని మొక్కల ఆకులని, కొమ్మలని కూడా తుంచి పారేశాడు. ఆట మొత్తం అయ్యాక ఇంటికి వచ్చిన బాలగణేశునికి తన తల్లి వంటి నిండా ముఖమంతా ఎవరో రక్కేసినట్లుగా గాయాలు కనిపించాయి. అమ్మ నొప్పిని తాళలేకపోతోంది. గణేశుడు అడిగాడు, అమ్మా నిన్ను ఇంతగా గాయపరిచింది ఎవరమ్మా? అయ్యో నొప్పొస్తోందా అని ఏడుపు ముఖం పెట్టాడు. అమ్మ పార్వతి అంది, నాయనా నేను ఈ చరాచర జగత్తుకి తల్లిని కదా. నువ్వు కుందేలకి, మొక్కలకి చేసిన గాయాలే నాకు నొప్పిని కలిగిస్తున్నాయి అని చెప్పిందట. గణేశుడు పశ్చాత్తాపం చెంది ఇంకెప్పుడూ ఇలా చేయలేదు. ఎదిగే వయసులో పిల్లలకి ప్రతి తల్లి తండ్రి ఇటువంటి సహానుభూతి అనే గొప్ప విషయాన్ని తెలియజేయవలసిందే. స్వామి వివేకానందుణ్ణి చిన్నప్పుడు నరేన్ అని ప్రేమతో పిలిచేది అమ్మ భువనేశ్వరీదేవి. చిన్నారి నరేన్ని ఒకసారి వారి ఉపాధ్యాయులు తరగతి గదిలో, పెద్దయ్యాక నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు నరేన్ అని అడిగారట. ఏమీ తడుముకోకుండా జట్కా బండిని నడిపేవాణ్ణి అవుతాను అన్నట్ట చిన్న నరేన్. ఆ సమాధానం విని తోటి పిల్లలంతా పెద్ద పెట్టున ఎందుకు నవ్వారో తెలియని తను ఇంటికెళ్ళాక అమ్మతో చెప్పి బిక్కముఖం వేశాడట. జ్ఞానవంతురాలు, ధార్మికురాలు అయిన ఆ తల్లి చిన్నారి నరేన్ని ఎత్తుకుని ఎదురుగా గోడ మీద ఉన్న కురుక్షేత్రంలో కృష్ణార్జునుల పటాన్ని చూపించింది. కన్నయ్య నువ్వు తప్పకుండా జట్కాబండిని నడపాలి. అచ్చంగా కృష్ణుడు ఈ రథాన్ని నడిపినట్లు మన ధర్మాన్ని నువ్వే ప్రపంచానికి పరిచయం చేసే సారథివి అవ్వాలి అన్నదట. ఇలా ఒక తల్లి తన బిడ్డకి చేసిన దిశానిర్దేశమే ఆ బిడ్డని మానసికంగా వికసింపచేసి మన ముందు ప్రభాత సూర్యునిలా స్వామి వివేకానందుని ఆవిష్కరించింది. ఇకపోతే ఇంకొక కథ. మీ పిల్లవాడు ఎందుకు పనికిరాడు, ఏ విషయమూ నేర్చుకోలేడు, మందబుద్ధి, రేపటి నుండి మా బడికి పంపొద్దు అని టీచర్ రాసి ఇచ్చిన లెటర్ని మడత విప్పకుండానే తల్లి నాన్సీకి అందించిన బిడ్డని ఆ తల్లి ఆ ఉత్తరం చదివాక దగ్గరకు తీసుకుని, నాన్నా నువ్వు చాలా తెలివైన వాడివట, నీకు పాఠాలు చెప్పగల స్థాయి నీ టీచర్స్కి లేదట, ఇంటి దగ్గర చదువుకుని నువ్వు గొప్పవాడివి కాగలవని ఈ ఉత్తరంలో రాశారు అని చెప్పి తానే అన్నీ అయి తన బిడ్డని ఒక గొప్ప శాస్త్రవేత్తగా మలిచింది

0: ది నాన్సీ ఎడిసన్. చిన్ననాటి ఆ మందబుద్ధియే థామస్ ఆల్వా ఎడిసన్ అనే గొప్ప వైజ్ఞానికుడిగా ప్రపంచానికి వెలుగులు పంచాడు. తల్లికి ఆ బిడ్డపైన ఉన్న అపారమైన నమ్మకమే చిన్నారి ఎడిసన్కు సరియైన దిక్సూచిగా మారింది కదా. ఈ కథలన్నీ మన కళ్ల ముందు జరిగినవే. పిల్లలలో ఆ మానసిక పరివర్తన, వికాసం పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటే సంపాదన, ధనార్జన పైన వెచ్చించే సమయంలో కనీసం పదవ వంతు పిల్లలతో గడపటం వలన పిల్లల భవిష్యత్ నిర్మాణంలో ప్రతి తల్లి తండ్రి చక్కని భాగస్వామ్యం తీసుకోగలుగుతారు. పిల్లలు ఎదిగే వయసులో వారి వ్యక్తిత్వ నిర్మాణంలోనూ మానసిక వికాసంలోనూ ముఖ్య భూమిక వహించే మరొక చోటు పాఠశాల. నేటి ఈ వేగవంతమైన జీవన విధానంలో సామాజికంగా తమ స్థాయిని పెంచుకోవాలన్న తాపత్రయంలో వేచి చూసే ధోరణిని, సహానుభూతిని, సామాజిక నైపుణ్యాలను యువత క్రమేపీ కోల్పోతోంది. పాఠశాల నాలుగు గోడల మధ్య కూడా విద్యార్థుల భవిష్యత్ వారి ఆర్థిక స్థిరత మీదే ఆధారపడుతుంది అన్న భావనతో, భ్రమతో ఉపాధ్యాయులు కేవలం విషయ నిపుణతకే పెద్దపీట వేయటం, ఇతర నైతిక సామాజిక అంశాలలో మెరుగైన పిల్లలకు ప్రోత్సాహం కానీ అభినందనలు కానీ లభించకపోవటం వలన క్రమంగా మానసిక వికాసానికి సంబంధించిన ఏ అంశము పిల్లవానిలో పాఠశాలలు నెలకొల్పలేకపోతున్నాయి. నిజాయితీగా సహానుభూతి చెందే, కృతజ్ఞతను వ్యక్తపరిచే, మంచి ప్రవర్తన కలిగిన పిల్లలకు పాఠశాలలోనూ సమాజంలోనూ తగిన గుర్తింపు లభించినప్పుడు తర్వాతి తరం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఏ రంగంలోనైనా ఉన్నతి సాధించాలి అంటే పసి వయసు నుంచే ప్రతి వ్యక్తిలోనూ మానసిక వికాసం, సరియైన వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. అందుకోసమై సమాజం యొక్క ప్రతి స్థాయిలోనూ జరిగే ముమ్మర యత్నాలను స్వాగతిద్దాం. మనము అందులో భాగస్వాములమవుదాం. మేలైన భావితరాలను ప్రపంచానికి అందిద్దాం. మానసికంగా మనము ఎంతో కొంత వికసిద్దాం. పిల్లల మనసులను వికసింపచేద్దాం. ఆ పరిమళాలను ఆస్వాదించనిద్దాం.
1: మీరింతవరకు పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించడం ఎలా ఈ అంశం గురించి శ్రీమతి బిఎస్ఎన్కే కళ్యాణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు దాల్చిని చెక్క అలాగే అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దాల్చిన చెక్కలోని ఆరోగ్య ప్రయోజనాలు. దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి గల ఒక సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన బెరడును ఎండబెట్టి కట్టలా చుడతారు. అవే మనకు దొరికే దాల్చిని చెక్క. ఇవి చెక్కని సుగంధాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా మనం వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే దాల్చిని చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా సౌందర్యాన్ని కూడా పెంపొందింప చేస్తుంది. దాల్చిని చెక్క పొడిని వాడటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అనేక రకాల ఇన్ఫెక్షన్లు అలాగే చుండ్రు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. దాల్చిని చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్లను ఈ దాల్చిని చెక్క నిరోధిస్తుందట. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్ను పెంపొందించే గుణాలు దాల్చిని చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. దీని ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్త సరఫరా మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువు తగ్గాలనుకునేవారు ఒక గ్లాసులు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూను దాల్చిని చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరకడుపున తీసుకోవాలి. ఇలా 3 నెలల పాటు కనుక చేసినట్లయితే సులభంగా బరువు తగ్గుతారట. ఆర్థరైటిస్ లేదా కీళ్లనొప్పులతో బాధపడేవారు దాల్చిని చెక్కతో చేసిన టీ తాగటం వల్ల కీళ్లనొప్పులను కలగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. దాల్చిని చెక్కతో తయారు చేసిన నూనెను కీళ్ల నొప్పులు ఉన్న చోట మర్దన చేయడం వల్ల కూడా ఈ నొప్పులు తగ్గుతాయట. ఇక మధుమేహ రోగులకు దాల్చిని చెక్క ఒక అద్భుతమైన ఔషధమనే చెప్పాలి. ప్రతిరోజు 1 స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే మధుమేహం తగ్గుతుందని, అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్

0: లోకి వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జలుబు దగ్గులను సమర్థవంతంగా ఈ దాల్చిన చెక్క తగ్గిస్తుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్ అనే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. నోటి దుర్వాసనను, దంత సమస్యలను తగ్గించడానికి దాల్చిన చెక్క ఒక మంచి చిట్కాగా పనిచేస్తుంది. చిన్న దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని నమిలితే చాలు, చాలాసేపు నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. అలాగే 2 చుక్కల దాల్చిన చెక్క నూనెను 1 అరకప్పు గోరువెచ్చని నీటిలో వేసి కనుక పుక్కిలించినట్లయితే దంత సమస్యలు, ఇంకా ఇన్ఫెక్షన్లు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే మంచి రుచిని ఇచ్చే దాల్చిన చెక్కను బిర్యానీ కూరల్లోనే కాకుండా ఈ దాల్చిన చెక్క పొడిని ఉదయం పరకడుపున కనుక తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు అల్లంతో అనారోగ్యం దూరం విశేషాలు వింటారు. ప్రాచీన కాలం నుంచే అల్లం వినియోగంలో ఉంది. భారత్తో పాటు దక్షిణాసియా దేశాల్లో అల్లం విరివిగా సాగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్లాన్ని వంటల్లోనూ, టీలోనూ, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. ఆహారానికి ఒకలాంటి రుచిని అందించే అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతున్నాయి. దీనిలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులకు ఔషధంలా కూడా పనిచేస్తుంది. కఫ వాత రోగులకు ఇది వాడటం చాలా మంచిది. ఇది అజీర్తిని పోగొట్టి ఆకలిని కలిగిస్తుంది. అల్లంలోని జింజరాల్స్, షోగల్స్ అనే పదార్థాలు జీవక్రియ వేగాన్ని పెంచడంతో పాటు అనేక వ్యాధుల నివారణకు కూడా దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులోని ఫినాలిక్ పదార్థాలు గ్యాస్ట్రిక్ సమస్యని నివారిస్తాయి. అంతేకాదు, ఇవి జీర్ణ వ్యవస్థకు అవసరమైనటువంటి లాలాజలం, పైచ్యరసం విడుదలకు కూడా తోడ్పడతాయి. ట్రిప్సిన్, లైపేజ్ వంటి ఎంజైమ్ల పనితీరుని ప్రేరేపించడం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫలితంగా పేగు క్యాన్సర్, మలబద్ధకం తగ్గడానికి అల్లం సాయపడుతుంది. ఇక వికారం, వాంతులతో బాధపడే వాళ్లకి అల్లం టీ తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, సి విటమిన్, వీటి కారణంగా జలుబు దగ్గు రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఇది ఫ్లూ జ్వరాన్ని కూడా నియంత్రిస్తుంది. ఇక అల్లం ప్రతిరూపమైన సొంటిని పొడి చేసి గోరువెచ్చని నూనెలో కలిపి శరీరాన్ని మర్దన చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. లేదంటే అల్లం ముద్దని తీసుకుని దాన్ని ఆవిరి మీద గోరువెచ్చగా చేసి కీళ్ల దగ్గర కనుక పూసినట్లయితే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. మధుమేహం, హృద్రోగాలతో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలో గడ్డలు ఏర్పడకుండా ఉండటంతో పాటు కొలెస్ట్రాల్, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతుంది. హృద్రోగులకు మేలు చేస్తుందన్న కారణంతో దీనిని హృద్య అని పిలుస్తారు. అందుకే గుండె జబ్బులతో బాధపడే వాళ్లు వంటలలో ఎక్కువగా అల్లాన్ని వాడటం మంచిది. ఇక అల్లాన్ని టీలో కనుక కలుపుకొని తాగినట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. అల్లం టీ తాగితే శ్వాసకోశ పనితీరు మెరుగవుతుంది. ఈ టీని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. వికారం, అలసట ఉన్నప్పుడు ఓ కప్పు అల్లం టీ కనుక తాగినట్లయితే వెంటనే రిలీఫ్ వస్తుంది. అల్లం తేన్పుల్ని కూడా తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వాళ్లకి అల్లం ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి అల్లాన్ని మన రోజువారీ ఆహారంలో ఏదో ఒక విధంగా వాడటం చాలా మంచిది.
1: విశేషాలు విన్నారు.
2: మళ్ళు స్వరాజ్యం ధైర్యానికి, సాహసానికి మారుపేరు. ఈమె మొదట స్వాతంత్ర్యోద్యమంలోనూ, తరువాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ చాలా చురుకుగా పాల్గొన్నారు. తన 11 సంవత్సరాల వయసులోనే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. అన్యాయం ఎక్కడ కనిపించినా వెంటనే ఎదిరించి న్యాయం కోసం పోరాటం చేసే స్వభావం. తెలంగాణలో దొరల

0: క్రూర కృత్యాలను పాటలుగా బాణీలు కట్టి పాడి తన పాటల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని తీసుకువచ్చారు.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: దేశభక్తి అంటే కేవలం సరిహద్దులను కాపాడటం మాత్రమే కాదు, సమాజాన్ని మంచి ఆలోచనలతో బలోపేతం చేయడం కూడా దేశభక్తే. విద్య అంటే ఉద్యోగం పొందటం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారటం. సాహిత్యం అంటే వినోదం మాత్రమే కాదు, మనిషిని ఆలోచింపచేసే శక్తి. చరిత్రను మార్చేది ఎప్పుడూ కత్తి కాదు, కొన్నిసార్లు ఒక మంచి ఆలోచన, ఒక మంచి మాట, ఒక మంచి కలం కూడా చరిత్రను మార్చగలదు. అదే కోటికే పద్మావతమ్మ గారు మనకు అందించిన నిజమైన సందేశం.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమను చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, ఎగువ సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకం అవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇంకా డిటిహెచ్ ఛానల్లో మాత్రం వినవచ్చు. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సమీర్ గీతానికి ఇలా అరుణ్ అల్కా యజ్ఞ్ పాడిన పాట వింటారు ఆగ్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత అంజాన్ గీతానికి బప్పి లహరి సంగీతంలో అల్కా యాగ్నిక్ అమరీష్ పురి బృందం పాడిన పాట వింటారు, ఆజ్కా అర్జున్ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆనంద్ బక్షి గీతానికి ఆర్బి బర్మన్ సంగీతంలో కిషోర్ కుమార్ పాడారు ఆప్కే కసమ్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత మజ్రూ సుల్తాన్పురే గీత రచనకి ఉదిత్ నారాయణ్ అల్కా యజ్ఞిక్ పాడిన పాట వింటారు, అకేలేహం అకేలే తుమ్, ఈ చిత్రం నుంచి.

మీరు ఇంతవరకు టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ ఓ గంట సేపు క్విజ్ ప్రశ్నలతో మీ మెసేజ్ల కోసం ఎదురు చూస్తూ పాటలు కూడా వినిపించడానికి సిద్ధంగా ఉంది మీ యువలయ. 8662488812 నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి మీ సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

మొదటి ప్రశ్న, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఈ ప్రశ్నకి నేను 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. విజయవాడ, గుంతకల్, సికింద్రాబాద్, తిరుపతి. ఈ 4 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ని మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఇంకోసారి, విజయవాడ, గుంతకల్, సికింద్రాబాద్, తిరుపతి. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి సంబంధించిన నేను ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే విజయవాడ, గుంతకల్, సికింద్రాబాద్, తిరుపతి.

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగాను. దానికి సంబంధించి 4 ఆప్షన్స్ కూడా మీకు ఇచ్చాను. విజయవాడ, గుంతకల్, సికింద్రాబాద్, తిరుపతి. ఈ 4 ఒక్క కరెక్ట్ ఆన్సర్ని మాత్రమే మీరు టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది. 866-248-8812 నెంబర్కి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమ్ అన్నారం, విజయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయ్యూబ్ వీరందరూ. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకూర్తి సుబ్బారావు. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? విజయవాడ, గుంతకల్, సికింద్రాబాద్, తిరుపతి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల, సికింద్రాబాద్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి అనురాధ. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు, అంజయ్యచారి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమా జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, భవానీ, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు వీరందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. మీ ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. రవికుమార్ వజ్రపుకొట్టూరు శ్రీకాకుళం నుంచి ఒకసారి చెక్ చేసుకుని పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్, ఎం మురహరి, యశోద, జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, హోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, బంటారు శంకరయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తాన్రావు, పెద్దమస్తాన్రావు, వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కపురం శివాజీనగర్ నుండి టెల్మస్తాన్ వెళ్ళి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో శృతి, ఆర్ అఖిల, కందికాయపల్లి గ్రామం నుంచి, సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనుష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దంపూరి బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుంచి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి.
కోనసీమ జిల్లా ఉట్రమల్లి నుంచి మంచన్ శేషగిరిరావు, భవానీ, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరందరూ. కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి రమేష్, మెకానిక్ వెంకటాచలపతి. కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఒకసారి చెక్ చేసుకుని పంపించండి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే అక్కరపాక నుండి రమా, సుధాకర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈ మెసేజ్ చదివేశాను. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. నెల్లూరు జిల్లా నుంచే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూర్ ప్రకాష్, ఖాదర్ బాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ వీరందరూ. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ నెల్లూరు నుంచి. ఇది మీ అందరి మెసేజెస్ వచ్చినంత వరకు మొత్తం అన్ని చదివేశాను. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగాను. దానికి 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. విజయవాడ, గుంతకల్, సికింద్రాబాద్, తిరుపతి అని. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సికింద్రాబాద్. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ ఈ జోన్కు ఒక కేంద్రం. ప్రస్తుతం భారతీయ రైల్వేలో మొత్తం ఎన్ని జోన్లు ఉన్నాయో తెలుసా? 19 జోన్లు. ఇదన్నమాట సంగతి. ఇక రెండవ ప్రశ్న, పాలల్లో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? పాలల్లో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? దీనికి కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఫ్రక్టోస్, గ్లూకోస్, లాక్టోస్, సుక్రోస్. పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? ఈ ప్రశ్నకి నేను ఇచ్చే ఆప్షన్స్ ఏంటంటే ఫ్రక్టోస్, గ్లూకోస్, లాక్టోస్, సుక్రోస్. ఈ 4 మాత్రమే ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని మెసేజ్ చేయండి 8662488812 నెంబర్కి. ప్రశ్న ఇంకొకసారి, పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? ఫ్రక్టోస్, గ్లూకోజ్, లాక్టోస్, సుక్రోజ్. ఇవి నేను ఇచ్చిన ఆప్షన్స్.

0: మిస్టర్ పెళ్ళికొడుకులో సునీలా
1: కాదురా, రాజుల కాలం కదా. వాళ్ళకి కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తి యుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక. అవునరా, కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: చేసుకుంటా.
1: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంక ఏడుగురు చేసుకుంటే ఇంటికి వెళ్ళడు డైరెక్ట్ గా అడవికే.
2: అమ్మో అటువంటి సింహాలుంటాయి కదా అంకుల్.
0: అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్స్.
3: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకుంటారా, నేనెందుకు

పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు అని అడిగాను. నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను, ఫ్రక్టోస్, గ్లూకోజ్, లాక్టోస్, సుక్రోస్. మీరు పంపించే సమాధానం ఈ నాలుగిట్లో మాత్రమే ఉండాలి. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటూ, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా తయ్యూబ్, శేషాద్రి నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు, హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా నుంచి, ఇనమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో, ధ్వని వెంకటేశ్వరరావు నంద్యాల జిల్లా నుంచి, సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ మనోహర్ తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, భవానీ, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రాచారి, బ్రహ్మచారి, శ్రీరామ్దాస్ సంజయచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో రావట్లేదుట, ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం ఏమో చెక్ చేసుకుంటూ ఉండండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అక్కరపాక నుండి సుధాకర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్తోనే దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బాపట్ల జిల్లా, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తోనే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఐ థింక్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అగైన్ కరెక్ట్ ఆన్సర్తోనే కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి, ఓకే, దామర్ల చినమస్తానరావు, పెద్దమస్తానరావు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్, శృతి అఖిల కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేంద్రరెడ్డి, ఇంకా రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీవాణి, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్తో రవికుమార్, వజ్రపు కొట్టూరు నుంచి
ధనంజయ, ఇస్మాయిల్, జాకీర్భాయ్, తబులా మస్తాన్ భాయ్, నరేందర్ రెడ్డి, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో బృందావనం, పద్మశ్రీ శ్యామ్, లక్ష్మీ నరసమ్మ, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి సుబ్రమణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ సులోచన, కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ దాంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధమిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్టణం నుంచి కరెక్ట్ ఆన్సర్తోనే కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా దగదర్తు మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్, సుమన్ పుట్టపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దినేష్ రాంగ్ ఆన్సర్ పంపించారు ప్రకాశం జిల్లా నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఓకే హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం, పద్మశ్రీ శ్యామ్, లక్ష్మీ నరసమ్మ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి ఇందక్కడ పంపించారు మీరు మెసేజ్, నేను చదివాను కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మీరు కూడా ఒకసారి పంపించిన తర్వాత మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేయకండి, ఇంకా చాలామంది ఉంటారు కదా. నెల్లూరు నుంచి ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో అంజాన్ దేశిరెడ్డిపల్లి నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది. నాగట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. నాకు మీ నుండి వచ్చిన మెసేజెస్ మొత్తం చదివేశాను. పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, సునీత చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు అని అడిగాను, నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. ఫ్రక్టోస్, గ్లూకోజ్, లాక్టోస్, సుక్రోజ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లాక్టోస్. ఈరోజు యువలయ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను మూడవ ప్రశ్న. 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క ఏమిటి? 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క ఏంటి? తెలిస్తే 866-24-8881 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఈ ప్రశ్నకు కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. తులసి, వేప, అరటి, మామిడి. 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క ఏంటి? నేను ఇచ్చే 4 ఆప్షన్స్ ఏంటంటే తులసి, వేప, అరటి, మామిడి. ఇంకా ఉండొచ్చు, కానీ ఈ 4 మాత్రమే మీరు కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకుని మెసేజ్ చేయాలి. తులసి, వేప, అరటి, మామిడి. 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క పేరు ఏంటి?

24 గంటలు ఆక్సిజన్ ను విడుదల చేసే మొక్క ఏంటి అని అడిగాను. తులసి, వేప, అరటి, మామిడి అనే 4 ఆప్షన్స్ ఇచ్చాను. మీ సమాధానం ఈ 4 ఆప్షన్స్ లో మాత్రమే ఉండాలి.

ఇలా అడగగానే రైట్ రైట్ అంటూ చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి. చూసేద్దాం. రాంగ్ ఆన్సర్ పంపించారు ఒంగోలు నుండి దింట కుర్తి సుబ్బారావు. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయూబ్ వీరందరూ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి, డి వాణి, వెంకటేశ్వరరావు మారుతి టౌన్ షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అసలైతే నేను ఆప్షన్స్లో ఓకే ఇచ్చాను, కాకపోతే రాంగ్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి. చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య ఓకే రాంగ్ ఆన్సర్ అండి. శ్యామ్ నెల్లూరు నుంచి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్, స్నేహ, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కరపాక నుండి సుధాకర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాస్ సంజాచారి, బ్రహ్మచారి, చిలుక మరియు ఉపేంద్రాచారి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, భావని చిరంజీవి, సాయిరాం తనుజ, శశాంక్, అచ్యుత, శ్రీవత్స వీరందరూ. రాంగ్ ఆన్సర్తో శృతి, అఖిల, కందికాయపల్లె గ్రామం నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రుత్విక్ శ్రీవైష్ణవ్, నేదునూరి కళ్యాణ్చారి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి గణేష్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. రాంగ్ ఆన్సర్తో కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ, దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యా.

కూడా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే మెసేజ్ డిలీట్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, హోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేంద్ర రెడ్డి రామ్.

గీత పైటియ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేష్, అనంతపురం నుంచి అనురాధ, రెండు ఆప్షన్స్ ఇచ్చారు నాకు కూడా. నేను నాలుగు ఇస్తే మీరు రెండు ఇచ్చారు అన్నమాట, ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఒకటి రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి. ఎవరు? కే సురేంద్రనాథ్ ఒడిశా నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, చిలుక నారాయణ, అనసూయ, యమున, జంకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఓకే, అగైన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్తో రవికుమార్ వజ్రప్ కొత్తూరు శ్రీకాకుళం నుంచి, అంజాన్ దేశరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ధనుంజయ్ ఇస్మాయిల్, జాకిర్ భాయ్, తబలా మస్తాన్ భాయ్, నరేందర్ రెడ్డి సిండికేట్ నగర్ పెద్దమ్మగూడి దగ్గర నుంచి అనంతపురం జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు జిల్లా నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేతనూరి కళ్యాణ్చారి, ఋత్విక్, శ్రీ వైష్ణవ్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వెళ్ళి ఫాతిమా రాంగ్ ఆన్సర్ అండి, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ వెంకట భవన తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, అభినవ్, వైభవ్ చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ప్రసాద్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాకు వచ్చిన మెసేజెస్ మొత్తం అన్ని చదివేశాను. 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క ఏంటి అని అడిగాను. 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. తులసి, వేప, అరటి, మామిడి అంటే నేను మిగతా వాటిల్లోంచి కరెక్ట్ ఆన్సర్లు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను. ఈ 4 ఇట్లోంచే రాంగ్ ఆన్సర్లు పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేను ఇచ్చిన ఆప్షన్స్లోంచి తులసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక క్యామ్ అనే ప్రక్రియ మొక్కలో జరగడం వల్ల రాత్రి పూట కూడా ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇక తులసితో పాటు కూడా కొన్ని చెట్లు మనకి 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి. తులసితో పాటు ఏంటంటే రావి చెట్టు, కలబంద, ఇంకా స్నేక్ ప్లాంట్ ఇంకా కొంచెం ఉన్నాయి. ఐ థింక్ రావి చెట్టు కూడా ఉంది. నేను మొదట్లో చెప్పాను ఈ 4 ఇట్లో మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని, అందుకే అలా చదివాను అన్నమాట. మీరందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకొక మెసేజ్ వచ్చింది నవీన్ బెంగళూరు నుంచి, తులసి అంటూ కరెక్ట్ ఆన్సర్. ఇక మేబీ చివరి ప్రశ్న యువలయ కార్యక్రమంలో, భారతదేశంలో ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది? భారతదేశంలో ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? దీనికి కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. కేరళ, కాశ్మీర్, గోవా, మణిపూర్. కేరళ, కాశ్మీర్, గోవా, మణిపూర్, ఈ 4 ఇట్లో భారతదేశంలో ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీకోసం ఇంకోసారి, భారతదేశంలో ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? నేనిచ్చే ఆప్షన్స్ ఏంటంటే కేరళ, కాశ్మీర్, గోవా, మణిపూర్.

భారతదేశంలో ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడిగాను. చాలా చాలా ఆన్సర్లు వచ్చేసాయి. ఐ థింక్ అన్నీ కరెక్ట్ ఆన్సర్లుగానే అనిపిస్తున్నాయి. చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ ఫ్రైడే అంటూ మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రైడే అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. శృతి కందికాయ అఖిల కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ. కరెక్ట్ ఆన్సర్తో భారతి కిషోర్ అనంతపురం నుంచి. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో చిలుక నారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు ఎవరు ఎవరు? డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్తో పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, హోబిల వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేంద్రరెడ్డి, ఇంకా రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపల్లి నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, బండారు శంకరయ్య. ఇంతమంది ఒక్క ఆన్సర్ పంపించారు. ఇంకా శ్రీ ఓకే నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి విజిలి వెంకటేష్ శ్యామల అయాన్సెస్ యోనా నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయిప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు? కే సురేంద్రనాథ్ ఝార్సుగూడ ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వెల్కమ్ టు యువలయ. ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగనూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదల లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్తో అంజనీదేవి విజయలక్ష్మి ఒంగోలు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రప్ కొత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అంజాన్ దేశరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరంటే నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తోనే
ప్రసాద్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి బనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. నవీన్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొక మెసేజ్ వచ్చింది ధనంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంతేనా ఇవి మీ అందరి దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్? మళ్ళీ మళ్ళీ మీరే పంపకండి, కొత్త వాళ్ళు వస్తే మెన్షన్ చేద్దాం. భారతదేశంలో ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడిగాను, 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. కేరళ, కాశ్మీర్, గోవా, మణిపూర్, ఇవి నేను ఇచ్చిన ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాశ్మీర్. ఇంకొక మెసేజ్ వచ్చింది ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా అయితే కాశ్మీర్లో దాల్ లేక్లో శ్రీనగర్లో ఉంది ఇదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. రేపు కూడా యువలయ కార్యక్రమం ఉంటుంది మీ అందరి కోసం. ఈ పాట

సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన ఒక కథ వింటారు. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వరి సాగులో యాజమాన్యం గురించి డాక్టర్ డి విజయ్ కుమార్ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఉమాదేవి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:40

ఏడు నిమిషాలకు సమాచార సంధ్య. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 10 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6 గంటలకు దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలు సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో జూన్ మరియు జూలై నెలల్లో వేయదగ్గ ఉద్యాన పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహిళల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం మాత్రమే కాకుండా నీరు కూడా తగినంత త్రాగడం, ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. ఇవి మాత్రమే కాకుండా ప్రతిరోజు తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. ఆచార్య ఈ చిత్రం నుంచి

మీరు వింటూ ఉన్నారు వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ప్రతిరోజు తాము తీసుకునే ఆహారంలో పాలు లేదా పెరుగును చేర్చుకోవాలి, ఎందుకంటే ఇందులో కాల్షియం మరియు ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఈ కాల్షియం ప్రోటీన్ ఎముకల బలానికి ఎంతో సహాయపడతాయి. ఈ పాలు పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి, దానివల్ల ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం, భీమ్లా నాయక్ ఈ చిత్రం నుంచి.

మీరు వింటున్నారు వనితా వాణి. కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు తీసుకోవాల్సిన ఆహారాలలో కోడిగుడ్లు, ఇవి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కోడిగుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా విటమిన్ B12 మరియు విటమిన్ డి కోసం కూడా ఈ కోడిగుడ్లు చాలా మంచిది. దీనివల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి, ఇంకా హార్మోన్ల సమతుల్యతను కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది, హార్మోన్లను బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుగా మరొక పాటను విందాం, కూలి. ఈ చిత్రం నుంచి పాడినవారు సుభలాషిణి, అనిరుద్ధ్, రవిచందర్.

వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ఇంకా ఆకుకూరలు కూడా తీసుకుంటూ ఉండాలి. వారానికి 2-3 సార్లు తింటే చాలా మంచిది. ఎందుకంటే ఈ ఆకుకూరలో ఐరన్, ఫోలేట్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి వలన రక్తహీనత తగ్గుతుంది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం, ధమాకా ఈ చిత్రం నుంచి.

మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన ఆహారాలలో పప్పులు మరియు శనగలు ఇవి కూడా ముఖ్యమే. ఎందుకంటే ప్రోటీన్, ఫైబర్, ఐరన్ మరియు జింక్ ఇవన్నీ ఈ పప్పులు శనగల్లో వీటిల్లో ఉంటాయి. వీటి వలన ఏమవుతుందంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఇంకా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇంకా చివరిగా చేపలు లేదా వాటికి బదులుగా అవిసె గింజలు, ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని కోసం చేపలు తినొచ్చు లేదా అవిసె గింజలైనా తినొచ్చు. దీని వలన ఉపయోగం ఏంటి అంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వనితావాణిలో చివరిగా ఒక పాటను విందాం, హాయ్ నాన్న ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ యువతరంగం కార్యక్రమంలో జీకే స్పెషల్, వాటి ప్రశ్నలు అలాగే సమాధానాలతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మేం అడిగే జీకే ప్రశ్నలకు

0: పడే గ్రహం ఏది? ప్రశ్న మరొక్కసారి. మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్ అనే పేర్లతో పిలువబడే గ్రహం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్స్ వచ్చేలోపు ఇప్పుడైతే యూత్ ఈ చిత్రం కోసం ఈశ్వర్ వెంకట్రామన్ పాడిన పాట వినేద్దాం.
1: దినసో సురేసో అంతా వినన్రా, మన ప్రవీణ్ గాడు సడన్ గా కమిట్ అయిపోయారా?
2: పక్క క్లాస్ అంట.
3: అవునా?
2: సూపర్ ఉంటదంట.
3: నిజమా?
2: నిజంగానే బాగుంటుందా?

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజే సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొదుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఊటుకూరు నుంచి నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్, దివ్యాభాయ్, అజయ్, శృతి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న

మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అనే పేర్లతో పిలువబడే గ్రహం ఏది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని శుక్రగ్రహాన్ని పిలుస్తారు. ఈ శుక్రగ్రహం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత ఎక్కువ వెలుగుతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూర్యోదయానికి ముందు ఆకాశంలో కనిపించినప్పుడు దీనిని మార్నింగ్ స్టార్ లేదా ఉదయతార అని పిలుస్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో కనిపించినప్పుడు ఈవినింగ్ స్టార్ లేదా సాయంత్రపు తార అని పిలుస్తూ ఉంటాం. యువతరంగం జీకే స్పెషల్లో మరొక జీకే ప్రశ్న. 75 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపించే తోకచుక్క ఏది? ప్రశ్న మరొక్కసారి. 75 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపించే తోకచుక్క ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లైతే శ్రోతలు 7901088415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ పంపవచ్చు. సమాధానాలు వచ్చేలప్పు ఇప్పుడైతే మేము ఫేమస్ ఈ చిత్రం నుంచి కాలభైరవ పాడిన పాట వినేద్దాం.

0: యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించిన వారు సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా రైట్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు వీరు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ వీరు రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పాంతాడి శ్రీనివాసరావు వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో నేను అడిగిన రెండవ ప్రశ్న, 75 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపించే తోకచుక్క ఏది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం 75 లేదా 76 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపించే ప్రసిద్ధ తోకచుక్క పేరు హేలీ తోకచుక్క. ఇది ప్రతి 75 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమికి సమీపంగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986 సంవత్సరంలో కనిపించింది. ఇది మళ్ళీ 2061 సంవత్సరంలో ఆకాశంలో కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యువతరంగం జీకే స్పెషల్లో మరొక జీకే ప్రశ్న, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? ప్రశ్న మరొక్కసారి, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్స్ తెలిస్తే 7901084415 ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలను పంపవచ్చు. సమాధానాలు వచ్చేలోపు ఇప్పుడైతే లెనిన్ ఈ చిత్రం నుంచి పాటను వింటారు.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు తాటపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. పెత్తనపల్లి కర్ణాటక నుంచి సుబ్రహ్మణి, వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. జయస్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏరో నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని, వీరు కూడా రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, వీరు కరెక్ట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో నేను అడిగిన మూడవ ప్రశ్న, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మహాభారతం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం మహాభారతం. ఇందులో 74,000 పద్యాలు ఉన్నాయి. 1.8 లక్షల వరకు పదాలు ఇందులో ఉన్నాయి. యువతరంగం జీకే స్పెషల్లో మరొక ప్రశ్న వినే ముందుగా ఒక ప్రకటన వింటారు.
2: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యువతరంగం జీకే స్పెషల్లో చివరి జీకే ప్రశ్న, మానవ దేహంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయి? ప్రశ్న మరొక్కసారి, మానవ దేహంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానాలు పంపేలోపు గుంటూరు కారం ఈ చిత్రం నుంచి పాటను వినేద్దాం. పాడినవారు సంజిక్.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు రైట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మిర్సి విజయ రోజా శిరీష రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని వీరు కూడా రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం రాధిక హరికిషన్జీ చంద్రబాయి నాగమణి నరేష్ శ్రీవల్లి సోలాపూర్ మహారాష్ట్ర నుంచి వీరు కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం నుంచి శెట్టి సూరిబాబు వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో అడిగిన చివరి ప్రశ్న, మానవ దేహంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం, మానవ దేహంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అయితే పుట్టినప్పుడు శిశువులలో సుమారు 270 నుంచి 300 ఎముకలు ఉంటాయి. వారు పెద్దయ్యే కొద్దీ చిన్న ఎముకలు కాస్త కరిగిపోయి కలిసిపోవడం వల్ల ఆ సంఖ్య 206 చేరుతుంది. మానవ శరీరంలో పెద్ద ఎముక పేరు ఫీమర్, ఇది తొడ ఎముక. చిన్న ఎముక స్టెపిస్, ఇది ఎముకలలో అత్యంత చిన్నది.
0: యువతరంగం జీకే స్పెషల్ ఇంతటితో ముగుస్తుంది. తిరిగి వచ్చే వారం 5:30 శుక్రవారం యువతరంగం జీకే స్పెషల్లో మళ్ళీ కలుద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి 6:20 సంస్కృతంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంతతి భారం కాదు సంపద అనేలా తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య అభ్యసించే వరకు ప్రభుత్వమే అండగా నిలిచేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్ల రూపాయలు జమ చేసినట్టు వివరించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంతో విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణ

0: వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: నేను నాలుగవ మెగా పీటీఎం కు వస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్ గా తయారయ్యా. నాలుగు సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈ రోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం.
0: ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లికి వందనం లక్ష్యం కేవలం ఆర్థిక సహాయమే కాదని, తల్లిని గురువును గౌరవించాలనే సదుద్దేశం ఇందులో దాగి ఉందని లోకేష్ తెలియజేస్తూ,
2: 43,000 పాఠశాలల్లో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ముగ్గురు అనుసంధానం అవుతేనే నేను ఏ మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను.
0: దేశంలో పోస్టల్ శాఖను 5,500 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ది శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఆధునిక మౌలిక సదుపాయాలతో రూపొందించిన కొత్తపేట, చంద్రమౌళినగర్ సబ్ పోస్టాఫీసులను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 3,000 పోస్టాఫీసులను ఇదే తరహాలో ఆధునీకరించమన్నారని తెలిపారు. 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థను గడిచిన 2 ఏళ్లలో సమూలంగా మార్చామని తెలిపారు. అలాగే సిబ్బంది ఆలోచన సరళిని కూడా మారుస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పోస్టల్ సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగులను నియంత్రించేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులను చిత్తూరు జిల్లాలోని పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి ఈరోజు తరలించారు. ఈ సందర్భంగా మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్నారు. జిల్లాలోని పరిసర ప్రాంతాలలో అడవి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలతో రాష్ట ప్రభుత్వం శాస్త్రీయ మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎంఈజీపీ వంటి పథకాలను మహిళలు మరింతగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని ఆధునీకరించి పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ బస్సు సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొంటూ,
2: వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులు తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1,050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ తీసుకుంది.

0: చేసుకోమని చెప్పాము. అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం.
1: ఎల్ నినో ప్రభావంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణానదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని రాష్ట నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిలో ప్రస్తుత నీటి లభ్యత, కృష్ణా డెల్టాకు సాగు తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలిసి విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్లో ఆయన ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో సాధారణం కంటే 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో సుమారు 50 TMC, తుంగభద్రలో మరో 70 TMC కుషన్ ఉండడంతో అవి నిండితేనే శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కూడా కుషన్ నింపిన తరువాతే దిగువ ప్రాంతాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా ఆర్ఎంసీ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గోదావరి నదిలో ప్రవాహాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. అందువల్ల కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ ఎస్పీ స్వరూపరాణి ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెబాటలో భాగంగా ఈరోజు నిర్వహించిన ఈగల్ రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन अद्य प्रश्नपत्र गोप्यता भंग अथ परीक्षा कदाचार प्रकरणानां द्रुत न्यायालयानां संस्थापनाय कठोर दण्डस्य विधानाय च एकस्य प्रारूप विधेयकस्य स्वीकृतिः प्रदत्ता. केन्द्रीय मन्त्रिमण्डलेन बलारी गुंतकल रेल परियोजनायै अनुमोदितं 64,12,00,000 कोटि परिमितं द्रव्यम्. अपरत्र अंगीकृता त्रि रसायनोद्यान संवलिता भव्य रसायन परियोजना. केन्द्रीय मंत्रिभिः सीजेपी प्रतिनिधि मंडलेन सह नवदिल्ल्यां संपादितं उपवेशनम्. श्वस्तावत् पुनः प्रवर्तयिष्यते द्विपक्षीय वार्ताक्रमः. नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणं समाश्रित्य संसदि अद्यापि अनुवृत्तः कोलाहलः. प्रतिपक्षस्य विरोधोद्घोषेण सोमवासर पर्यन्तं अपवारितं संसदः कार्यजातम्. पाकिस्तानावृत जम्मू कश्मीर क्षेत्रे जायमानस्य अत्याचारस्य अथ मानवाधिकार हननस्य संयुक्त राष्ट्र संघेन कृताम् उपेक्षामादाय भारतेन प्रकटीकृतः तीव्रः खेदः. अपि च विश्व कनिष्ठ स्क्वैश प्रतियोगितायां भारतस्य क्रीडिका अनाहत सिंहः प्रागुपान्त्य चक्रं विजित्य उपान्त्य चक्रं प्राविशत्. अथ वार्ताः विशदीकृत्य. केंद्रीय मंत्री मंडलेन अद्य प्रश्नपत्र गोप्यता भंग अथ परीक्षा कदाचार प्रकरणानां द्रुत न्यायालयानां संस्थापनाय सहैव कठोर दंडस्य विधानाय एकस्य प्रारूप विधेयकस्य स्वीकृति प्रदत्ता। संसदि प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः अध्यक्षतायां सम्पन्ने मन्त्रिमण्डलीयोपवेशने अस्य प्रारूप विधेयकस्य अनुमोदनं कृतम्। केन्द्रीय मन्त्रिमण्डल आर्थिक कार्य समित्या कर्नाटक आन्ध्र प्रदेश राज्ययोः मध्ये स्थितस्य बल्लारी गुंतकल रेलखण्डस्य रेलपथ पंक्तेः निर्माण प्रस्तावाय स्वीकृति प्रख्यापिता। अद्य अपराह्णे नवदिल्ल्यां प्रसार माध्यमान् संबोधयन् सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः अब्रवीत् यत् एषा परियोजना आन्ध्र प्रदेश कर्नाटक राज्ययोः मध्ये गमनागमन संपर्कं भृशं दृढयिष्यते। एषा कार्ययोजना तावत् प्रधानमंत्री गतिशक्ति राष्ट्रीय महायोजनायाः आधारेण परिकल्पिता वर्तते, यस्याः मुख्यं लक्ष्यं तावत् एकीकृत नियोजनेन तथा हितधारकाणां परामर्शैः बहुमाध्यमिक संपर्कस्य अथ संभार दक्षतायाः समभिवृद्धिः वर्तते। केन्द्रीय मंत्री जेपी नड्डा डॉ जितेन्द्र सिंहः चेत्येतौ अद्य नवदिल्ल्यां सीजेपी प्रतिनिधिमण्डलेन सह अमिलताम्। सम्मेलनात् परं वार्ताहरैः सह भाषमाणः श्री नड्डा अवोचत् यत् उपवेशनावधौ तैः परीक्षा प्रणाल्यां परिष्काराणां विषये तैः सीजेपी प्रतिनिधिमण्डलस्य याचनाः धैर्यपूर्वकं श्रुताः। श्री नड्डा अवोचत् यत् प्रतिनिधिमण्डलेन तिस्रः मुख्याः याचनाः उपस्थापिताः, सहैव प्रश्नपत्र गोप्यता भंग प्रकटनस्य रोधनाय केचन उपायाः अपि प्रतिपादिताः। केन्द्रीय मंत्री समेधितवान् यत् सर्वकारः श्वः प्रतिनिधिमण्डलेन सह पुनः द्वितीय चरणस्य वार्तां विधास्यति। नीट प्रश्नपत्र गोप्यता भंगे सहैव छात्राणां विरोध प्रदर्शनमधिकृत्य अद्य पञ्चम दिनेपि संसदि अविरत कोलाहलेन उभयोः सदनयोः कार्याचरणं सोमवासरं यावत् स्थगितम्। अपराह्णे द्विवादने द्वितीय स्थगनात् परं यदा राज्यसभा समवेता तदा गृहराज्यमन्त्रिणा नित्यानन्दरायेण 26,000 राष्ट्रिय गौरव अपमान निवारण विधेयकम् उपस्थापितम्। एतद् विधेयकम् 171 अधिनियमस्य संशोधनार्थं वर्तते। विधेयकस्य उपस्थापनात् परं विपक्षिणः नीट प्रकरणमादाय उच्चैः विरोधोद्घोषान् प्रारभन्त। इतस्य कोलाहलस्य मध्ये उपसभापतिः हरिवंशः सदनस्य कार्याचरणं सोमवासरं यावत् अस्थगयत्। इतः प्राग् प्रातः 11 यदा राज्यसभायाः कार्याचरणम् आरब्धं तदा सदनं कार्गिल् युद्धस्य हुतात्म वीरेभ्यः श्रद्धाञ्जलिं प्रादात्। सभापतिः सीपी राधाकृष्णन् प्रावोचत् यत् कारगिल विजय दिवसः 99,000 कारगिल युद्धे भारतस्य विजयस्य स्मारकं वर्तते। उच्च सदने हुतात्म वीराणां स्मृतौ मौनमपि संधृतम्। अपरत्र नीट विषये छात्राणां प्रदर्शनं चाधिकृत्य विपक्षस्य विरोधेन लोकसभायाः कार्याचरणमपि सोमवासरं यावत् अपवारितम्। मध्याह्ने 12 प्रथम स्थगनात् परं यदा सदनं समवेतं तदा संसदीय कार्यमंत्री किरेन रिजिजुः न्यगादीत् यत् सर्वकारः प्रथम दिनादेव नीट विषये चर्चायै सन्नद्धो वर्तते। सः प्रावोचत् यत् कांग्रेस दलेन नूतन पक्षाश्रयानारोप्य चर्चायां विघ्नः उत्पाद्यते। मंत्री गदितवान् यत् प्रधानमंत्री देशम् आश्वासितवान् यत् अस्मिन् विषये कठोर विधिः आनेष्यते। श्री रिजिजुः विपक्ष नेतारं राहुल गांधिनं न्यवेदयत् यत् सः स्वसंसदीय सहयोगिनां मार्गदर्शनं कुर्यात्, येन सदनस्य संचालनं सुचारु रूपेण भवेत्। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాల పటలే www.newsonair.gov.in

0: इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तंत्रांशे अपि समुपलब्धो भविष्यति। पाकिस्तानावृत जम्मू कश्मीर क्षेत्रे जायमानस्य अत्याचारस्य सहैव मानवाधिकार हननस्य संयुक्त राष्ट्र संघेन कृताम् उपेक्षामादाय भारतेन तीव्रः खेदः प्रकटीकृतः। संयुक्त राष्ट्र संघे भारतस्य स्थायी प्रतिनिधिः हरीश पर्वतनेनी इत्यसौ प्रावोचत् यत् अन्येषु देशेषु एतादृशानां घटनाक्रमाणां संयुक्त राष्ट्र संघेन तीव्र निंदा क्रियते, परंच पाकिस्ताने जायमानेषु एतादृशेषु कृत्येषु अवधानं नैव प्रदीयते। सः शांतिपूर्ण विवाद निवारण तंत्राणां सुदृढीकरणम् इति विषये आयोजिते सुरक्षा परिषदः मुक्त विवाद कार्यक्रमे भाषमाणः आसीत्। अद्य सर्वोच्च न्यायालयः नीट यूजी प्रश्नपत्र गोप्यता भंग प्रकरणे केन्द्रीय प्रशासनं राष्ट्रीय परीक्षा अभिकरणं च परीक्षा परिष्काराणाम् अनुष्ठान प्रगतिमालक्ष्य विशद शपथ पत्रम् उपस्थापयितुं समादिदेश। पर्यावरण विदः सामाजिक कार्यकर्तुः च सोनम वांगचुक इत्याख्यस्य 26 दिनात्मकं सुदीर्घं अनशनं ह्यः रात्रौ गुरुग्रामस्य एकस्मिन् निज चिकित्सालये विश्रान्तिमगात्। एतत् अनशनं जेपी नड्डा जितेन्द्र सिंहयोः गरिमामय उपस्थितौ सम्पन्नम्। वांगचुक वर्येण निगदितं यत् बहुविधानां पक्षाश्रयणाम् उपरि सुदीर्घ विचार विमर्शस्य अनन्तरमेव एषः निर्णयः गृहीतः। अद्य भारतस्य राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः भारत रोमानिया देशयोः मध्ये आर्थिक निवेश सम्बन्धानां विस्ताराय आह्वानम् अकरोत्। तया प्रोदीरितं यत् द्वयोः राष्ट्रयोः मध्ये गभीर वाणिज्यिक सहयोगाय अदूषिता अनन्ता च क्षमता विद्यते। विश्व कनिष्ठ स्क्वाश प्रतियोगितायां भारतस्य क्रीडिका अनाहत सिंहः मिस्र देशस्य हबीबा रिज्क इत्येताम् 11-7 11-5 6-11 11-9 इत्यंकांतरालेन पराभूय प्रागुपांत्य चक्रम विजित्य उपांत्य चक्रम प्राविशत्। विजयेनानेन अनाहत सिंहः अस्मिन् विश्वस्तरीय द्वन्द्वे अश्रान्तं द्वितीयवारं उपान्त्यचक्रं प्राप्य प्रथम भारतीय क्रीडिकात्वेन इतिहासम् अरचयत्। सम्प्रति सा खलु स्वर्ण पदकस्य शीर्षक विजयाय परिगणिता वर्तते। इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी एफ़एम केंद्रम సమయం 6:30 ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన సముద్రపు దొంగ కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా సముద్ర తీరానికి దగ్గరగా సముద్రాన్నే తమ తల్లిగా తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు సముద్ర

0: రాదా
1: అని ఎవరో పిలిచినట్లయి అప్పుడే పూజ ముగించి ఉన్న రామచంద్రయ్య పటాల దగ్గర పెట్టిన అరటిపండు తీసుకుని బయటకు వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న పాతికేళ్ల కుప్పడు రామచంద్రయ్య కాళ్లకు నమస్కరించాడు. రెండు చేతులు వాడి తల మీద పెట్టి ఆశీర్వదించి వాడిని లేపి చేతిలోని అరటిపండు ప్రసాదంగా ఇచ్చాడు. దాన్ని కళ్ళు కద్దుకొని చేతిలో పట్టుకున్న కుప్పయ్య, తాత అమ్మకో జరంగా ఉండాది మాత్రే అన్నాడు. లోపలికి వెళ్లి మాత్ర కాగితంలో చుట్టి కుప్పడికిచ్చాడు రామచంద్రయ్య. కుప్పయ్య అంటే రామచంద్రయ్యకు వల్ల మాలిన అభిమానం. వాడికి 6 ఏళ్లప్పుడు వాళ్ల నాయన సుబ్బయ్య అకాల మరణం చెందాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నిండు గర్భిణి. విశాలమైన సముద్రంలో అలలు లేని చోట తన కొయ్య బోటు మీద ఒంటరిగా కూర్చుని చేపలు పడుతున్నాడు 25 ఏళ్ల కుప్పయ్య. అది తీరానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం. ఈరోజే చేపల వేటకు ఆఖరు రోజు. రేపటి నుండి 2 నెలల పాటు చేపల వేట నిషిద్ధం. కారణం, ఈ కాలంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి మత్స్య సంపద అభివృద్ధి చేస్తాయి. ఈ కాలంలో చేపల వేటగాళ్లు ఇండ్ల దగ్గర చెట్ల నీడను కూర్చొని కొత్త వలలు అల్లుకుంటూ చినిగిపోయిన వలల్ని రిపేరు చేసుకుంటూ కాలం గడుపుతారు. క్రింద అనంతమైన జలరాశి, పైన నిప్పులు గ్రక్కుతున్న సూర్యుడు. సముద్రం మీద ఉన్నాడు కనుక అతనికి సూర్యుని వేడి భూమి మీద ఉన్నప్పటికంటే చాలా తక్కువ. కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే ముందులోని గంజెత్తుకొని కడుపు నిండా త్రాగాడు. సాయంత్రం 4 అయినా కుప్పడి శ్రమకు తగ్గ చేపలు దొరకలేదు. పొద్దు వాలుండది, ఈ పూటకి కాసాల్లే అనుకుని తెప్పని ఒడ్డువైపుకు మళ్లించాడు. సముద్రంలో గాలికి ప్రారంభమైన చిరు అలలు ఒడ్డుకొచ్చేసరికి ఎత్తుగా బలంగా తయారై తీరాన్ని కొట్టుకుంటూ పెద్ద శబ్దంతో ఘోష పెడుతున్నాయి. తీరానికి 2 కిలోమీటర్ల దూరం ఉందనగా అప్పుడు ఒక నల్లని వస్తువును చూశాడు కుప్పడు. అది తాటికాయ సైజులో నీటి మీద తేలాడుతూ ఉంది. అది ఏ తాబేలో కొత్త రకం చేపో అనుకుంటూ తెప్పని అటువైపు మళ్లించాడు. దగ్గరగా చూసిన కుప్పడు భయపడిపోయాడు. అదొక మనిషి తల. అది నలుపు తెలుపు కలిసిన వెంట్రుకలతో దీపురుగా ఉంది. గడ్డం 3 పొడుగు పెరిగి మీసాలతో కలిసిపోయి ఉంది. కళ్ళు నుదురు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని 2 చేతుల సంకల క్రింద ఒక కొయ్య దుంగ నీటిలో మట్టానికి తేలుతూ ఉంది. అలల వల్ల అది ఒకసారి కనిపిస్తూ మరొకసారి నీళ్లలో మునిగి మాయమవుతూ ఉంది. అందువల్ల అతని తలపైకి కనిపిస్తూ ఉంది. అతను కళ్ళు తెరుచుకొని భయంకరంగా చూస్తున్నాడు. కాని అతనిలో చలనం లేదు, రెప్ప కొట్టటం లేదు. కుప్పటికి అర్థమైపోయింది అతను సముద్రపు దొంగని, ఏదో ప్రమాదంలో చిక్కుకొని చనిపోయి ఉంటాడని. తన పూర్వీకులు చెప్పేవాళ్లు సముద్రపు దొంగలు తెప్పల్లో గుంపులు గుంపులుగా వచ్చి బెస్తవాళ్లని బెదిరించి అప్పటి వరకు వేటాడిన చేపల్ని దర్జాగా తీసుకువెళ్తారని, చాలా క్రూరంగా ఉంటారని, ఎదురు తిరిగితే కత్తులతో పొడిచి చంపి సముద్రంలోని చేపలకు ఆహారంగా వేస్తారని. ఆరితేరిన పెద్ద దొంగల ముఠాలైతే ఓడలను సముద్రం మధ్యలో ఆపి తుపాకులతో దాడి చేసి అందులోని సంపద దోచుకుపోతారని. అసలు విషయం ఏమిటంటే ఆంధ్రాకు దక్షిణం వైపునున్న తమిళ జాలర్లు, ఉత్తరపు వైపునున్న ఒరిస్సా జాలర్లు తమ సముద్రపు జలాల్లో చేపలు పట్టుకున్నారంటూ కొందరు ఆ రాష్ట్ర మూర్ఖపు జాలర్లు ఆంధ్రా జాలర్లు పట్టుకున్న చేపల్ని వాళ్లు బెదిరించి తీసుకుపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. వీళ్లనే సముద్రపు దొంగలని భావిస్తూ ఉంటారు వీళ్ళు. అసలైన సముద్రపు దొంగలంటే సముద్ర మధ్యలోని రహస్య దీవుల్లో ఉంటూ ఇతర దేశాల్లో వ్యాపారం చేసుకుని సంపదతో ఓడల్లో వస్తున్న వ్యాపారస్తుల మీద తమ అనుచరులతో దాడి చేసి సంపద దోచుకుపోతారు. కాని తనకు బుద్ధి తెలిసిన తర్వాత ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. తనెప్పుడూ సముద్రపు దొంగని చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాడు. నేనా ఇతన్న ఒడ్డుకి లాగి రక్షించాలనా వద్దా అని క్షణకాలం ఆలోచించాడు. నేనా రక్షించినా రక్షించకపోయినా ఈడా తెల్లారేసరికి ఒడ్డుకు కొట్టుకురాయడం ఖాయమే. ఎంతైనా తను మనిషే గదా. కుప్పటిలో మానవత్వం మేల్కొంది. నెమ్మదిగా బోటు తాళ్లని కొయ్య దుంగకి కట్టి బోటుని ఒడ్డుకు నడిపించాడు. బోటు మోకాళ్లలోతుకొచ్చిన తరువాత ఒక పెద్ద అల కోసం ఎదురుచూ

చూసి అదిరాగానే దాని వెంట తెప్పను బలంగా నెట్టాడు. అలా తెప్పను విసురుగా తీరం మీద ఇసుకలోకి నెట్టి తాను సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ అల విసురుకు తెప్ప తీరం మీద ఇసుకలో దూరంగా వచ్చేసింది. దాంతోపాటు కొయ్య వెంట కొట్టుకు వచ్చిన సముద్రపు దొంగ శరీరాన్ని చూసి తృప్తిపడ్డాడు కుప్పడు. అతని తల తప్ప మిగతా శరీరాన్ని చేపలు కొరుక్కొని తిని ఉంటాయని భావించిన అతనికి సముద్రపు దొంగ పూర్తి శరీరంతో ఉండటం చూసి తృప్తిపడ్డాడు. అతని శరీరం మీద ఏమాత్రం బట్టల్లేవు. నడుం మీద అడవి తీగలతో కూడిన ఆకులు కట్టుకుని మానం కాపాడుకుని ఉన్నాడు. సముద్రపు దొంగ రెండు సంకల క్రింద చేతులు వేసి అతన్ని ఇసుకలో ఎత్తైన ప్రదేశానికి లాగి పడుకోబెట్టాడు. భుజానికున్న తుండుతో అతని ముఖాన్ని తుడిచాడు. కళ్ళలో గాలికి ఇసుకరేణువులు ఎగిరివచ్చి పడకుండా తెరుచుకున్న రెప్పల్ని క్రిందికి లాగి మూశాడు. సూర్యుడు పడమటి తిక్కున అస్తమిస్తూ సింధూరం రంగులో కనిపిస్తున్నాడు. వలను అక్కడే ఆరబెట్టి చేపల బుట్ట తీసుకుని వడివడిగా తీరానికి అరకిలోమీటర్ దూరంలో ఉన్న బెస్తపాలానికి పరుగెత్తాడు. చేపల బుట్ట ఇంట్లో ఇచ్చి తమ పట్టపు కుల పెద్ద పెదకాపు ఇంటికి వెళ్ళి విషయం చెప్పాడు. పెదకాపు దండోరా వేయించాడు.

0: సముద్రపు దొంగ తీరానికి వచ్చున్నాడని తెలిసేసరికి బెస్తవాళ్లు చేతికందిన కత్తులతో కర్రలతో గ్రామం మధ్య టెంకాయ కప్పుతో నిర్మించిన రామాలయం చేరుకున్నారు. కుప్పడు ముందు దారి తీస్తే వెనుక పెదకాపు, ఆ వెనుక పల్లె ప్రజలు పిల్ల జల్ల గందరగోళంగా అరుస్తూ కేకలు వేస్తూ గుంపుగా వస్తున్నారు. సముద్రపు దొంగను తీరానికి చేర్చినందుకు అందరూ కుప్పడిని తిడుతున్నారు. వీళ్లు వెళ్లేసరికి సముద్రపు దొంగ ఇంకా అలాగే పడుకుని ఉన్నాడు. జనం చుట్టూ మూగారు. అతని తల తిప్పి అన్ని విధాలుగా పరీక్షించిన పెదకాపు, ఈడా సముద్రపు దొంగ కాదు, ఈడా ఎవడో పిచ్చోడయింటాడు, సముద్రంలో దూకుంటాడు అన్నాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెదకాపు గుబురు మీసాలు గడ్డంతో నిండి ఉన్న అతని ముక్కు దగ్గరకు అతి కష్టం మీద వేలు పెట్టి పరీక్ష చేశాడు. ఈడా బతికే ఉండాడ్రా అని చెప్పాడు. అతనే మళ్ళీ, మనకిక్కడేం పనే, పోదాం పదండే అన్నాడు. అందరూ పొలవమంటూ తిరిగి పల్లెకు వచ్చారు. ఎందుకు ఆ పిచ్చోడిని చూస్తే పాపం అనిపిస్తుండదమ్మా, రేత్రికి ఏ నక్కలో వస్తే పెరక్క తింటాయనిపిస్తుండది, ఊపిరున్నా లేవలేడు కదా, ముంతలో కాస్త గంజిపోసి ఇయ్యమ్మా, ఎల్లా తాగించొస్తా అన్నాడు ఇంటికి వచ్చిన కుప్పడు వాళ్లమ్మతో. తల్లి ముత్తులక్ష్మి అనుమతితో కుప్పటి పెళ్ళం ముంత నిండా రాగి అంబలి పోసిచ్చింది. దాన్ని చిక్కంలా తాళ్లతో బిగించి పట్టుకుని ఇంటి ప్రక్కన పడున్న పాత తెడ్డునొకదాన్ని భుజాన పెట్టుకుని ఆ చీకట్లో లాంతర పట్టుకుని సముద్రపు ఒడ్డుకు బయలుదేరాడు కుప్పడు. దూరంగా అరడజను నక్కలు పిచ్చివాడి చుట్టూ చేరి ముక్కుతో వాసన చూస్తున్నాయి. లాంతర వెలుగుకు వాటి కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. కుప్పడు భుజాన ఉన్న తెడ్డును చేతికి తీసుకునేసరికి అవి దూరంగా పారిపోయాయి. సముద్రపు ఇసుకలో అలాగే పడుకుని ఉన్నాడు పిచ్చివాడు. లాంతరు వెలుగు బాగా పడేట్లు దాన్ని ఒడ్డునున్న తెప్పమీద పెట్టి క్రింద కూర్చున్నాడు కుప్పడు. తరువాత ముందకు కట్టిన గుడ్డ విప్పాడు. బొట్లో దోపుకొని తెచ్చిన చిన్న కొయ్యగంటిని ముంతలో ముంచి పిచ్చివాడి నోరు బలవంతంగా తెరిచి అంబలి నోట్లో పోశాడు. పిచ్చివాడు గుటక మింగాడు. నిదానంగా ఓపిగ్గా గంటితో అంబలి మొత్తం త్రాగించాడు కుప్పడు. ముంత ఖాళీ అయింది. నక్కలు మళ్లీ వస్తాయేమోనని పిచ్చివాడి ప్రక్కనే కూర్చుండిపోయాడు కుప్పడు. అర్ధరాత్రి దాటిన తరువాత వెన్నెల వెలుగు వచ్చింది. కుప్పడు పిచ్చివాడి సమీపంలోనే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుగానే ఎండకు మెలకువ వచ్చింది కుప్పడికి. లేచి ఇసుక దులుపుకొని లాంతరు ఆర్పేసి ఇంటికి బయలుదేరుతూ పిచ్చివాడి వైపు చూశాడు. పిచ్చివాడు కదులుతూ ఉన్నాడు. ఇకనేం భయం లేదు, బతుకుతాడు అనుకుంటూ ఇంటికి వచ్చాడు కుప్పడు. కుప్పడు ముఖం కడుక్కొని గంజి తాగే సమయానికి వార్త వచ్చింది. సముద్రపు ఒడ్డుకు వెళ్లిన పిల్లలకు పిచ్చివాడు లేచి గ్రామం వైపు వస్తూ కనిపించాడు. ఇకనేముంది, పిల్లలు ఆదరా బాదరా పల్లెలోకి పరిగెత్తుకు వచ్చి,
1: సముద్రపు దొంగ దొరికినాడు, సముద్రపు దొంగ లేచినాడు, ఇక్కడికి వస్తున్నాడు, సముద్రపు దొంగ లేచినాడు, ఇక్కడికి వస్తున్నాడు.

0: అంటూ అరిచారు. వాళ్లకు పిచ్చివాడు అనడం కంటే సముద్రపు దొంగ అనడమే బాగుంది. దూరంగా పిచ్చివాడు ఇసుకలో అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వస్తున్నాడు. అతను మామూలు మనిషి నడిచినట్లు నడవడం లేదు. నాలుగు కాళ్ల జంతువు నడిచినట్లు కాళ్ళు దూరదూరంగా వేసుకుంటూ అంగలు వేస్తూ వంగి చేతులూపుకుంటూ వస్తున్నాడు. వాడు నేరుగా రామాలయం ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. పిల్లలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఆడవాళ్లు తమ మగవాళ్ల వెనక నిలబడ్డారు. పెదకాపు తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ,
1: ఎవడివరా నువ్వా, యానించి వచ్చుండావా
0: అని అరిచాడు. అన్నాడు తప్ప నోట్లో నుంచి మాట రాలేదు. పిచ్చిగా నవ్వుతున్నాడు. జంతువులా అరుస్తున్నాడు, పక్షిలా కూస్తున్నాడు. ఎవరేమడిగినా అదే జవాబు.
1: ఓరే, ఈడో పిచ్చోడే కాదు, మూగోడు కూడా. అయితే ఈడితో పేసి లేదురా, ఈడిక ఎవరైనా ఒక పంచ సొక్క తెసియండి
0: అన్నాడు పెదకాపు. ఎవ్వరూ అక్కడి నుంచి కదల్లేదు. కుప్పడు తన ఇంటికెళ్ళి ఉతికిన తన పూల లుంగి చొక్కా తెచ్చిచ్చాడు. పెదకాపు సూచన మీద పిచ్చివాడికి లుంగి కట్టి పురికోసను మొలతాడులా కట్టి లుంగీని బిగించాడు. పిచ్చివాడు చొక్కా వేయబోతే వేసుకోలేదు, దాన్ని తీసుకుని తన భుజం మీద వేసుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. పిచ్చివాడితో అందరికీ అలవాటైపోయింది. ఎవరైనా ఇంత పెడితే తింటాడు. ఊరంతా తిరుగుతాడు. చెట్ల మధ్య చేరి కోతులతో వాటిలాగే కిచకిచమంటూ మాట్లాడుతాడు. ఉడతలతో వాటిలాగే అరుస్తాడు. కాకులతో కావు కావు మంటాడు. పిచ్చుకలతోనూ అంతే, వాటిలాగే అరుస్తూ మాట్లాడతాడు. అంతెందుకు, ఒకరోజు కుప్పటి దొడ్లో తెగబారెడు నాగుపామును ఒడిసి గొంతు పట్టుకున్నాడు. అది తన శరీరాన్నంతా అతని చేతికి చుట్టుకుంది. బయట ఉన్న తలతో అది స్ అంటుంటే వీడి కూడా దాని భాషలో స్ అన్నాడు. అందరూ భయంతో దాన్ని చంపమని అరిచారు. కానీ పిచ్చివాడు దాన్ని చాలా దూరంగా తీసుకెళ్లి సవకతోపులో వదిలేసి వచ్చాడు. ఇతనికి కుప్పడంటే విపరీతమైన వాత్సల్యం. అతని తల్లన్నా కూడా అంతే. మిగతా కుటుంబ సభ్యులన్నా పిచ్చోడికి చాలా ఇష్టం. వాళ్లు కనిపిస్తే దూరం నుంచైనా చల్లగా ఉండండి అన్నట్లు వాళ్లని చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు. దానికి తగ్గట్లు ఇంట్లో పదార్థాలు తీసుకెళ్లి పిచ్చోడికి ఇస్తుంటాడు కుప్పడు. పిచ్చివాడు ఎక్కడ తిరిగినా ఎక్కడ తిన్నా పడుకోవడానికి మాత్రం రామాలయం ముందున్న ఇసుకలో పడుకునేవాడు. ఇప్పుడు పనులు లేవు కాబట్టి పల్లెలో యువకులు పిల్లలు భజన నేర్చుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు మండల కేంద్రం నుంచి భజన గురువు, మద్దెల వాయిద్యగాడు మోటారు సైకిల్లో వస్తారు. ఆసరికే పెద్ద పిల్లలు యువకులు పసుపు రంగు చొక్కా, అదే రంగు పంచ గోచిలా పైకెత్తి వెనక్కి దోపి కట్టుకుని సిద్ధంగా ఉంటారు. కాళ్లకు గజ్జలు, చేతిలో భజన చెక్కలతో గురువు రాగానే రామాలయంలో సంచిలో పెట్టిన తమ భజన దుస్తులు ధరించి తయారవుతారు. చుట్టూ వలయంలా భజన నేర్చుకునే వాళ్ళుంటే మధ్యలో చాప మీద మద్దెలు వాయించే ఆయన కూర్చుంటాడు. భజన మొదలవుతుంది. తదనుగుణంగా మద్దెల చప్పుడు వినబడుతుంది. భజన గురువు వలయం లోపల తిరుగుతూ భజన పాట ఎత్తుకుంటాడు. వలయంగా నిలబడిన భజన నేర్చుకునేవాళ్లు గురువు చెప్పినట్లు లయబద్ధంగా నాట్యం చేస్తూ గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. రాత్రి 10 గంటల వరకు భజన నేర్పిన గురువు తన దుస్తులను, గజ్జలను దేవాలయంలో ఒక మూల పెడతాడు. అదేవిధంగా మద్దెల వాయిద్యగాడు కూడా తన మద్దెలను అక్కడ పెడతాడు. ఇద్దరూ తిరిగి బైక్లో వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు. ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఒక అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి లయబద్ధంగా మద్దెల మోత వినబడింది. అంతా ఉలిక్కిపడి లేచారు. 40 ఏళ్ల వయస్సు ఆపై వాళ్లకు అది బాగా పరిచయమైన మద్దెల దరువు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి అంటూ మద్దెల మీద పాట వినిపిస్తూ ఉంది. మనిషి మాట్లాడినట్లుండే ఈ చిరపరిచితమైన మద్దెల మోత ఎవరిది? ఇంకెవరిది? 20 ఏళ్ల నాడు మరణించిన సుబ్బడిది. ఒకప్పుడు భజనకు మద్దెలగాడు సుబ్బడే. చెవులకు ఇంపుగా మద్దెలు వాయించేవాడు. పెద్ద చిన్న అంతా రామాలయం వైపు పరిగెత్తారు. పిచ్చివాడు పద్మాసనం వేసుకుని కూర్చుని నెత్తిమీద దుబ్బుగా పెరిగి వేలాడే జుట్టు అటూ ఇటూ కదులుతుండగా పళ్ళు బిగబట్టి మద్దెలు వాయిస్తున్నాడు. 2 భజన పాటలకు ఒళ్ళు మరిచి పరవశంగా విన్నారు అందరూ. ఇంతలో స్పృహలోకి వచ్చాడు పెదకాపు. ఏయ్ ఆపు అంటూ పెద్దగా అరిచాడు. మద్దెల శబ్దం ఆగిపోయింది. ఎవడివిరా నువ్వా? చచ్చిపోయిన మా సుబ్బడో నీ ఒంట్లోకొస్తాడా ఏందే అని అరిచాడు. మళ్లీ మద్దెల దరువులో జవాబిచ్చాడు పిచ్చివాడు. నేనే సుబ్బణ్ణి, నేనో చచ్చిపోలేదు అంటూ. నిజంగానే అంటూ నీలుక్కుపోయాడు పెదకాపు. దయ్యాలంటే ఆ బెస్తపల్లెల్లో అందరికీ భయమే. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన సుబ్బడు ఇప్పుడు బ్రతికి ఉండడమేంటి? ఇడ ఖచ్చితంగా దయ్యమే అనుకున్నారు అందరూ. ప్రతి ఏటా చేపల వేట విరామ సమయంలో ఆ గ్రామానికి భజన గురువుల్ని పిలిపించి పల్లెవాళ్లంతా భజన నేర్చుకుంటారు. భజన దరువు యొక్క లయవిన్యాసం వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నా కథ వినండి అంటూ మద్దెల దరువులో తన కథనంతా చెప్పడం మొదలుపెట్టాడు సుబ్బడు.

20 ఏళ్ల క్రిందట ఆ పల్లెవాసి అయిన సుబ్బడు చేపల్ని వెతుక్కుంటూ సముద్రంలో చాలా దూరం వెళ్లాడు. అతను ఇహలోకంలోకి వచ్చేసరికి పొద్దుగుంకుతూ ఉంది. చప్పున పడవను తిప్పి తీరం వైపుకు బయలుదేరాడు. కాని గాలివాటం మారింది. తుఫాను వచ్చే సూచనలున్నట్లు 50 కిలోమీటర్ల వేగంతో అతనికి వ్యతిరేక దిశలో గాలి బలంగా వీచసాగింది. తెడ్డు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ గాలి వేగానికి అది వీచే దిశకు రాత్రంతా కొట్టుకుపోయాడు. తెల్లవారేసరికి సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. సూర్యోదయమైంది. తను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. దూరంగా సముద్రం మధ్యలో చిక్కగా చెట్లు పెరిగిన చిన్న దీవిలాంటిది కనపడింది. ఎలాగో అక్కడికి చేరుకున్నాడు. ఆ దీవి చిక్కని పెద్ద పెద్ద చెట్లతో నిండి పచ్చగా ఉంది. అది ఏ ప్రాంతమో తెలియదు. దీవి చుట్టూ తిరిగాడు. దీవి మధ్యలో ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు అడ్డంగా నడిచాడు. అది సుమారు 1 మైలు దూరముంది. దీవి తీరంలో నిలబడి తమ పల్లెకు అది ఎంత దూరముందో అంచనా వేయలేకున్నాడు. రోజు తెప్పమీద సముద్రంలోకి కొన్ని మైళ్ళు పోయేవాడు. దరిదాపుల్లో ఎక్కడా తీరం కనపడేది కాదు. కనీసం ఏదైనా పడవ కానీ స్టీమరు కానీ కనపడలేదు. మళ్ళీ తప్పిపోతాననుకుని దీవికి వచ్చేవాడు. దీవిలో తీరం వెంబడి చిక్కగా పెరిగిన ఎత్తైన కొబ్బరి చెట్లున్నాయి. పండి నేలరాలిన కొబ్బరికాయలు గుట్టలు గుట్టలుగా అలల అంచునా తేలుతున్నాయి. అంతేకాక ద్వీపమంతా విచ్చలవిడిగా అరటి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లు, పనస చెట్లు, ఇంకా రకరకాలైన పండ్ల చెట్లు పుష్కలమైన పండ్లతో నిండి ఉన్నాయి. సుబ్బడికి తిన్నంత ఆహారం. సముద్రం ఒడ్డున ఇసుకలో చేతులతో గుంట చేస్తే తీయని స్వచ్ఛమైన మంచినీళ్లు దొరికేవి. ఆ దీవిలో ప్రమాదకరమైన క్రూర జంతువులేమీ లేవు. కోతులు, వేటకుక్కలు, నక్కలు, కుందేళ్లు, అడవి పక్షులు తప్ప. క్రింద పాములు బెడద మాత్రం ఉంది. అందుకని మొదటి 2 రాత్రులు చెట్లెక్కి కాలం గడిపాడు. తరువాత ఆలోచించి 2 పెద్ద చెట్ల మధ్య ఎత్తుగా అడవి తీగలు కట్టి ఉయ్యాల తయారు చేసుకుని అందులో పడుకొని నిద్రపోయేవాడు. ఎప్పుడూ పెళ్ళం, పిల్లలు, ఊరు గుర్తుకొచ్చేవి. వాళ్ళని తలుచుకుంటూ కన్నీరు కార్చేవాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మనిషి అనేవాడు కనిపించక మాట్లాడి ఎరుగని అతను చివరకు మాటలే మరిచిపోయాడు. జంతువుల శబ్దాలను, పక్షుల కిలకిలా రావాలను ప్రాక్టీస్ చేశాడు. అదే అతని భాష. ఒకరోజు అలాగే తెప్పలో సముద్రం మీద వెళ్ళి ఏదైనా పడవ కనపడుతుందేమోనని చూస్తున్న అతనికి పడవ కనపడలేదు. కానీ అకస్మాత్తుగా మేఘాలు కమ్మాయి, ఈదురుగాలులు వీచాయి. తన తెప్ప ముక్కలైంది. నీళ్లలో పడిపోయాడు. ఒక కొయ్య ముక్క దొరికేసరికి దాన్నే ఆధారంగా చేసుకుని పగలు రాత్రి సముద్రంలో గడిపాడు. గాలి ఎటు వీస్తే అటూ కొట్టుకుపోయాడు. ఒకరోజు తెల్లవారి స్పృహ తప్పి కొయ్య మీదనే పడిపోయాడు. మరుసటి రోజు తిరిగి కళ్ళు తెరిచేసరికి సముద్రపు ఒడ్డున పడి ఉన్నాడు. అది కుప్పటి పని అని అతనికి తెలియదు. అది తన పల్లె తీరమని గుర్తుపట్టాడు. పల్లెలోకి వచ్చాడు. పల్లె పూర్తిగా మారిపోయింది. తన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాడు. మద్దెల శబ్దం

0: పోయింది. పెదకాపు సుబ్బుడి కథ అందరికీ వివరించి చెప్పాడు. అందరి కళ్ళు కన్నీటి వరదలయ్యాయి. బయటికి వచ్చాడు సుబ్బుడు. అతనికెదురుగా కన్నీళ్లతో నిలబడింది అతని భార్య ముత్తులక్ష్మి, ప్రక్కనే తన పెళ్ళాం పిల్లలతో కుప్పడు. సుబ్బుడు సముద్రంలో కొట్టుకుపోయినప్పుడు కుప్పటికి 6 ఏళ్ళు. అతని పెళ్ళాం నిండు గర్భిణి. తరువాత కూతుర్ని ప్రసవించింది. ఆ పిల్లకు కూడా పెళ్ళయి పక్కనున్న బెస్తపాలెంలో మొగుడితో కాపురం చేస్తూ ఉంది. ఆమెకో కూతురు. సుబ్బయ్య భార్య ముత్తులక్ష్మి గవ్వలపాలెంలో ఉన్న తన అన్నతమ్ముడు చిన్నయ్య సహకారంతో తన పిల్లల్ని పెంచి పెద్ద చేసింది.
1: అరే సుబ్బా, ఇక మాతో తిరుగుతావు కాబట్టే నీకు 7 ఏళ్ళు కాకపోయినా 2 ఏళ్లకైనా నీకు మాట సుద్దిరా, వాళ్లే నీ వాళ్ళు, నీ పెళ్ళాం పిల్లలతో ఇంటికి పో,
0: ఆదేశించాడు పెదకాపు. తనను చుట్టుకున్న తన వాళ్లను దగ్గరగా తీసుకుని కన్నీటితో అభిషేకించాడు సుబ్బడు అని ఆప్యాయంగా పిలువబడే సుబ్బయ్య.

0: Haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu.
1: మీరు ఇంతవరకు సముద్ర తీర కథలు శీర్షికన సముద్రపు దొంగ కథ విన్నారు. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.

మరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. మల్లెపువ్వు ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు సుశీల, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

మీరింత వరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య మూడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్ధతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గత రాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్దగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుంది.

0: అని నడ్డా వెల్లడించారు. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ, తమ మూడు డిమాండ్లలో ప్రభుత్వం రెండింటిని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.
1: డిమాండ్స్ है तीन, उनमें से दो डिमांड कॉम्पेंसेशन और एफआईआर का विड्रॉल और सॉवरेन गारंटी, उनसे सरकार पॉजिटिव है.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్ళారి గుంతకల్ సెక్షన్ 3, 4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు, వస్తువులు, సేవల రాకపోకలు సులభతరమవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన్ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3,030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
2: ఆంధ్ర ఆర్ కర్ణాటక కు జోడనే వాళ్ళే బహుత్ ఏక్ ఇంపార్టెంట్ ఇకనామిక్ కారిడోర్ మే రైల్వే కి థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ ఆర్ దూసరా హై కెమికల్ సెక్టర్ కో ఏక్ టోటలీ నయే తరికే సే భారత్ మే డెవలప్ కర్నే కే లియే ఏక్ నయీ స్కీమ్ అప్రూవ్ హుయీ హై ఆర్ కెమికల్ భీ సెమీ కండక్టర్ కి తరహ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై ఇస్లియే బహుత్ ఇంపార్టెంట్ థా ఇస్ ఇండస్ట్రీ కే లియే ఏక్ నయే తరికే సే సోచనా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత, రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను, పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్ లో జరిగిన భారత్, రొమేనియా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి, యూరోపియన్ యూనియన్ తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్ కు విలువైన భాగస్వామి అని, ఐరోపా మార్కెట్లకు రహదారి వంటిదని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఇయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు మరింత బలపడి ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, క్రీడలకు సంబంధించి భారత్, రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్ లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని, పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణ కోసం 6,671 స్టేషన్లలో ఇంటర్లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, 10,395 క్రాసింగ్ల వద్ద ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న అణిచివేత, నిర్బంధాలను ఐక్యరాజ్య సమితి పట్టించుకోకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూ కాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది.

0: రష్యాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి 2026 జులై 26న కొమురువెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది రెండోసారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844 పెంచుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణచివేతల పట్ల ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో వరి సాగులో యాజమాన్యం గురించి సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఉమాదేవి, అనంతరం పొలం కబుర్లు వింటారు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.

0: పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వరి సాగులో యాజమాన్యం గురించి. సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ప్లాన్ ప్రొడక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ గారితో పరిచయం.
1: పాడి పంటలు కార్యక్రమంలో వరి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్ అండ్ ప్లాంట్ ప్రొటెక్షన్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ టి విజయ్ కుమార్ నాయక్ గారు. వారిని అడిగి వరి సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ గారు.
2: నమస్తే మేడం.
1: సార్, వరి సాగు చేసే రైతులు మొదట చేయవలసిన పనుల గురించి వివరిస్తారా?
2: ఖచ్చితంగా మేడం. మొట్టమొదటగా రైతు సోదరులందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ లో మనము వరి సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి ఇక్కడ డిస్కషన్ చేసుకోవడానికి వచ్చున్నాము. సో ఇందాక మేడం అని అడిగినట్టు మొదటి ప్రశ్న ఏంటంటే వరి సాగు చేసే రైతులు మొదట చేయవలసిన పని ఏమిటని. సో ఇది క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన నెల్లూరు జిల్లాలో రైతులు ఆల్మోస్ట్ 50% పైన పొలాల్లో మనకి కుళ్ళు అనేది బాగా ఎక్కువ గమనిస్తూ ఉన్నాం. అది వేరు కుళ్ళు. దీనికి కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి, రైతులు ఎక్కువగా మన ఎరువుల్లో కాంప్లెక్స్ ఎరువుల్లో సల్ఫర్ ఉన్న ఎరువులు ఎక్కువ వాడడం వల్ల, రెండవది కొంతమేర శిలీంధ్రం వల్ల కూడా ఈ వేరుకుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది.
1: విత్తన శుద్ధి అన్నారు కదా, అది ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు?
2: మన సాగు చేసే వరిలో ఇక్కడ ఈ జిల్లాలో రైతులు ఎక్కువగా అందరూ కూడా చాలా మటుకు నాట్లు వేస్తారు. కాబట్టి నారుమడిలో తప్పనిసరిగా నారు వేయడానికి ముందు రైతులు విత్తన శుద్ధి చేసుకోవడం అనేది ఆవశ్యకం. ఫస్ట్ దీంట్లో మనం చేయవలసింది ఏంటంటే 1 కేజీ విత్తనానికి 1 లీటర్ నీటిలో 1 గ్రాము కార్బండజం గాని, లేదంటే సాఫ్ 2 గ్రాములు, సాఫ్ లో 2 ఉంటాయి కార్బండజం, అదే విధంగా మ్యాంకో జబ్బన్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి 1 లీటర్ నీటిలో కలుపుకొని దాంట్లో 1 కేజీ విత్తనాన్ని దాదాపుగా ఒక రోజంతా నానబెట్టాలి. అంటే 30 కేజీలు బస్తాగా అయితే 30 లీటర్ల నీటిలో 30 గ్రాముల కార్బండజం గాని, లేదంటే 60 గ్రాములు సాఫ్ గాని కలుపుకొని బాగా దాంట్లో ఆ బస్తాన్ని ఒక రోజంతా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మళ్ళీ మనకు మండకట్టి ఒక రోజు మన పొలంలో చల్లుకున్నట్టయితే నారుమడిలో కొంతమేర తెగులుండి తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది.
1: నారుమడి వేసుకునేటప్పుడు ఎరువులు ఎంత మోతాదులో వినియోగించుకోవాలి, అలాగే నెల్లూరు జిల్లాకు అనువైన వరి రకాలు ఏమేమి ఉన్నాయో వివరిస్తారా?
2: యాక్చువల్గా ఏంటంటే మనం సలహా ఇవ్వడం ఏంటంటే మన ఈ సీజన్ కి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా MTU 1010 అంటే 1010 అంటారు రైతులు, అదేవిధంగా NLR 3349 అదేవిధంగా BPT 5204 సలహా ఇస్తాము. కాకపోతే రైతులు ఏంటంటే 125 రోజుల పంట అదేవిధంగా సన్నరకం కావాలి. కాబట్టి మన జిల్లాలో ఎక్కువ సాగులో ఉన్నది KNM 1638 అదేవిధంగా RNR 15048 షుగర్లెస్ అంటర్ తెలంగాణ సోనా అని, దాంతోపాటు కొంతమేర 1010 కూడా సాగులో ఉంది. సో ఈ రకాలు ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో సాగు చేస్తున్నారు. అదేవిధంగా నారుమడిలో ఎరువుల యాజమాన్యం అనేది కంపల్సరీ పాటించాలి. మామూలుగా 1 ఎకరా నారు నాట్లు వేసుకోవాలంటే 1 ఎకరా పొలంలో 5 సెంట్లు నారుమడిలో నారు పెంచుకోవాల్సి వస్తుంది. సో 5 సెంట్లు నారుమడికి మనం ఎంత వేసుకోవాలి ఎరువులు అనేది చూసుకున్నట్టయితే గనక 2 కేజీల నత్రజని అంటే యూరియా రూపంలో కనుక మాట్లాడినట్టయితే గనక 4 నుంచి 5 కేజీలు. సో ఈ యూరియాని 2 సార్లు వేసుకోవాలి ఒకేసారి వేయకుండా. అదేవిధంగా 1 కిలో భాస్వరం అంటే మనకి SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అన్నట్టయితే గనక 6 నుంచి 7 కేజీలు. అదే మనకి పొటాషియం అయితే 1 కిలో వేసుకోవాలి. ఆ పొటాషియం అనేది MOP రూపంలో అయితే గనక 1 నుంచి 2 కిలోలు వేసుకోవాలి 5 సెంట్లు నారుమడికి. సో ఈ 3 ఎరువుల్లో చూసుకున్నట్టయితే గనక ఫస్ట్ నత్రజని తీసుకున్నట్టయితే గనక 1 కేజీ నత్రజనిని మరియు అదేవిధంగా భాస్వరం పొటాషియం మొత్తాన్ని కూడా దుక్కిలోనే వేసుకోవాలి. అంటే నారుమడికి దుక్కి వేసుకున్నప్పుడు ఆ దుక్కిలోనే వేసుకోవాలి. ఆ మిగిలిన 1 కేజీ నత్రజనిని 10 నుంచి 15 రోజుల తర్వాత అంటే విత్తనం వేసిన 10-15 రోజుల తర్వాత 1 కిలో వేసుకోవాలన్నమాట. సో మనకి ఈ నారుమడిలో మనకి ఎక్కువగా జింకు లోపం అనేది గమనిస్తూ ఉంటాము. ఎక్కడన్నా కానీ జింకు లోపం గమనించినట్టయితే గనక 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే నారుమడిలోని జింకు లోపాన్ని నివారించుకోవచ్చు.
1: వరి నారుమడిలో పురుగుల యాజమాన్యం ఏమైనా పాటించాలంటారా?
2: ఎస్, కంపల్సరీ మేడం. ఎందుకంటే మనకు నారుమడి నుంచే మనకి మన వరిలో ప్రధాన సమస్యలు ఏంటంటే మోపిప్పి ఒకటి, ఆకుముడత ఒకటి, అదేవిధంగా వచ్చే సీజన్లో అయితే కనుక ఉల్లికొడని. సో ఈ 3 అనేది ప్రధాన సమస్యలు ఉంటాయి. వీటిని నివారించుకోవాలంటే మనం కంపల్సరిగా నారుమడిలోనే యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఫస్ట్ మనం విత్తనం వేసిన ఒక 10 రోజులకి లేదంటే నారు పెరగడానికి ఒక 7 రోజుల ముందు గుళికలు వేసుకునే అలవాటు ఉంటే కనుక గుళికలు వేసుకోవాలి. మనం ఏంటంటే ఇప్పటి వరకు మనం కార్బోఫ్రాన్ 3G గుళికలు రికమెండ్ చేస్తున్నాము. కార్బోఫ్రాన్ 3G గుళికలు అయితే కనుక ఒక సెంటు నారు మడికి 160 గ్రాములు వేసుకోవాలి. సో ఇంకా మనకి అడ్వాన్స్డ్గా కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండాలి, ఎక్కువ తీవ్రత ఉందనుకుంటే కనుక మోవు బిపి ఆకుముడత మనకి ఫిప్రోనిల్ గ్రాన్యూల్స్ కానీ అదేవిధంగా క్లోరాంట్రాప్ గ్రాన్యూల్స్ కానీ ఇవైతే కనుక ఒక సెంటు నారు మడికి 100 గ్రాములు వేసుకున్నట్టయితే కనుక ఈ పురుగుల్ని కంట్రోల్ చేయవచ్చు. కొంతమంది రైతులు ఏంటంటే గుళికలు వేసుకున్నట్టయితే కనుక మనకి నారుమడిలోనే ఉన్నట్టు ఎర్రలు కానీ మనకి మిత్రపురుగులు కానీ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి గుళికలు వేయకుండా మందులు పిచికారి చేసే రైతులు కూడా ఉన్నారు. సో

0: అందులో పిచ్చుకారు వేసుకోవాలనుకున్నప్పుడు అయితే కనుక క్లోరి బైపాస్ అయితే ఒక లీటర్ నీటికి 2 ml కలుపుకొని నారు మడిలో 2 సార్లు పిచ్చుకారు చేసుకోవాలి. అంటే నారు వేసిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత 10 రోజులకు ఒకసారి, అదేవిధంగా వారం తర్వాత 17 రోజులకు ఒకసారి 2 సార్లు పిచ్చుకారు చేసుకున్నట్టయితే కనుక క్లోరి బైపాస్ ఈ పురుగుల్ని కంట్రోల్ చేయవచ్చు. మేము నారు మడిలో ఎలాంటి పురుగు మందులు కానీ గుళికలు కానీ వేయమనుకునేవాళ్ళు రైతులు, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళ రైతులు ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా నారుమడిలోనే వేప చెక్క వేసుకోవాలి. పైపాటుగా వేప నూనె గానీ వేప గింజల కషాయం గానీ పిచ్చుగా చేసుకున్నట్టయితే ఈ పురుగుల్ని కంట్రోల్ చేయవచ్చు.
1: నారుమడిలో జీవన ఎరువుల ప్రాధాన్యత ఉందా, ఉంటే వివరిస్తారా?
0: మేడం, యాక్చువల్గా ఏంటంటే మనం చాలా వరకు రసాయన మందుల మీద ఆధారపడుతున్నాం. అంటే యూరియా అయితేనేమి, డిఏపి అయితేనేమి, ఎంఓపి అయితేనేమి, 20:20, 0:13 అని, 10:26, 26:26 అని, అన్ని వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులు రైతులు వాడడం వల్ల వాళ్ళ ఖర్చు పెరగడమే కాకుండా నేల స్వభావాన్ని మనకు డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి, సో జీవన ఎరువులను కూడా ఉపయోగించి మనకు కావాల్సినటువంటి నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ మనం నేలకు అందించవచ్చు. మొక్క ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి ఇచ్చే ఆస్కారం ఉంటుంది. సో వీటిని చూసుకున్నట్టయితే కనుక మనకి జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. 1 kg విత్తనానికి 10 ml అజోస్పైరిల్లం, దాంతోపాటు PSB ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాటరీ 10 ml, అదేవిధంగా పొటాషియం రిలీజింగ్ బ్యాటరీ 10 ml కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే కనుక మనము అదనంగా ఎరువులు అందించిన వాళ్ళు అవుతాము. విత్తన శుద్ధి బాగా ఇష్టంతో చేసుకునే రైతులు ఎవరైనా ఉంటే కనుక ఆ టైంలో వీటి చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి నారు పెరిగిన తర్వాత నారు వేర్లని శుద్ధి చేసుకున్నట్టయితే కనుక వీటితో సేమ్ ఎరువులను అందించిన వాళ్ళు అవుతాం కాబట్టి విత్తన శుద్ధి అయినా చేసుకోవచ్చు. సీడ్లింగ్ ట్రీట్మెంట్ అంటాం, సీడ్లింగ్ ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు. ఈ సీడ్లింగ్ ట్రీట్మెంట్ చేసుకునే విధానం ఏంటంటే 1 లీటర్ నీటిలో 10 ml ఆజస్పరణం, 10 ml PSB, 10 ml KRB కలుపుకున్న తర్వాత ఆ నారు కట్టెలని 1-2 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలన్నమాట. అదేవిధంగా మనకి చాలా చోట్ల ఏంటంటే ఇందాక అన్నట్టు కులు తెగులు సమస్య కావాలి అంటున్నారు కాబట్టి, సో కులు తెగులతో పాటు అగ్గి తెగులు కానీ ఏ రకమైన తెగులు కానీ కొంతమేర తట్టుకునే శక్తిని ఇచ్చే సూడోమోనాస్తో కూడా సీడ్లింగ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే కనుక తెగులని కంట్రోల్ చేయవచ్చు.
1: వరి నాట్లు వేసిన తర్వాత ఎరువులు 1 ఎకరాకు ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలంటారు?
0: యాక్చువల్గా రైతులు ఏంటంటే మన జిల్లాలో యూరియా అనేది విపరీతంగా వాడుతూ ఉన్నారు. యావరేజ్ చూసుకున్నట్టయితే కనుక 1 రైతు 1 ఎకరా మీద మినిమం 4 బస్తాలు, అంటే 50 kg బస్తాల యూరియా 4 బస్తాలు ఉపయోగిస్తూ ఉన్నారు. సో అలా ఎక్కువగా యూరియా కానీ డిఏపి కానీ వేసుకోవడం వల్ల మన పంట అనేది ఎక్కువ తెగుళ్ళకి, పురుగులు బారిన పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంత ఎక్కువ ఇవ్వడం వల్ల నేల స్వభావం కూడా డ్యామేజ్ అవకాశం ఉంటుంది. మనం ఎంత ఇచ్చినట్టు కూడా మొక్క దాని సరిపోయేంత తీసుకుంటుంది, కానీ ఎక్కువ ఇస్తే వేస్ట్ అయిపోవడం తప్ప పెద్దగా లాభం లేదు. మామూలుగా మన రికమెండేషన్ ఏంటంటే, మన యూనివర్సిటీ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రికమెండేషన్ ఏంటంటే 1 ఎకరాకు కావాల్సినటువంటి యూరియా వచ్చేసి 2 బస్తాలు మాత్రమే. అదేవిధంగా మన భాస్వరం అనేది SSP రూపంలో అయితే 3 బస్తాలు, లేదు DAP రూపంలో అయితే 1 బస్తా వేసుకోమని చెప్తాము. అదే పొటాష్ చూసుకున్నట్టే కనుక 1 ఎకరాకి 30 kg MOP రూపంలో సరిపోతాయని చెప్తాం. మామూలుగా ఈ మూడిట్లో తీసుకున్నట్టయితే కనుక మొత్తం భాస్వరాన్ని, అంటే SSP కానీ లేదంటే DAP కానీ, ఇది మొత్తం కూడా చివరి దుక్కులే వేసుకోవాలి. అదేవిధంగా యూరియాని అయితే కనుక 3-4 దఫాలుగా, అంటే 2 kg బ్యాగ్ని 3-4 దఫాలుగా వేసుకోవాలి వారం రోజుల వ్యవధిలో. అదేవిధంగా పొటాషియం అనేది 2 సార్లు వేసుకోవాలి, అంటే ఫస్ట్ దుక్కిలో సగం 15 kg, తర్వాత చివరి కోటలో 15 kg వేసుకున్నట్టయితే కనుక మొక్కను తట్టుకునే శక్తి ఇవ్వడమే కాకుండా మొక్క ఎదుగుదల అనేది బాగానే ఉంటానమాట.
1: ఈ సీజన్ లో వరి పంట నాశించే ప్రధాన పురుగులు ఏమైనా ఉన్నాయా?
0: వీటిలో మనం చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ అన్ని రకాల తెగుళ్ళు పురుగులు అనేది ఆశిస్తాయి. వీటిలో ఆకుముడత, మోపెప్పి, నల్లి, అదేవిధంగా ఈ సీజన్లో చివరిలో దోమ, ఈ 4 కూడా ఆశించి పంట నష్టాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో మనకి ఎక్కువగా మోపెప్పి అనేది ప్రధాన సమస్య ఉండి అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది వరిలో.
1: ఆకుముడత, మొవ్వు పిప్పిని పురుగు మందులు ఉపయోగించి ఎలా నివారించుకోవాలంటారు?
0: మేడం, యాక్చువల్గా ఏంటంటే ఈ పురుగు మందులు ఉపయోగించి కూడా కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటాము, సో అన్ని ఫాలో అయ్యి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అందులో తీసుకున్నట్టయితే కనుక మనం మీరు ఇందాక అడిగినట్టు రసాయన మందులను ఉపయోగించి ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని. సో మామూలుగా మనం నారుమడిలో ఇందాక చెప్పినట్టు నారుమడిలో 1 cm నారుమడికి 120 g కార్బోఫిరాన్ 3g గుళికలు వేసుకోమని చెప్పాము. తర్వాత నాట్లు వేసిన 20-25 రోజులకి గుళికలు వేసుకునే అలవాటు ఉన్నట్టయితే కనుక 1 ఎకరాకు కెల్డాంగ్ గుళికలు అంటాము, కట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు, అవి అయితే కనుక 1 ఎకరాకు 10 kg వేసుకోవాలి. లేదు అంటే ఫటెరా క్లోరాన్ ట్రైడ్ గుళికలు ఉంటాయి, ఆ గుళికలు అయితే 4 కిలోలు, లేదు రియజెంట్ ఆల్ట్రా ఫిప్రోనిల్ గుళికలు ఉంటాయి, అవి అయితే కనుక 4 kg వేసుకోవాలి. నాట్లు వేసిన తర్వాత 45-50 రోజులకి ఒకసారి ఫేమ్ ఫ్లూ బెండమైన మందు ఉంటుంది, ఫేమ్ 1 ఎకరాకి 40 ml పిచ్చికారు చేసుకున్నట్టయితే కనుక ఆకుముడతను అదేవిధంగా మోపెప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు.
1: సార్, ఈ సీజన్ లోనే నల్లి ఎందుకు ఎక్కువగా

0: వరి పంటను ఆశిస్తుంది. నల్లి యాజమాన్యం కోసం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలంటారు?
1: మన నెల్లూరు జిల్లాలో వాతావరణం అనేది మన రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సీజన్లో మనం ముందుగా అర్లీ ఖరీఫ్కి వెళ్తాం మనము, అంటే మేలోనే మనకు నారుమడి వేసుకోవడం వల్ల అదే సీజన్లో అదే టైంలో మనకి వాతావరణం అనేది ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల వేడిగాలు ఉంటాయి. సో ఈ వేడి వాతావరణం వల్ల ఈ నల్లి మన పంటకు ఆశించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో దీన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే, మామూలుగా తీవ్రత తక్కువ ఉన్నప్పుడు 1 లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం, లేదంటే 1 లీటర్ నీటికి ప్రొఫెనోఫాస్ 2 ml కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఇంకా తీవ్రత ఎక్కువ ఉందనుకున్నప్పుడు స్పైరోమెసిఫిన్, ఒబెరాన్ అంటాము మార్కెట్లో, ఆ స్పైరోమెసిఫిన్ అయితే 1 లీటర్ నీటి అంటే 0.5 ml కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే కనుక నల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
0: సుడిదోమను నివారించడానికి ఎలాంటి యాజమాన్యం చేపట్టాలంటారు?
1: ఇది సుడిదోమ కూడా ఏంటంటే, దీన్ని నివారించుకోవడం కోసము మనము ఒకేసారి మందులకు వెళ్లకుండా గమనిస్తూ ఉండాలి. మనం మామూలుగా ఏంటంటే మందులు ఎప్పుడు రికమెండ్ చేస్తామంటే ETLs అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్స్ అని. ఈ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఒక దుబ్బుకి అంటే టెల్లరింగ్ స్టేజ్లో పిలకలు పెట్టే దశలో ఒక దుబ్బుకి 10 దోమలున్నా లేదు, మనకి రీప్రొడక్టివ్ స్టేజ్ అంటే అంకుర దశ దాటిన తర్వాత కంకి దశలో ఉన్నప్పుడు మనకి 1 దుబ్బుకి 20 ఉన్నట్టయితే కనుక మందులు పిచికారి చేసుకోవాలి. వాటిలో తీసుకున్నట్టయితే కనుక ఫస్ట్ 1 లీటర్ నీటికి లేదంటే 1 ఎకరాకి చెస్ అనే మందు ఉంటుంది, పెమెట్రోజన్ అని, అది 120 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇంకా లేదు అంటే పెక్స్లా అని ట్రైఫ్లూమిజోపైరమ్ అనే మందు ఉంటుంది, అది అయితే కనుక 1 ఎకరాకి 96 ml కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే కనుక సుడిదోమని కంట్రోల్ చేసుకోవచ్చు. సుడిదోమ ఇప్పుడే కానీ మనకి పొలం చుట్టూ కూడా మనం గట్ల మీద తిరుగుతున్నప్పుడు కనపడదు, ఎందుకంటే ఎక్కువ లోపల ఉంటుంది. కాబట్టి రైతులు పొలం లోపల దిగి అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి, లేదంటే దీన్ని మనం గమనించకుండా వదిలేసినట్టయితే కనుక వారం రోజులు మొత్తం స్ప్రెడ్ అయిపోయి పంట నాశనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలి, దాని ప్రకారమే మందులు పిచికారి చేసుకున్నట్టయితే కనుక సుడిదమ్ముని కంట్రోల్ చేయొచ్చు.
0: వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్ల గురించి తెలియజేస్తారా?
1: వరి పంటలో మామూలుగా వచ్చే తెగుళ్ళు అన్ని తెగుళ్ళు కూడా మన దగ్గర వస్తాయి. వాటిలో తీసుకున్నట్టయితే కనుక పాము పొడ తెగులు అనేది 2 సీజన్లోనే వస్తుంది. అదేవిధంగా అగ్గి తెగులు అనేది మనకు ఎక్కువగా రబీ సీజన్లో అంటే మనం నవంబర్లో వేసే పంటలో వస్తుంది. ఇంకా మనకి కాండం కుళ్ళు అనేది సమస్య, రెండు సీజన్లో వస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియా మచ్చ తెగులు అంటారు, BL బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటాము, అది కూడా పంట సోకి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకి ఈ సీజన్లో అప్పుడప్పుడు మనకు ఫాల్స్ మట్ డిసీజ్ వస్తుంది, అంటే మనకి మానిపండు తెగులు అంటాము. వచ్చే సీజన్లో 2 సీజన్ అంటే నవంబర్లో వేసే పంటలో దీని తీవ్రత కూడా మనకు గమనిస్తూ ఉన్నాము. సో ఇవి మన ప్రధానంగా మన పంటను ఆశించే తెగుళ్ళలో.
0: ఈ మధ్య కాలంలో వరి పైరును వేర్కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉండడం జరుగుతుంది కదా, దీని యాజమాన్యం ఎలా చేసుకోవాలంటారు?
1: ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పాను, నారుమడి గురించి చెప్పినప్పుడే, ఏంటంటే వేరుకుళ్ళు అనేది తెగులు కాదు, ప్రధానమైన తెగులు ఏం కాదు అది. అది ఎందుకు అట్లా కుళ్ళు వచ్చేస్తుందంటే, మీరు ఒకసారి పొలంలో దిగి చూసుకున్నట్టయితే కనుక మురుగుడు స్వభావం ఉంటుంది. మురుగుడు స్వభావం అవడం వల్ల మనకి ఒక రకమైన స్మెల్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం వేసే కాంప్లెక్స్ ఎరువులు, ఆ కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా సల్ఫర్ ఫర్టిలైజర్ ఉన్నట్టుగానే అయితే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 20 20 0 13 అనేది, 20 అనేది నత్రజని, 20 అనేది ఇంకో 20 అనేది భాస్వరం, ఇంకో 0 అనేది పొటాషియం, 4 వచ్చేసి సల్ఫర్. సో ఈ సల్ఫర్ ఉన్న కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల భూమిలో మురుగుడు స్వభావం ఎక్కువైపోయి సల్ఫర్ కంటెంట్ ఎక్కువైపోయి కుళ్ళు అనేది రావడానికి ఆస్కారం ఉంది. సో మనం దీన్ని ఏం చేయాలంటే, సల్ఫర్ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ని ఉపయోగించకూడదు. రెండవది, మనం ఇట్లా ఈ స్వభావం గమనించినట్టయితే కనుక నీరు తీసేసి మళ్ళీ కొత్తగా నీరు ఇచ్చుకుంటావాలి, అంటే నీరు మారుస్తూ ఉండాలి. మూడవది, మనకి కొన్ని గ్రోత్ ప్రమోటర్స్ చేసే ఇప్పుడు ఇఫ్కో అనేది మనకి గవర్నమెంట్ సొసైటీ ఉంది కదా, వాళ్ళది సాగరిక గోల్డ్ అనేది ఉంటుంది. సో ఈ సాగరిక గోల్డ్ గన వేసుకున్నట్టయితే కనుక దాన్ని కొద్దిగా వేరు వ్యవస్థ బాగా ఉండి ప్లాంట్ గ్రోత్ బాగా రావడానికి ప్రమోట్ చేస్తుంది. సో ఇంకెక్కడన్నా మనకి తెగుళ్ళు కూడా వేరుకుళ్ళు తెగుళ్ళు కూడా కలవేసి సిలిండర్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసము 1 లీటర్ నీటికి 2 గ్రాములు కార్బండజమ్ మ్యాంకోజబ్ కలిపి ఉన్నటువంటి సాఫ్ మందుని పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా కంట్రోల్ చేయొచ్చు, మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది.
0: వరిని ఆశించే కాండం కుళ్ళు తెగుళ్ళను ఎలా అరికట్టాలంటారు?
1: మనకి 2 సీజన్లో కూడా ఈ కాండం కుళ్ళు తెగులు అనేది కామన్గా వచ్చేస్తూ ఉంటుంది. ఈ కాండం కుళ్ళు తెగులు సోకిన దుబ్బులో చూసుకున్నట్టయితే కనుక పిలకలు పైన కంకి అనేది పూర్తిగా బయట రాదు, చిన్న పొట్టిగా ఉండి తాలుగింజలు అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ కాండం కుళ్ళు తెగుల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఈ కాండం కుళ్ళు తెగులు అనేది వచ్చిన పొలాల్లో తప్పనిసరిగా మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి మనం హార్వెస్ట్ చేసే అంటే మన హార్వెస్ట్ చేసే పంట అనేది కొయ్యలు కింద దా కొయ్యాలి, ఎందుకంటే దీని యొక్క శిలీంద్రం యొక్క విత్తనాలు అనేది గత పంట అవశేషాలన్నీ కూడా కొయ్యలో ఉండి స్టబుల్స్ అంటాము, స్టబుల్స్లో ఉండి మళ్ళా వేసే పంటకి సోకి

0: కాబట్టి అప్పుడే ఈ ట్రైకోడర్మా కూడా పొలం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి పొలంలో రెడీగా ఉంటుంది. అప్పుడు మనం ఏమన్నా ఈ కాండకుళ్ళ తెగులు వచ్చినట్టయితే కనుక దాన్ని ఎఫెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది. అదొకటి. తర్వాత మనం పంట వేసిన తర్వాత పంట కాలంలో ఎక్కడన్నా మనకి కాండకుళ్ళు గమనించినట్టయితే కనుక పాత నీరు తీసి కొత్త నీరు ఇవ్వాలి. అదేవిధంగా కంపల్సరీగా ఒక ఎకరాకి 30 కేజీలు పొటాష్ వాడుకోవాలి. అది 2 దఫాలుగా ఇందాక చెప్పినట్టు అంటే దుక్కిలో 15 కేజీలు తర్వాత చివరి కోటలో 15 కేజీలు వేసుకోవాలి. ఇంకా తర్వాత మనకి మందుల విషయానికి వచ్చినట్టయితే కనుక ఎలాంటి మందులు వాడాలంటే మామూలుగా హెగ్జాకోనజోల్ కాంటా ప్లస్ అంటాం కదా, అది అయితే కనుక 1 లీటర్ నీటికి 2 ml లేదంటే వాలిడమైసిన్ 1 లీటర్ నీటికి 2 ml, అది లేదంటే ప్రొపికోనజోల్ టిల్ట్ అంటాం కదా, అదైతే 1 లీటర్ నీటికి 1 ml, లేదు టెబికోనజోల్ అయితే కనుక 1 లీటర్ నీటికి 2 ml కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే కాండకుళ్ళని తెగుళ్ళని కంట్రోల్ చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాండకుళ్ళ తెగుళ్ళు కానీ లేదంటే ఏ తెగులైనా కానీ మందులు మనము మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంటా ప్లస్ తీసుకున్నట్టయితే కొట్టిన తర్వాత మళ్ళీ కాంటా ప్లస్ ఉపయోగించకూడదు, అంటే టిల్ట్ ఉపయోగించాలి. అలా అంటే 2 మందులు మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్టయితే కనుక తెగుళ్ళని కంట్రోల్ చేయవచ్చు.
1: వరిని ఆశించే అగ్గి తెగులు నివారణ కోసం ఎటువంటి యాజమాన్యం చేపట్టాలంటారు?
0: మామూలుగా అయితే ఈ సీజన్ లో మనకి ఏం గమనించము, నెలలో వేసిన వరి పంటలో మనకి అగ్గి తెగులు ఏం గమనించము. రబీ సీజన్ అంటే నవంబర్ లో వేసే దాంట్లో అయితే కనుక అంటే అగ్గి తెగులు సోకే ఆస్కారం ఉంటుంది. సో అగ్గి తెగులని వస్తుంది అనుకున్నప్పుడు రైతులు డైరెక్ట్ గా మనము కెమికల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. పంట నాట్లు వేసిన 30 రోజుల వరకు అంటే 10 రోజుల వ్యవధిలో సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే అగ్గి తెగులను కంట్రోల్ చేస్తుంది. రెండవది ఏంటంటే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేది PGPR అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా అని. సో ఇది పిచికారి చేసినప్పుడు మొక్క లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి డిఫెన్స్ మెకానిజం అంటే తెగుళ్ళకి పురుగులను తట్టుకునే శక్తి ఉంటుంది మొక్కలో, కానీ అది నిద్రావస్థ దశలో ఉంటుంది. ఇది మనం సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కన్నా పిచికారి చేసుకున్నట్టయితే కనుక దాని మొక్కలో ఉన్నటువంటి డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ చేసి ఆ తెగుళ్లతో పోరాడే శక్తి అనేది మొక్కలకి అందిస్తుంది. కాబట్టి మనం 30 రోజుల వరకు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ఉపయోగించుకుంటే అగ్గి తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా తీవ్రత ఎక్కువ ఉంది కంట్రోల్ చేసుకోలేమన్నప్పుడు బీమ్ మందు ఉంటుంది, ట్రైఫ్లూమజోఫైరం. బీమ్ అయితే కనుక 1 ఎకరాకి 120 గ్రాములు, అదే FUSI-1 అయితే కనుక 1 ఎకరాకి 300 ml, అది కాసుబి అయితే కనుక 1 ఎకరాకి 500 ml కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే కనుక అగ్గి తెగుల్ని కంట్రోల్ చేయవచ్చు.
1: వరిని మానిపండు తెగులు ఆశిస్తుందా?
0: సీజన్ లో కూడా అక్కడక్కడ నెల్లూరు జిల్లాలో ఈ పంటలు సందర్శించినప్పుడు మానిపిండి తెగులు అనేది గమనిస్తా ఉన్నాము. అది ఎక్కువ ఇప్పుడు గమనిస్తున్నాం అంటే కంకి బయటకు వచ్చిన తర్వాత గమనిస్తున్నారు రైతులైనా మేమైనా. కానీ ఇది ఏం చేస్తుంది అంటే ఈ మానిపండి తెగుల్ని కలుగజేసే శిలీంధ్రం అనేది మనకు తెలియకుండానే పంట అంకుర దశలోనే దాన్ని విత్తనం మొలకెత్తి డ్యామేజ్ చేయడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనకి కంకి బయటకు వస్తుందో విత్తనం మీద దాని ఫ్రూటింగ్ బాడీస్ కనిపిస్తాయి. సో అప్పుడు దాకా మనకు కనబడదు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎలాగో మందులకి ఏదో తెగులకి మందులు కొడతారు కాబట్టి వాటిలో మనము టిల్ట్ మందు ఉంది కాబట్టి ఆ టిల్ట్ మందు అనేది మనకు బూటింగ్ స్టేజ్ అంటాం అంటే చిరుపట్ట దశలో ఒకసారి పిచికారి చేసుకోవాలి. తర్వాత 50% కంకులు బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి పిచికారి చేసుకోవాలి. అంటే ఈ టిల్ట్ని 2 సార్లు అంటే మనకి బూటింగ్ స్టేజ్లోనే పిచికారి చేసుకున్నట్టయితే కానీ చిరుపట్ట దశలో అప్పుడే దాని మానిపండును కలిగేసి సిలిండర్ యొక్క విత్తనాలు అప్పుడే మొలకెత్తుతాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ కేసు అక్కడ మిస్ అయ్యి మళ్ళీ అది బయటకు కంకి 50% కంకి బయటకు వచ్చినప్పుడు పిచికారి చేసుకున్నట్టయితే కనుక ఇంకా ఎఫెక్ట్ కంట్రోల్ చేయొచ్చు. లేదా టిల్ట్ ఇంకా వేరే మందు కావాలనుకున్నప్పుడు నేటివ్ వన్ అంటే టెబికోనజోల్ ట్రైఫ్లాక్సిస్లోనే ఉంటుంది, ఈ నేటివ్ వన్ కూడా పిచికారి చేసుకున్నట్టయితే కనుక 1 ఎకరాకి 80 గ్రాములు కలుపుకొని ఎఫెక్ట్ కంట్రోల్ చేయొచ్చు.
1: వరిని ఆశించే కంకర తెగులు యాజమాన్యం గురించి తెలియజేస్తారా?
0: ఈ కంకర తెగులు కూడా అదే సేమ్ సమస్య. ఏంటంటే మనకు 2 పంటల్లోనూ అంటే మేలో వేసే పంటలోనూ అదేవిధంగా నవంబర్ వేసే పంటలోనూ కూడా మనం కామన్ గమనిస్తూ ఉన్నాము. సో ఈ కంకర తెగులను సింపుల్ కంట్రోల్ చేయాలంటే మనం ఏం లేదు, 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం 50% ఉంటుంది కదా అంటే భావిస్తూ ఉండటం కలుపుకొని 1-2 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే కంట్రోల్ చేయొచ్చు. దీంతో కంకర తెగులతో పాటు మనకు పొట్టకుళ్ళ తెగులు అనేది వస్తుంది అనమాట. పొట్టకుళ్ళు అంటే మనకి పొట్టాకు ఉంటుంది కదా, మన కంకిగా అనుకున్న ఒక ఆకు ఉంటుంది కదా, ఆకు కింద మనకు కుళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. సో అది వచ్చినా కూడా మనకి దిగుబడి తగ్గే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇంక మనం భావిస్తూ అనేది సరిపోతుంది. లేదంటే సాఫ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే కంకర తెగులతో పొట్టకుళ్ళ తెగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: వరిని ఆశించే పాము పొడ తెగులను అరికట్టడానికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తారా?
0: ఏ రైతులు ఏంటంటే ఎక్కువగా యూరియా వాడడం వల్ల అంటే 4 బస్తాలు 5 బస్తాలు కొన్ని ప్రాంతాల్లో అయితే 10 బస్తాలు కూడా వాడతారు. ఎందుకు వాడతారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమస్య ఏంటంటే ఎదుగుదల లేనప్పుడు ఎక్కువగా యూరియా వాడతా అని చెప్తారు. ఎదుగుదల లేదంటే దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో అయితే కనుక ఎదుగుదల ఎందుకు ఉండదంటే చలి వాతావరణం వల్ల ఎదుగుదల ఉండదు. సో చలి వాతావరణం ఉన్నప్పుడు మనకు ఒకటి చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే బోర్ నీళ్లు కానీ ఏదైనా నీళ్ళకి ఉదయం పూట అయితే నీళ్లు వేడిగా ఉంటాయి. సో ఆ నీళ్లు మార్చుకోవడం

0: వల్ల కానీ, అదేవిధంగా పొటాష్ వేసుకోవడం వల్ల, పొటాష్ వేసుకోవడం వల్ల కొద్ది వేడి వాతావరణం పెరుగుతుంది కాబట్టి అప్పుడు గ్రోత్ వచ్చేస్తుంది. అంతేగాని దానికోసం మనం బస్తాలు బస్తాలు యూరియా వేయడం వల్ల పెద్ద లాభం లేదు. సో యూరియాలు చెప్పిన మొత్తంలోనే వేసుకోవాలి 2 బస్తాలని. ఇంకా ఈ గవర్నమెంట్ అయితే 3 బస్తాలు ఇస్తుంది, సరే 3 కన్నా ఎక్కువ వెళ్ళకండి, అది కూడా దఫాలుగా వేసుకోవాలి, అంటే ఒకేసారి కాకుండా 3-4 దఫాలుగా వేసుకోవాలి. తర్వాత ఈ పాంపొడ తెగులు యొక్క శిలీంధ్రాల యొక్క సిద్ధ బీజాలు మీరు గమనించేట్టయితే కనుక ఇర్రెగ్యులర్ షేప్లో గమనించవచ్చు మనం అక్కడక్కడ. ఈ సిద్ధ బీజాలు కూడా మనకి ఈ వరి పంటతో పాటు గట్ల మీద ఉండే కలుపు మీద కూడా ఆశించి ఆల్టర్నేట్ హోస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గడ్డి లేకుండా గడ్డి లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనం మందుల విషయానికి వచ్చినట్టయితే కనుక హెగ్జాకోనజోల్ అయితే 1 లీటర్ నీటికి 2 ఎంఎల్ లేదంటే వాలిడామైసిన్ అయితే 1 లీటర్ నీటికి 2 ఎంఎల్, టిల్ట్ అయితే 1 లీటర్ నీటికి 1 ఎంఎల్, టెబికోనజోల్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అంటే నేటివ్ అయితే 0.4 గ్రామ్స్ అంటే ఎకరాకి 80 గ్రాములు. అదేవిధంగా అమీస్టార్ అంటాము, అమీస్టార్ అయితే 1 లీటర్ నీటికి 1 ఎంఎల్, లేదు కస్టోడియా అయితే 1 లీటర్ నీటికి 1.5 ఎంఎల్, లేదు అమీస్టార్ టాప్ అయితే 1 లీటర్ నీటికి 1 ఎంఎల్ కలుపుకొని 10 రోజుల నుంచి 15 రోజుల రెండుసార్లు పిచికారు చేసుకోవాలి. అది కూడా మందులు మార్చి అట్లా పిచికారు చేసుకున్నట్టయితే కనుక పాంపొడ తెగుల్ని కంట్రోల్ చేయొచ్చు.
1: వరిలో ఎలుకల బెడదను నివారించడానికి యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తారా?
0: చాలా మంది రైతులు ఏం చేస్తారంటే వరిలో ఎలుకల యాజమాన్యం కోసము అంటే బుట్టలు పెట్టే వాళ్ళకి కానీ లేదంటే కూలీలకు కానీ ఇచ్చేసి వాళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ మందు కలిపేసి బియ్యంలో ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా గట్ల మీద చల్లేసి వెళ్ళిపోతా ఉన్నారు. సో అలా చల్లేసి వెళ్ళినప్పుడు ఆ ఎలుకలు వచ్చి తినడానికి ఆస్కారం ఉండదు, తినవు, దానికి అలవాటు ఉండదు. దానికి అలవాటు ఏంటంటే ఏదైనా పొట్లాల్లో ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఏదో ఉందని చూసి తినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ పొట్లా కొట్టి అలవాటు చేసుకోవాలి. సో మన ఎలుకల యాజమాన్యంలో మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎక్కడన్నా ఒకరోజు ముందు రోజు సాయంత్రం పూట బొరియలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ గమనించి అవన్నీ కూడా మట్టితో కప్పేయాలి, బురదతో కప్పేయాలి. మళ్ళీ మరుసటి రోజు వచ్చి చూసినప్పుడు ఏ బొరియలు అయితే కనుక హోల్స్ ఏదైతే ఓపెన్లో ఉంటాయి దాంట్లో మాత్రమే ఎలుకలు ఉన్నట్టు, మిగిలిన వాటిలో లేనట్టు. అట్లా మనం మందుల్ని అంటే వేస్ట్ అవ్వకుండా అదేవిధంగా ఆ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. సో ఆ ఓపెన్ అయిన బొరియల్లో ఈ బ్రోమోడైలిన్ మందుని పెట్టుకోవాలి. ఎట్లా బ్రోమోడైలిన్ మందుని ఎట్లా వాడాలి అంటే ఫస్ట్ ఒక 96% బియ్యపు నూకలు అంటాం కదా, ఆ నూకలు తీసుకోవాలి. అదేవిధంగా 2 భాగము నూనె తీసుకోవాలి, 2 భాగాల మందు తీసుకోవాలి బ్రోమోడైలిన్. ఈ 96% నూనె నూకలు తీసుకున్నాం దాంట్లో ఫస్ట్ నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ బ్రోమోడైలిన్ మందుని చల్లుకోవాలి. సో చల్లుకున్న తర్వాత ఒక 10 గ్రాముల బరువు ఉన్నటువంటి నూకల్ని న్యూస్ పేపర్లో చిన్న చిన్న పొట్లాలు కట్టాలి. ఈ చిన్న చిన్న పొట్లాలు ఆ బొరియలు ఓపెన్ బొరియల్లో అక్కడక్కడ ఉంచుకున్నట్టయితే కానీ అవి ఓపెన్ చేసి తిని ఆ తర్వాత అవి ఎక్కడ వెళ్ళి చనిపోతాయి. సో ఇలానే ఉపయోగించాలి, లేదంటే మనం వేసే మందు వేస్ట్ అయిపోతుంది. రెండో పద్ధతి కూడా ఉంది, మామూలుగా ఎలుకలకి ఏంటంటే గట్ల మీద తిరుగుతున్నప్పుడు ఎక్కడన్నా అంటే పైపులు కానీ అంటే ఏదన్నా మబ్బుగా ఉన్న ఏరియాలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, గుహల్లాగా ఫీల్ అయ్యేది దాంట్లో. సో మనము పీవీసీ పైపులు మనం వాడని పనికిరాని పీవీసీ పైపులు ఉన్నట్టయితే 1.5 అడుగు 2 అడుగులు కట్ చేసుకుని గట్ల మీద ఆ మూలల్లోనూ అక్కడక్కడ పెట్టుకుని దాని లోపల ఈ పొట్లాలు పెట్టినట్టయితే కనుక అవి ఆ పైపు ద్వారా వెళ్ళినప్పుడు ఈ పొట్లాలు అక్కడ కనిపిస్తే దానికి ఓపెన్ చేసి తినే ఆస్కారం ఉంటుంది, తిన్నప్పుడు ఎలుక చనిపోయేది ఈజీగా ఉంటుంది. సో ఇలానే ఉపయోగించాలి, ఇలా ఉపయోగిస్తేనే ఎలుకల్ని కంట్రోల్ చేయవచ్చు.
1: విజయ్ కుమార్ నాయక్ గారు, చివరిగా రైతు సోదరులకు వరి యాజమాన్యంలో మీరు ఇవ్వదలిచిన సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి మేడం. ఫస్ట్ ఇప్పుడు దాకా మీకు చెప్పినవన్నీ కూడా రైతు రెగ్యులర్ రొటీన్ గా చేసే ప్రొసీజర్ చెప్పాను. రైతులకి శాస్త్రవేత్త చెప్పే సలహా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటాం, అంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతిని పాటించి పురుగులను కానీ తెగుళ్ళని కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఈ సీజన్లో మనకు పర్టికులర్గా ఇందాక చెప్పినట్టు మోపిపి వస్తుంది, అదేవిధంగా తెల్ల తెగులు అంటే ఆకుముడత వస్తుంది, కుళ్ళు వస్తుంది. సో ఇవన్నింటిని కూడా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ పద్ధతుల్లో పాటించాలి. ఇలా పాటించి మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక మనకు ఆదాయం ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా మనకి నేల వాతావరణాన్ని ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళు అవుతాము. సో ఇలా చేసుకున్నట్టయితే అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: మా రైతు సోదరులకు వరి సాగులో తీసుకోవాల్సిన మెళకువలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరించినందుకు డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ గారు మీకు ధన్యవాదాలు సార్.
0: థాంక్యూ మేడం.
2: మీరు ఇంతవరకు వరి సాగులో యాజమాన్యం గురించి సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి విజయ్ కుమార్ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త మంజు ఉమాదేవి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో నిహారా కానెట్టి గారి సంభాషణ వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015 బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్ గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ ని తీసుకుని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్ లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
2: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్? ప్రతి సంవత్సరం. అయితే నెల నెల ఇంత చేయాలి అనే
2: క్లెయిమ్ లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
2: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది?
2: ఇది కూడా మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ April 1st కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది, ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్ 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
2: అది మనం నోటిఫై చేసేది అనమాట ఉంటుందా? ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి

0: కింద ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్, మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
0: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే, లైక్ రెగ్యులర్ గా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో, ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ ను, పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
0: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత కానీ 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్ట్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, ఈజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం ఉంది?
0: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే వన్ నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనేది చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్, మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
0: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్, ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు, ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు మేడం.
1: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
0: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, అండ్ ఎనీ ఎక్సిజెన్సీస్ వాడుకునే అవకాశం ఉంది.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా
0: ఉంటాయి? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా,
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది, ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్, అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డు ఉన్నా, దీ కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ ఏవైతే ఆర్బీఐ స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తెలి మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం, అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు.
1: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది పీపీఎఫ్.
0: పీపీఎఫ్ అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి, కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది, అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది, అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్. సేమ్ 15 ఇయర్స్ దా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది.
1: ఓకే,
0: ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ పీపీఎఫ్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధి ఎక్కువ ఉంది.
1: ఓకే,
0: అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి, మ్యారేజ్ కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్ కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని తీసుకెళ్లి బ్యాంక్ లో ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్ కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ మ్యారేజ్ కార్డు తీసుకుని వెళ్ళి పూజ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దీని ప్రాసెస్ అండ్ అలో ఫర్ విడ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విడ్రాల్ ఎలా చేస్తారు.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విడ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటుంది, ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విడ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ ఎలివింగ్ ఫర్ విడ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు, బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ ను.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైం ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్లు 2015 లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్ లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వర్క్ అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూజీనియస్ ప్రోగ్రామ్స్ అని, దాంట్లో ప్రతి స్కూల్ కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్ తో సహా తీసుకుని పేరెంట్స్ తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాం, ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్ ఇప్పటికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్ లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి ఇట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అన్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉంది, దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాల్లో హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. సమయం 8 గంటలైంది. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మొదటి వాట్సాప్ మెసేజ్ చదివే ముందుగా ఒక ప్రకటన విందాం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హాయ్,
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్. సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం, వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి సూరిబాబు, వెంకటేష్, భువన్ రామ్, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద, ఆయిషా వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు అనంతపూర్ నుంచి మహేష్, అదేవిధంగా పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా గుంటూరు జిల్లా ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషు, వీరందరి కోసం ఒక పాటను విందాం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్దిసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: enjoyed warm and friendly relations for over 70 years. Our relationship is based on mutual trust, respect and shared democratic values.
1: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, పీఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సీజేపీ ప్రతినిధి బృందంతో ఈ రోజు సమావేశమయ్యారు. సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పాత్రికేయులతో జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తాము సావధానంగా విన్నామని తెలిపారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని ఆయన పేర్కొన్నారు. రేపు ఆ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం మరో విడత చర్చలు జరుపుతుందని జేపీ నడ్డా తెలిపారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్లు కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం న్యూఢిల్లీలో ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి 1,264 కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందన్నారు. అదేవిధంగా వేదావతి నదిపై 762 మీటర్ల పొడవైన మెగా రైల్వే వంతెనను నిర్మించనున్నామని రైల్వే మంత్రి తెలియజేస్తూ,
2: కర్ణాటక ఆర్ ఆంధ్ర కో జోడనే వాలి ఏ లైన్ గుంతకల్ సే బెల్లారి సే హోస్పేట్, హోస్పేట్ సే హుబ్లి ఆర్ హుబ్లి సే ఆగే అంకోలా కి తరఫ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్స్. దెర్ ఆర్ స్టీల్ ప్లాంట్స్, దెర్ ఆర్ పవర్ ప్లాంట్స్, దెర్ ఆర్ సిమెంట్ ప్లాంట్స్. ఏక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఇస్ ఏరియా మే హోతీ హై. దట్స్ వై అప్రూవల్ హువా హై గుంతకల్ సే బెల్లారి 3rd and 4th line ఆర్ ఉస్కే ఆగే ఫిర్ హోస్పేట్ సే హుబ్లి 3rd and 4th line కా ఆల్రెడీ డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ హై.
1: ఇదిలా ఉండగా 3,030 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు కోసం భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్, భవ్య రసాయన్ పథకానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక్కో పార్కుకు కేంద్రం 1,000 కోట్ల రూపాయల వరకు గ్రాంట్ను అందిస్తుంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, విద్యార్థుల నిరసన అంశాలపై వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలను సోమవారం వరకు వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు కార్గిల్ యుద్దంలో అత్యున్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు సభ నివాళి అర్పించింది. ఈ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్, 27వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ నిర్వహణలో సహకరించాలని స్పీకర్ విపక్ష సభ్యులను కోరినప్పటికీ వారు ఆయన సూచనను పాటించలేదు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నది సభ్యులందరి ఉమ్మడి అభిప్రాయమని ఆయన అన్నారు. అయితే ప్రతిపక్షాల నిరసనలు, గందరగోళం కొనసాగుతూ ఉండడంతో వాటి మధ్యనే సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు సభ కార్గిల్ యుద్ద అమరవీరులకు నివాళి అర్పించింది. 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటారని చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. అనంతరం చైర్మన్ జీరో అవర్ ను చేపట్టేందుకు ప్రయత్నించగా ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. దీంతో ప్రతిపక్ష, అధికార పక్షాల నుంచి నిరసనలు కొనసాగుతూ ఉండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.

0: అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్యతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను పెంచింది. లోక్సభలో ఈరోజు లిఖిత పూర్వక సమాధానం ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో 2014 నుండి ఇప్పటి వరకు వైద్య కళాశాలల సంఖ్య 387 నుండి 844కు, యూజీ సీట్లు 51348 నుండి 139489కి, పీజీ సీట్లు 31185 నుండి 86360కు పెరిగాయని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్ళారి గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.

ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో మహిషాసుర సంహారం హరికథ వింటారు. కథకులు శ్రీమతి జయంతి సావిత్రి భాగవతారిణి.

ఆకాశవాణి శ్రోతలందరికీ హార్దమైనటువంటి నమస్సుమాంజలులతో పవిత్రమైనటువంటి దేవీ శరన్ నవరాత్ర మహోత్సవంబులను యావత్ ప్రపంచమంతటా కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నటువంటి పుణ్యతిథులివి

లోకాలలో అధర్మమంతా పెరిగి దుష్టజనులైనటువంటి మహిషాసురాది రాక్షసులందరూ కూడా విజృంభించి ధర్మ నిర్ణేతలైనటువంటి ముమ్మూర్తులనే ధిక్కరించి లోకములన్నింటికీ సకల సౌభాగ్య ప్రదాయకులైన శాంతిదాయకులైన జీవనదాయకులైన 30 కోట్ల దేవతలను దిక్పాలకులను దేవేంద్రాదులను ఎన్నో కష్టంబుల పాల్చేసి ధర్మాన్ని అణచివేసిన మహిషాసురాది రాక్షసులందరినీ కూడా నిర్మూలింపగా ముమ్మూర్తుల సకల దేవతల సర్వశక్తుల సర్వ తేజమ్ముల యొక్క పుంజ తేజోపుంజమై తల్లి సాక్షాత్తు జగదంబయే స్త్రీమూర్తిగా ఈ భూమిపైన అవతరించి దుష్ట రాక్షస జనములందరినీ కూడా నిర్జించి శిష్టజనులందరినీ కూడా రక్షించి నవదుర్గలుగా అవతారమూర్తి అయి ఆ తల్లి రక్షించినటువంటి పరమ పుణ్యప్రదంబైనటువంటి శరన్నవరాత్ర మహోత్సవంబులు ఈ 9 రోజులలో 9 రూప్యంబులతో అమ్మవారు నెలకొని సకల భక్తజనుల యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తూ ధర్మానికి ఎప్పటికప్పుడు రక్షణ కలిగిస్తూ అధర్మాన్ని నశింపజేస్తూ లోకాలన్నింటికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి రాజరాజేశ్వరీదేవి యొక్క ఆ మహాకాళి యొక్క ఆ దుర్గాదేవి యొక్క అత్యంత మహిమా విశేషంబుల కథాకథనంబైనటువంటి మహిషాసుర సంహార కథ ఇది.

సత్య మహాశైలారా, పూర్వమున రంభుడు అనేటువంటి రాక్షసుడు, వానికి ఒక దుర్మార్గమైనటువంటి కోరిక కలిగిందట. జన్మమే అటువంటిది కదా, అసుర జన్మ. సకల దేవతలను నిర్జించేటువంటి వాడు, ఎట్టివారి చేత కూడా మరణం లేనటువంటి వాడు, స్వర్గాధిపత్యాన్ని వహించేటువంటి వాడు, జగజ్జేత అయినటువంటి ఓ కొడుకును కనాలని కోరిక కలిగింది. అందుకొరకై అగ్నిదేవుడి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. అగ్నిదేవుడు ప్రసన్నుడై సాక్షాత్కరించాడు. రంభాసునా, నీ తపస్సునకు మెచ్చుకున్నాను, నీకేం వరం కావాలో కోరుకోనాయనా అని. వెంటనే ధనుజాసురుడన్నాడు, అగ్నిదేవా వీతిహోత్ర, సర్వసమర్థుడైనటువంటి వాడు, అసమానమైన శౌర్య ధైర్య స్థైర్య పరాక్రమ ధురీనుడైనటువంటి వాడు, ముజ్జగాలను జయించగలిగినటువంటి వాడు, స్వర్గాధిపత్యాన్ని చేపట్టదగినటువంటి వాడైన, మహాయోగ్యుడైన బలవంతుడైన రాక్షసకుల నాయకుడైనటువంటి, ముమ్మూర్తులను కూడా జయింపగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన ఓ కుమారుణ్ణి నాకు నువ్వు ప్రసాదించవలసింది. ఎందుకంటే మా దానవలోకం పైన ఎప్పటికప్పుడు దండయాత్ర జరుగుతూనే ఉన్నది, ధనుజకుల వినాశనం అవుతూనే ఉన్నది. కావున ఆ ధనుజకులాన్ని రక్షించగలిగేటువంటి మహాప్రతాపవంతుడైనటువంటి కుమారుణ్ణి ప్రసాదించవలసిందని ఎప్పుడైతే ఆ రంభాసురుడు అగ్నిహోత్రుణ్ణి కోరుకున్నాడో, ఆయన కాసింత ఆలోచించి, నాయనా రంభాసుర, నీ కోరిక ప్రకారంగా

నువ్వు కోరుకున్నటువంటి అన్ని లక్షణాలతో ఉన్నటువంటి వాడు కుమారుడుగా జన్మిస్తాడు. అయితే నీకు ఏ స్త్రీ ప్రప్రథమంగా కనిపిస్తుందో, ఆమె ఏ రూపంలో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ తపస్సు పూర్తయ్యి నా వరప్రదానం జరిగిన తరువాత కనిపించిన స్త్రీని మాత్రమే నువ్వు పెండ్లాడితే అప్పుడు నీ మనోరథాన్ని తీర్చేటువంటి సత్సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించి అగ్నిభటారకుల వారు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. రంభాసురుడు వరప్రదానం పొంది పరమానందగా బయలుదేరి వెడుతున్నటువంటి సమయంలో ఆయన ఎదురుగా ఒక మహిషం కనిపించింది. మహిషం కనిపించగానే ఆశ్చర్యపోయాడు. లోక వినాశకుడైనటువంటి కుమారుణ్ణి ప్రసాదించమంటే సరైనటువంటి క్షేత్రం కాకుండా ఓ మహిషం నాకు కళ్ళెదురుగుండానే కనిపించింది అని, సరే ఆయన ఆజ్ఞను ఆచరించక తప్పదు కాబట్టి తిన్నగా వెళ్ళి తన కోరికను తెలియజేశాడు. ఎప్పుడైతే ఆ మహిషం ఈ రంభాసుడి యొక్క కోరిక విన్నదో, నా భాగ్యము నా వంటి నికృష్టమైనటువంటి గర్భమునందు సకల లోకాలను జయించగలిగేటువంటి దానవ విజేత జన్మించడం నా భాగ్యం గాక ఇంకేమనాలి, అయితే నేను మహిష రూపంలో ఉన్నటువంటి దాన్ని, మీరు కూడా మహిష రూపాన్ని ధరించినట్లయితే అప్పుడు మీ కోరిక ప్రకారంగా ధనుజుకల రక్షించేటువంటి వాడైనటువంటి వాడు జన్మించగలడనగానే ఆయన ఆనందపడి తాను కూడా మహిష రూపాన్ని ధరించి వారిరువురు కూడా వివాహమాడి ఆ వన విహారం చేస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే, ఒక మహిషము చూసి ఈ మహిష రూపంలో ఉన్నటువంటి రంభాసురుణ్ణి చంపివేయగా ఆయనతో పాటుగా ఆయన ఎందు సంతానం కనాలని పెండ్లాడినటువంటి మహిషం కూడా ఆయనతో పాటుగా ప్రాణాలను వదిలివేసింది. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే బూదెకుప్పలుగా అయిపోయినారో వారిని వారు ఆత్మాహుతి చేసుకుని ఆ రెండు బూదెకుప్పల నుంచి ఆ భస్మీపటలం నుంచి ఇద్దరు రాక్షస కుమారులు జన్మించారు. ఆ రాక్షస శిశువులు జన్మించగానే ఆ ధనుజకులపు దైత్యులందరూ కూడా వాళ్ళని పాతాళలోకానికి తీసుకుని వెళ్ళిపోయి సకల విద్యావంతులుగా వాళ్లను తీర్చిదిద్ది వాళ్ళు యుక్త వయస్కులు అయిన తర్వాత వారికి చెప్పారు, నాయన మీ తల్లిదండ్రులు మహిషుడు మహిషాసురుడు ఇద్దరు కూడా రంభాసురుడు దైత్య కులోద్ధరణం చేయాలన్నటువంటి సంకల్పంతో మిమ్మల్ని ఇద్దరిని కనడం జరిగింది, కాబట్టి వారి యొక్క ఆశయ సిద్ధి కొరకై మీరు బ్రహ్మదేవుడు గురించి చక్కగా తపస్సు చేసి మన కులాన్నంతటినీ కూడా రక్షించి ఆ దివిజ కులాన్నంతటినీ కూడా నాశనం చెయ్యాలని వారందరూ ఎప్పుడైతే తెలియజేశారో అంతా ఈ ఇద్దరు రాక్షస కుమారులు ఇద్దరు కూడా బ్రహ్మదేవుడు గురించి ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభించారు. కొన్నాళ్లకు బ్రహ్మదేవుల వారు వారిద్దరి ఎదురుగుండా సాక్షాత్కరించి నాయనా మహిషాసురా అంటూ సంబోధించారట పెద్ద కుమారుణ్ణి. నీ యొక్క తపస్సు కారణమేమిటో తెలియజేయమనగానే, బ్రహ్మదేవా నాపైన అపార కరుణతో నేను సకల దేవలోకాన్నంతటినీ కూడా నిర్జించే విధంగా సర్వశక్తిమంతుణ్ణయ్యేటట్లుగా నాకు వరం ఇవ్వవలసింది, మృత్యువు లేకుండా నన్ను అనుగ్రహించండి అని అనగానే అప్పుడు బ్రహ్మదేవుల వారు మందహాస వదనారవిందుడై, నాయన మృత్యు అనేటువంటిది ఎవరికైనప్పటికీ కూడా అసాధ్యము, పుట్టావు కదా మరి గిట్టక తప్పదు, అందువల్ల అయితే ఆ మృత్యువుని వేరే విధంగా నిన్నెవరూ జయించలేని విధంగా నువ్వు ఒక్కసారి ఆలోచించి కోరుకోయనే అని ఎప్పుడైతే బ్రహ్మదేవుల వారు అన్నారో ఆ మాటకు ఈ మహిషాసురుడు అన్నాడు, వాణీ విభో, నా దృష్టిలో ఈ సృష్టిలో ఉన్న ప్రాణంబులలో స్త్రీ అనే ప్రాణి చాలా బలహీనురాలు. ఆమె చేయగలిగేది, ఆమె సాధించగలిగేది ఈ సృష్టిలో ఏమీ లేదు. ఒక్క స్త్రీ వల్ల తప్ప ఇంకా తక్కిన వారి ఎవ్వరి వల్ల నాకు మృత్యువు లేకుండా నన్ను అనుగ్రహించవలసినది అని అనుకోగానే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయినాడు. తథాస్తు అని అభయమిచ్చాడు. నేను ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం చేయుచున్నప్పుడు గదా శూలము ఖడ్గము బాణములు ఇతర ఆయుధముల వల్ల నా శరీరానికి దెబ్బలు తగిలినప్పటికీ కూడా ఒక్క స్త్రీ రపణం ఇంకెవరూ కూడా జయించడానికి వధించడానికి వీలు లేకుండా వరం ఇవ్వండి అన్నారు. తథాస్తు అని పక్కనే ఉన్న అతని సోదరుడు తపస్సు చేస్తున్నాడు రెండవ వాడు, వాని దగ్గరకు వెళ్ళారు అనుగ్రహించడానికి బ్రహ్మదేవుల వారు. వారన్నారట, మా అన్నకు మృత్యువు అనేటువంటి ఒక్క విషయాన్ని అడ్డంగా పెట్టారు, కావున స్వామి నన్ను సంహరించడానికి ఎవరైనా వచ్చినప్పటికీ ఎటువంటి ఆయుధాలు నన్ను తగిలినప్పటికీ నా శరీరం నుండి ఒక్క బిందు అయినప్పటికీ కూడా రక్తం చిందినట్లయితే నా వంటి రూపాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎన్ని రక్తపు బిందువులు నేల చిందితే అంతమంది

భవించేటట్లుగా నాకు వరం ఇవ్వండి అని అనగానే తథాస్తు అన్నాడు. అందువల్ల వాని యొక్క శరీరం నుండి ఏ ఆయుధమన్నా తగిలి ఏ కారణం చేతైనా ఒక్క రక్తపు బిందువు భూమి మీద చిందినట్లయితే వారి రూపంలోనే ఉండేటట్లుగా ఇంకొకడు జన్మిస్తాడు. అందువల్లనే వానికి రక్తము నుండి వేరొకడు పుట్టబడేటువంటి అవకాశం ఉన్నటువంటిది కావున వానికి రక్తబీజుడు అన్నారట. పెద్దవాడు మహిషాసురుడుగా, రెండవ వాడు రక్తబీజుడుగా బ్రహ్మ వల్ల వరాలను పొంది బ్రహ్మ అదృశ్యమైనంతరం ఇంకా లోకాలపైన దండయాత్రకై సిద్ధమైపోయినారు. వారి ధనుజులందరూ కూడా పరమానందంగా వారికి సత్కారంబులు చేయగా పాతాళ లోకంబునకు తీసుకుని పోయి మహిషాసురుణ్ణి సర్వభౌమునిగా, ఈ రక్తబీజుడు అనేటువంటి వాణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసిన తరువాత ఆ పైన మహిషాసురుని మంత్రులు, సేనాపతులు, అంధకుడు, అసిలోముడు, తామ్రుడు, చక్షురుడు, ఆ పైన ఉదర్కుడు, భాష్కలుడు, బిటాలుడు మొదలైనటువంటి వారందరూ కూడా కొలువు తీరి ఉంటున్నటువంటి సమయంలో ఇతగాడు అన్నాడట. ఏమని అన్నాడు,

సమావేశం ఏర్పాటు చేసి దివిజపతి అయినటువంటి దేవేంద్రాదులందరినీ కూడా జయించుదామిక. అమృత భాండము మాది, స్వర్గలోకము మనది, చింతామణి పీఠం మాది, కల్పవృక్షంబు, కామధేనువు, ఐరావతములు మావే ఇక, స్వర్గాధిపత్యమంతా మాదే ఇక అని సర్వసైన్యాధ్యక్షుడై ఇంకా తిన్నగా స్వర్గలోకం పైన దండయాత్ర చెయ్యాలని భావిస్తున్నటువంటి సమయంలో పరమ సంకీర్తనాచార్యుడైనటువంటి వాడు, భాగవత శిఖామణి అయినటువంటి వాడు, బ్రహ్మమాసపుత్రులైనటువంటి నారద భగవానుల వారు భగవతీ నామస్మరణంతో ఈ దైత్యకుల ఆలయంబైనటువంటి పాతాళలోకానికి చనుదించుతున్నారు.

పరమానంద భరిత చిత్తంతో దానవుల యొక్క అధర్మాన్ని నిర్జించడంలో ప్రథమ పాత్ర వహించేటువంటి మహనీయుడైనటువంటి నారదుల వారు చేరుకున్నారు. నయన, మహిషాసుర, అందరూ కుశలమే కదా, ఏమిటి ఆనందం అన్నారు. మునీంద్ర, తగినటువంటి సమయానికే వచ్చారు. దేవేంద్రాదులకు మా తరఫున దూతగా పోయి ఇంకా సర్వ వినాశనానికి సిద్ధమై మాకు దాసులై బానిసలై చరించి స్వర్గాధిపత్యాన్ని మాకు వదలి ఇక ఎటువంటి ఆశలు లేకుండా జీవించమని ఆ ద్విజాధములకు తెలియజేసి రండి అని అనగానే, చిత్తమని మారు మాట్లాడక మహనీయుడైన నారద భగవానుల వారు స్వర్గలోకానికి చేరుకున్నారు. రంభా, ఉర్వశి, మెనక, తిలోత్తమ మొదలైనటువంటి అప్సరాంగనల యొక్క ఆటపాటలతో శచీ సమేతుడై సప్తమహర్షులతో సమస్త దేవతలతో సకల దిక్పాలకులతో కొలువు తీరియున్నాడు వైభవంగా దేవలోకాధిపతి. నారదుల వారు అట్టి సమయానికి అక్కడకు చేరుకున్నారు. దేవేంద్రుని చేత సత్కరింపబడ్డారు. నాయన, నీవు అప్సరాంగనల యొక్క ఆటపాటలలో మైమరచి ఉన్నావా? నిన్ను నశింపజేస్తానని ప్రతినపూని ఉన్నాడు సుమా. బ్రహ్మ వర బలగర్వితుడైనటువంటి ఆ మహిషాసురుడు కావున తస్మాత్ జాగ్రత్త. నీ లోకం పైన దండయాత్ర చేసి నిన్ను ఓడించి తాను సకల విజయ సాధనం చేసి స్వర్గాధిపత్యాన్ని పొందుతానని నన్ను హెచ్చరించమని ముందుగా పంపించి ఉన్నాడు నాయనా అని ఎప్పుడైతే అన్నాడో. మహిషరూపాన్ని ధరించినటువంటి వాడు కసవుమేయును గాని మా వంటి వసవాదులతో జయించగలిగినటువంటి సమర్థుడా వాడు? రానిమ్ము నారద మహర్షి, వానిని జయించి మా పరాక్రమం ఎటువంటిదో 14 లోకములకు చాటెదముగాక అని అనగానే, దానికి నారదమునీంద్రుల వారన్నారు, నాయనా, ఆ శృంగములను నీవు భంగము చేయుట కాదు, ఈ స్వర్గలోక శృంగాన్ని తాను వశం చేసుకోనున్నాడు మహిషాసురుడు. జాగ్రత్త సుమా అని వెడలిపోతూ దేవముని, దేవగురువు అయినటువంటి బృహస్పతుల వారిని పిలిపించి ఇంద్రునికి హితోపదేశాన్ని చెయ్యండి. వినాశకాలము దాపురించు చెడుకాలము సమీపములోనే ఉన్నది, హెచ్చరించండి అని చెప్పి నారద భగవానుల వారు నిష్క్రమించగాని అంతా దేవేంద్రుని చేరదీసి అతనికి తెలియజేశాడు. నాయనా, నీ హితము కోరి చెబుతున్నాను. ఆ మహిషాసురుడు చూడ అనన్య సామాన్యుడని అర్థమవుతోంది. అన్ని రోజులు మనవి కాదు. ఎంత ధైర్యం లేకున్నట్లయితే నియమిత యుద్ధానికి సిద్ధపడతాడు చెప్పు. చిన్న పామునైనా పెద్ద కత్తితో కొట్టవలసినదే కదా. త్రిమూర్తుల యొక్క సహాయాన్ని అర్థించడం అన్ని విధాలా ఉత్తమమనగాని అంతా, సకల దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు బృహస్పతుల వారి యొక్క వాక్యం పైన. ఆ పైన బ్రహ్మదేవుని, ఆ పైన పరమేశ్వరుని కూడా ప్రార్థించగానే అక్కడ సిద్ధమై వస్తున్నారట ఎవరు? ముమూర్తులు కూడా. అయ్యాతమునికి అట్టహాసముతోటి ధరించి శంకరుడొచ్చే కుమారుడికి చక్ర కానుకంబులతోడ

చిన్నంటి వాగనమెక్కి శూలంబు చేబోని శూలి వచ్చే బ్రహ్మతేజముతోడ బ్రహ్మాస్త్రమును బట్టి హంసవాగనమికి అసుడు వచ్చే వచ్చే దిక్పతులెల్లరు వరుసగాను ప్రళయ గంభీర ఝంకార ప్రతితోడ హూలభుంతరాలంబులు భోరు మనగ సమరమన రూపసుర సేన.

మహిషాసురునితో యుద్ధము చేయడానికి వజ్రాయుధంతో స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు ఐరావతమును ఎక్కిరాగా కౌమోదకి గదాకార్ముకంబులతో గరుడ వాహనారూఢుడై శ్రీమన్నారాయణుడు సర్పభూషణములతో త్రిశూలాన్ని చేతబూని నందివాహనమెక్కి పరమేశ్వరుడు బ్రహ్మతేజమ్ముతో బ్రహ్మాశ్రముతో హంసవాహనారూఢుడై సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుల వారు, వారి వెంటనే అగ్నిదేవుడు, యముడు, నిరుతి, ఆ పైన వరుణదేవుల వారు, వాయుదేవుల వారు, కుబేరుడు, దిక్పాలకులందరూ ఒక్కటిగా చేరి మహిషాసురుణ్ణి సంహరించాలని వాయువేగ మనోవేగాలతో అందరూ ఒక్క చోట చేరుకోగా ప్రళయ గంభీర జంఖారముతో భూనభంతరాళములు ఘోరుమని శబ్దం చేస్తూ ఉండగా త్రిమూర్తులతో సహా దేవేంద్రుడు దేవతలతో సాగి వస్తున్నారు. తరలి వస్తున్న సురసేనను చూచి మహిషాసురుడు తన సర్వ సైన్యాలతో సిద్ధమైపోయాడు యుద్ధానికి. ఆహా, ఏమి నా భాగ్యము! నేను ఒక్క ఇంద్రుడితోట యుద్ధం చేయాలనుకున్నా త్రిమూర్తులు కూడా సాగి వస్తున్నారా? దిక్పాలకులంతటి వారు దిక్కు లేకుండా నాతో యుద్ధాన్ని చేయడానికై సిద్ధమవుతున్నారా అని భీకరంగా వికటాట్టహాసాన్ని చేస్తూ వారందరిని చూసి ఒక వంక ఆశ్చర్యంబు మరొక వంక రోషంబు రాగా అనుకుంటున్నాడట.

సరిగా నిల్వుడు మిమ్ముల సమయించెద ఒక్కొక్కరిని, తరిమెద అలయించెద మీ తలకు నొక్క రూపు దాల్చియును అని. వారందరినీ కూడా భయపెడుతూ మహిషాసురుడు మాయా ప్రభావ విశేషం వలన అందరికీ అన్నురూపులై విజృంభించు కదలుతున్నటువంటి తటిల్లతవలే దృశ్యాదృశ్య ప్రకరంబుల నెరపుచు సురసేననంతటినీ కూడా అడలిస్తూ దిక్పతులందరినీ కూడా ధిక్కరిస్తూ ఇంద్రుని కొందలమందజేయుచు నిలింపవీరులను నిలబెడుతూ ఏవది దినంబులు ఏకవీరుండై పోరునెప్పుడైతే చేస్తున్నాడో గతిగానని దివిజులందరూ కూడా త్రిమూర్తులను ప్రార్థింపగా శ్రీ మహావిష్ణువు చక్రాన్ని విడువగా రాక్షసుని యొక్క మాయతో అది కాస్త అదృశ్యమైపోయింది. తమ్ముడైనటువంటి రక్తబీజుడు, సేనాపతులు, అంధకుడు, వాష్కరుడు, దుర్ముఖుడు, చక్షురుడు, ఉదర్కుడు, తామ్రుడు, అసిలోముడు, బిడాలుడు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా చెలరేగి రకసులెల్లనుకునకరమ్ములా.

పైకి తోడేళ్ల మందను తోలినట్లుగా సకల రాక్షస వీరులందరూ కూడా దిక్పాలకులపైన దేవతలపైన యుద్ధానికి దిగారు. అంధకుడనేటువంటి రాక్షసుడు హరితో పోరాడుతూ గద చేతగొని గరుత్మంతుని ఒక్క వేటు వేయగా అంతటి ఇంద్రుణ్ణి జయించినటువంటి పక్షింద్రుడైనటువంటి గరుత్మంతుల వారే ఆయన మాన్పడి నేలకురిగాడు. కమలాక్షుడు తామ్రాక్షుడై కౌమోదకి చక్రకార్ముకంబులను వారిపైన ప్రయోగించడమేమిటి? ఆ అంధకుడనేటువంటి వాడు శ్రీమన్నారాయణుని చేతుల్లో మరణించి మోక్షాన్ని పొందాడట. అది చూచినటువంటి మహిషాసురుడు పటరానటువంటి ఆగ్రహంతో నారాయణుని చూచి అంటున్నాడట, క్షణమైన ఆగక వారందరి సేనలపైన చెలరేగి యుద్ధం చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి బ్రహ్మదేవుల వారు, మరొక పక్క నుంచి విష్ణుమూర్తుల వారు, ఇటు పక్క నుంచి పరమేశ్వరుల వారు యుద్ధానికి సన్నద్ధమై భీకరమైనటువంటి పోరు సలుపుతున్నారట. ఆ తోటమ్మున రేగిన మహిషుడు హరిభై

ఉపావేశంతో శ్రీహరిపై తలపడగా అది చూచినటువంటి పక్కనే ఉన్నటువంటి హరుడు త్రిశూలముతో చేతబూని మహిషాసునితో పోరాడుటకు వచ్చి బాసటగా నిలబడగా చక్రము త్రిశూలము కూడా వాణ్ణి ఏమి చేయలేకపోతున్నాయి. అంతటి త్రిమూర్తులు అష్టదిక్పాలకులు మిగిలిన దేవతలు దేవేంద్రునితో చెప్పకుండానే చూస్తూ ఉండగాని ఏమీ చెయ్యలేక తమదారిన తాము వెళ్ళిపోగా ఇది చూచినటువంటి దేవేంద్రుడు ఇంకా తప్పదు వీరితో యుద్ధం చెయ్యక అని ఒంటరి పోరాటాన్ని సాగించాడు. మహిషాసురుడు సింహరూపాన్ని ధరించి దేవేంద్రునితో పోరాటం సాగిస్తూ ఇంద్రుని యొక్క వక్షస్థలాన్ని చీల్చివేశాడు. ఇలా 100 దినంబులు ఘోరంబుగా యుద్ధం జరిగిన తరువాత దేవతలను పరాజితులను చేసేసి ఇంద్రపీఠంబులను ఐరావత కల్పకంబులను కామధేనువులను తన వశంకావించుకొని సర్వసుఖాలలో తేలియాడుతూ తన్ను తాను మరిచిపోయి అసురులు సురలు యొక్క మురుల యొక్క యాగంబులను ధ్వంసం చేస్తూ సర్వలోక భీకరంగా ఎప్పుడైతే అధర్మంతో అందరినీ అవమానపరుస్తున్నారో ఒకరోజున మహిషాసురుని యొక్క దృష్టి ఇంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి శచీదేవి పైన పడినది. ఆ తల్లి ఆ అవమాన భారాన్ని తట్టుకొనలేక మహనీయుడైనటువంటి బృహస్పతుల వారు కూడా దేవలోకాన్ని వీడి ఎక్కడో తన ఆశ్రమంలో ఉన్నారని తెలిసి దేవతల యొక్క సహాయంతో అక్కడికి చేరుకున్నది. చేరుకొనగానే సురగురువుల వారన్నారు, అమ్మా కాలము తప్పినది, ఎట్టి వారినైనప్పటికీ కూడా లొంగదీయగలిగినటువంటి శక్తి ఒక్క కాలానికే ఉన్నది, ఆ కాలానికి ఎంతటి వారైనా వచులు కాక తప్పదు, మంచి రోజులు తప్పక వస్తాయి, నేనాథుడు సకల దానవేంద్రులందరినీ కూడా జయించి విజయాన్ని పొందేటువంటి శుభగడియలు వచ్చేంత వరకు నీవు మా చెంతనే మా ఆశ్రమంలోనే తలదాచుకొనవలసినది అని శచీదేవిని అంత రక్షించగాని ఇక దేవేంద్రాదులందరూ కూడా కానలేక ఒక్కచోట ముందుగా బృహస్పతుల వారితో చేరి ఏకాంతంలో బ్రహ్మదేవుల వారిని కలుసుకొని మహిషాసురుని యొక్క మరణ రహస్యాన్ని చెప్పమని ఎప్పుడైతే ప్రార్థించారో దానికి ఆ మహనీయుడు ఒక రహస్యాన్ని చెప్పాడు. నాయన, మహిషాసురుణ్ణి చంపగలిగినటువంటి శక్తి త్రిమూర్తులకు గాని సర్వదేవతలకు గాని దిక్పాలకులకు గాని ఎవ్వరికీ లేదు. వాని యొక్క మృత్యువు కేవలం ఒక స్త్రీమూర్తి చేతులలో మాత్రమే ఉన్నది.

బ్రహ్మదేవి వెంటనే బ్రహ్మదేవుల వారు సంకల్పం చేసి తన తేజస్సునంతటినీ విడిచిపెట్టారు. పరమేశ్వరుడు తన యొక్క తేజమునంతటినీ కూడా ప్రవేశపెట్టాడు. దానికి తోడుగా నారాయణుడు విష్ణుమూర్తి తన సర్వతేజంబులను, తన సర్వశక్తులను కూడా దాని యందు లగ్నం చేశారు. ఆవిరు వెంటనే పురంధరుడైనటువంటి వారు యమధర్మరాజు గారు, వరుణదేవులు, అగ్నిదేవులు, వాయుదేవులు, నైరుతి, కుబేరుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులే కాక సమస్త దేవతలందరూ కూడా తమ తమ మహిమలను, తమ సర్వశక్తులను కూడా, తమ తేజస్సులను కూడా ఒకే రూపంగా ఎప్పుడైతే బ్రహ్మదేవునికి సమర్పణం చేశారో ఆ సర్వ తేజంబులన్నీ కూడా ఓ కొండ మాత్రంగా సిద్ధం కాగా, ఆ కొండ గోపురం నుండి బ్రహ్మదేవుని యొక్క దివ్య సంకల్పంతో ఆయన యొక్క ప్రభావం వలన ఒక చిన్న జ్వాలలాగా అందరికీ కూడా దృగ్గోచరం కాగా, ఆ తేజసంతా కూడా ఒక రూపాన్ని ధరించగా, ఆ కాంతి పూజంబులన్నీ కూడా జగన్మోహనంబైనటువంటి దివ్యాకారముతో, త్రినేత్రంబులతో, 18 చేతులతో సింహవాహనం పైన మహాదేవి ఒక్కసారిగా ప్రాదుర్భావం అందినది. అద్భుతమైనటువంటి రూపాన్ని, తేజస్సును చూడడానికి మానవ మాత్రం పైనటువంటి, దేవ మాత్రం పైనటువంటి శక్తులేవి కూడా దాని అందు లగ్నం కాలేకుండా ఉన్నాయట. అటువంటి తేజో విరాజితురాలైనటువంటి ఆ దేవి యొక్క రూపాన్ని చూచి ఆ పైన శివకేశవ బ్రహ్మాదులందరూ కూడా ఆ తల్లిని స్తుతి చేస్తూ ఉంటే, ఆ తల్లి తనను ఆవిర్భవింపజేసినటువంటి కారణమేమో గ్రహించి చిరునవ్వుతో వారందరినీ కూడా ఆశీర్వదించి, ఓ శివకేశవ బ్రహ్మాది దేవతలారా, 18 బాహువులున్నవే కానీ ఒక్క ఏతి అందు కూడా ఆయుధం లేదే. అట్టిది స్త్రీ యొక్క ఆయుధంబుల చేత స్త్రీ కారణంగా మహిషాసురుడు మర్దింపబడతారని కదా వరము, మరి ఆయుధహీనురాలనైనటువంటి నేను ఈ 18 చేతులున్నప్పటికీ కూడా వాడిని ఎలా చీల్చి చెండాడగలను, దుష్ట సంహారం ఎలా చెయ్యగలను అనగానే సకల బ్రహ్మాది దేవతలందరూ కూడా సమస్త ఆయుధంబులను కూడా అమ్మవారికి సర్వసమర్పణం చేస్తున్నారట.

కదలియాద జ్వలిత రక్షాక్షుల వీధి గొలుపు చాండి భువన మోగిని జగదంబపోరు సల్పం వెడలే మృగరాజ తురగయ్య.

శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రమును, బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని, పరమేశ్వరుడు త్రిశూలాన్ని, పురంధరుడు వజ్రాయుధాన్ని, అగ్ని శతగ్నిని, వాయుదేవుడు ధనుర్బాణంబులను, కుబేరుల వారు పరశువును, విశ్వకర్మ సురాపాన పాత్ర, వరుణదేవుల వారు గదాకవచంబులను, సూర్యదేవుల వారు కిరణంబులను, యమధర్మరాజుల వారి పాశమును, దండమును, నైరుతి ఖడ్గమును, ఘంటమును, తోమరము మొదలైనటువంటి దివ్యాయుధంబులన్నీ సకల దేవతలు, దిక్పాదులు, హరిహర బ్రహ్మాదులందరీ కూడా సర్వసమర్పణం చేయగా, సకలాయుధారిణి అయి అమ్మవారు సకల వైభవోన్నతురాలై దుష్ట శిక్షణార్థమై సకల దేవతలందరూ కూడా తనను ప్రస్తుతి చేయగా అమ్మవారు సిద్ధమై తిన్నగా ప్రయాణమై వెళ్లబోతోంది. వారందరి యొక్క నుతులను ఆనందాలాపాలుగా ఆలకిస్తూ

మేరువు సంచలిస్తున్నట్లుగా మిన్నులన్నీ కూడా అదరగా జలధులన్నీ కూడా కలంగగా అనేకంబైనటువంటి మేరు పర్వతంబులన్నీ కదలిపోయినట్లుగా భీకరంబైనటువంటి గర్జారవంతో ఓరి మహిషాసురా ఎక్కడా అంటూ వానికి వినిపించేటట్లుగా ఒక్క వికటాట్టహాసం చెయ్యగానే దిక్కులన్నీ కూడా ఘూర్నిల్లినవి, సముద్రములన్నీ కూడా కలగబారినవి, భూదేవి అదిరిపోయి బీటలు వారినది, పది దిక్కులొక్కటై భోరుమంటూ ప్రతిధ్వని సల్పుతున్నవి. ఆ కేక విన్నటువంటి మహిషాసురుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ధైర్యము సన్నగిలి రక్కసుల వంక చూస్తూ, ఏమిరా శౌర్య ధైర్య వీర సంపన్నుడనై అమోఘ వరప్రసాదినై అజేయుండనైనటువంటి నన్నే భయపెట్టినట్లుగా భీకర వికటాట్టహాసం చేసినటువంటిది ఎవరురా, పోయి చూచిరండి అని అనగానే వారిలో ఒకడైనటువంటి మంత్రి తామ్రుడనే పేరు కలిగినటువంటి వాడు వెళ్ళాడు. ఒక్కసారిగా వెళ్ళి ఆ తల్లి యొక్క భీకరంబైనటువంటి జగదంబ యొక్క మంగళ మంజుల దివ్య మంగళ రూపాన్ని చూచి హడలిపోయి తిన్నగా తన రాజు దగ్గరకు చేరుకొని ఎప్పుడైతే ఈ విషయాన్నంతటిని తెలియజేసి జగన్మాతృ స్వరూపం వలె సకల భూనభంతరంబులన్నింటినీ కూడా ఆవరించినటువంటి దివ్య తేజోమయ విరాజితురాలై ఉన్నటువంటి ఆమె యొక్క సౌభాగ్యాన్ని సౌందర్యాన్ని ఏమని వర్ణించగలను, వికటాత్తహాసంబు చేసినటువంటిది వికృతంపైన భీకరంపై రూపంతో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి కానీ పురుషగాత్రమే కాదు అది.

అనగానే హడలినటువంటి వాడై తన సైన్యాన్నంతటినీ కూడా కొంతమందిని తన సేనాధిపతులనిచ్చి తనను పెండ్లాడుమని సకల స్వర్గాధిపత్యంబులని ఆమె సొంతం చేస్తానని పంపగానే చేత సురాపాత్ర బట్టి దివ్యాయుధారిణి అయి రక్తవర్ణ నేత్రంబులతో ఉన్నటువంటి ఆ అమ్మవారన్నదట, ఔరా, ఎక్కడరా మీ మహిషాసురుడు? వాణిని చంపుటకై పదును నిమిది దివ్య హస్తంబులతో దివ్యాయుధంబులతో సిద్ధమై ఉన్నానని చెప్పుమను. అబలనని నన్ను పలుచన చేయవద్దని తెలియచేయని అమ్మవారు ఎప్పుడైతే ఆదేశమిచ్చిందో ఆ విషయాన్ని ఆ సర్వ సైనికులు కూడా వెళ్ళి తెలియచేయడమేమిటి? ముందుగా తన తమ్ముడైనటువంటి రక్తబీజుడనేటువంటి వాడిని యుద్ధం చేయడానికై తిన్నగా పంపి వానితో పాటు తాను కూడా చేరుకుని అమ్మవారిని చూచి ఆ జగన్మోహన సౌందర్యాన్ని చూచి మత్తిల్లినటువంటి వాడై అంటున్నాడట,

అలా అమ్మవారిని ఎప్పుడైతే అవమానిస్తున్నాడో, ఆ తల్లి రూపాన్ని చూచి దివ్యమైనటువంటి త్రినేత్రాగ్ని జ్వాలలతో ఉన్నటువంటి ఆ భీకరమైనటువంటి రూపాన్ని చూచినటువంటి మహిషాసురుడు అంటున్నాడు, నాకేవో దుర్నిమిత్తంబులు తోస్తూ ఉన్నాయి, ఎందువల్లనో నా యొక్క వామనేత్రం అదురుతూ ఉన్నది, ఈమె మూలంగా నా కులానికి నాకు ఏదో ప్రమాదం రాబోతుందని చెప్పి నన్ను అనిపిస్తోంది అని ఒక్కసారిగా అమ్మవారిని చూచి లేనటువంటి ధైర్యాన్ని తెచ్చుకొనగానే అంత వారి యొక్క సకల సైన్యాన్నంతటినీ కూడా సంహరించడానికై అమ్మవారు కదలి వస్తూ ఉంటే సకల దేవతలందరూ కూడా పూల వర్షాన్ని కురిపిస్తున్నారు, కీర్తిస్తున్నారు నా తల్లిని.

సకల దేవతలందరూ కూడా సన్నతిస్తున్నటువంటి సమయంలో అమ్మవారు భీకరమైనటువంటి వికటాట్టహాసాన్ని చేస్తూ ఉండగా ఆమెకు ఎదురుగా వచ్చాడు మహిషాసుని యొక్క సోదరుడైనటువంటి రక్తబీజుడు. తన దివ్యంబైనటువంటి ఆయుధంబులతో ఒక్క వేటున వారిని అనేక విధాలుగా గాయపరచగా వారి యొక్క ఒక్కొక్క రక్తపు వట్టు కూడా కింద పడుతూ ఉంటే ఒక్కొక్క రక్తబీజుడు ఉద్భవిస్తున్నాడు. అమ్మవారు వెంటనే తన సింహవాహనానికి ఆజ్ఞ చేసినదట, ఓ సింహరాజమాని భీకరమైనటువంటి జిహ్వను చాచి ఆ రక్తబీజుని యొక్క రక్తంబు ఒక్క చిందు కూడా నేల చిందకుండా దానంతటినీ కూడా నీవే గ్రహించవలసింది అనగాని రణరంగమంతటా నిండిపోయినటువంటి రక్తబీజుని యొక్క రూపాలతో సృష్టింపబడినటువంటి సకల రాక్షసుల యొక్క నిర్మాణం కాకుండా పునరుద్భావం కాకుండా అమ్మవారి యొక్క సింహ

వాహనము తన భీకరమైన నాలుకను చాచి ఆ రక్త బిందువులన్నింటినీ కూడా ఒక్కసారిగా ఆఘ్రాణిస్తూ ఉన్నటువంటి సమయంలో అమ్మవారు తన చేతనున్నటువంటి దివ్య ఆయుధముతో ఒక్కసారిగా తన చక్రముతో రక్త బీజుని సంహరించి వేసింది. జై శ్రీమద్రమణ గోవింద. సకల దేవతలందరూ అమ్మవారి పైన సుమవర్షాన్ని కురిపిస్తూ ఉన్నటువంటి సమయంలో లోక రక్షణకారిణి అయినటువంటి ఆ అమ్మవారు రక్తబీజుని యొక్క నాశనం చేసిన తరువాత మహిషాసుని యొక్క ధైర్యమంతా కూడా సన్నగిలగా వాడు సిద్ధమయ్యనుకున్నాడట. ఆహా, ఏమో అనుకున్నాను గాని నా సోదరుడైనటువంటి నా బహిప్రాణం పోయినటువంటి రక్తబీజుని సంహరించిన ఇకపైన నిన్ను క్షమించుటయే లేదని తిన్నగా అమ్మవారితో యుద్ధానికి సిద్ధుడై వస్తున్నాడు. మంతుడు మదాంధుడను అసందమ్మున దేవిగాంచి చబలతనుండు మందస్మిత అయ్యి వదన ముఖ దినరి దై

ఒరే దురాత్ముడా, నేనెటువంటి దాననుకున్నావురా? పోరగా వచ్చినటువంటి పురుషుడవేనా నీవు? నన్ను జయించి ఆ పైన నా కొరకై ఆలోచించు సుమా. నా యొక్క నిజరూపం ఎటువంటిదో నీవింకా తెలియలేకుండా ఉన్నావురా మూర్ఖుడా. పురుషుండగాను నే పొలతినిగాను అరయ నాకారంభు అసలు లేదు. అణుమాత్రమయ్యుందు అగుదు విశ్వంబంతా ఆత్మలో వెల్వడునట్టిదాన. జన్మయుండు లేకుండా జడమనేనయ్యుందు ఎల్ల భూతంబుల గల్గుదాన. మూలశక్తిని నేను, ముగురమ్మలును నేను, స్థావర జంగము జగమునాది సర్వమంత్రాత్మకనై సర్వసత్యాత్మకనై సర్వంబు నాలోన సమయజేతు సర్వమంగళనవుదు సర్వకావదనవుదు సంరక్షజేతు నే సకల జగతి చండి చాముండినై శక్తినై కాళినై దుర్గనై వధయింతునే దుష్టజనుల. అరయ నా రూపమిటిదో అబ్జభవుడు తెలియలేకుండా నీకింక తెలియనట్లు మాయనై ఉన్న నా యొక్క మహిమనెల్ల. మహిష కామాంధ గర్వాంధ మందబుద్ధి, ఓరి మహిషాధమా, నా సంగతి నీకేమి తెలియనురా? నేను పురుషుడనుగాను పొలతినిగాను ఆత్మలో మాత్రమే విశ్వమంతా నిండి కనిపించగలిగిన దానను, జన్మము లేకుండా ఉన్నటువంటి దానను, మూలశక్తిని ముగురమ్మలను నేనేసుమా, స్థావర జంగమ జగతియంతయు నేనేసుమా, సర్వమంత్రాత్మను సర్వశక్త్యాత్మకను నేనే అంటూ ఒక్కసారిగా 14 లోకంబులలోనూ నిండి ఉన్నటువంటి విశ్వమంగళ రూపంతో రాజరాజేశ్వరీదేవి అయ్య ఆ తల్లి అక్కడ సాక్షాత్కరించగానే లోకంబులన్నీ కూడా విభ్రమము చెందగా, అంత నీ యొక్క బుద్ధి ప్రాణంబులపై తీపి ఉన్న పాతాళంబునకు పారిపొమ్ము అని అమ్మవారు హెచ్చరిక చెయ్యగాని అక్షీణ క్రోధ రుద్రాక్షుండైనటువంటి ఆ మహిషాసురుడు అమ్మవారితో యుద్ధం చేయడానికి సిద్ధమై, నాకర్థమైనది, నిన్ను పంపించినటువంటి వారు సకల దేవతలే కదా, నిన్నింక రక్షించగలిగినటువంటి వారు ఎక్కడ? కన్ను మూసి తెరిచెడి లోపల కాంచగలవు నీవు కాలుని గృహమునందు అని పిచ్చిదాన, నా మాట విన్నట్లయితే సర్వసౌఖ్యాలు అనుభవిస్తావు, లేదు అనంటే మాతో కయ్యానికి కాలు దువితే ఏమి జరుగునో తెలియనా? నిన్ను నా అక్కడకు పంపినటువంటి సురలు నీవు అందరూ కూడా సర్వనాశనమగుదురు సుమా. వరబలగర్వంతో ఉన్నటువంటి నాతో కయ్యానికి కాలు దువడం నీకు న్యాయమేనా? ప్రళయోపద్రవంబు చలంగ ఈ త్రిశూలంబు చేబూని అంత అమ్మవారు మహాకళి అయి వాని మాటలకు చెలగి తిన్నగా రాక్షసుని భయపడడానికి వస్తోంది అంత. వారి మదాంద చచ్చునప్పుడు దారుణంబుగా నేడు వధ చేసి వరదర్పణమునటచుదేవి దుర్వారత చక్రఘాతమున వైరిశిరమ్మును ద్రోచే దుందుబుల్ భారుణ మృగ దేవతలు పుష్పచయంబులు చల్లుచుండగా మహాకాళి ప్రళయోపద్రవంబు చలంగగా త్రిశూలాన్ని చేతబూని ఒక్కసారిగా మహిషాసురుణ్ణి నేలపైకి పడద్రోసి భీకరంగా గర్జిస్తూ మహారౌద్రమూర్తి అయి ఆ తల్లి ముహూర్తమాత్రంబున వానిని మూర్ఛాగతుని చేసి ఆ పైన తన భయంకరమైనటువంటి త్రిశూలముతో వాని శృంగంబులను పట్టిలాగి దక్షిణ పాదంబున వాని కంఠంబు నొక్కిపెట్టి చక్రఘాతమున వాని శిరమును ఒక్క వేటున దృంచగా

దేవదందువులు భోరున మ్రోగుచుండగా దేవతలు సుమవర్షంబులను కురిపిస్తూ ఉండగా జై భవానీ, జై జగన్మాత, జై మహాకాళి, జై మహిషాసురమర్దని అంటూ జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా అమ్మవారు రుద్రమూర్తి అయి మహోగ్ర రూపంపై వెలుగుతూ ఉండగా

ఆ తల్లి వీరావేశంతో విశ్వరూపాన్ని దాల్చి అద్భుత తేజంతో ఘోరాకారముతో దుర్గరూపంతో నిలిచిన దేవిని చూచి తకల దేవతలందరూ దిగ్భ్రమంబుతో భయభ్రాంతులై ఆ తల్లిని అనేక విధాలుగా ప్రార్థించగా, ఆకశంబు శిరము అర్కుండు చంద్రుడును లోచనద్వయంబుగా తోచినప్పుడు రేపవల్ సంధ్యలు రెప్పలు బొమలు ఆ నాసయు గంధంబు నల్కరసము మెడ మహర్లోకంబు మేదిని కటియును వాయువుల్ విశ్వంబు ప్రాణమెడద ఎల్ల దుర్భాగువుల్ ఇంద్రాదులున్ కాగా అస్థులద్రులు వార్ధులామె కుక్షి నదులు నాభులు వృక్షములు నాతి కురులు బాల్య యౌవన కౌమార వార్ధక్యంబులామె గతులునై కోటి బాలార్క సన్నిభయు సహస్రపాదంబులతో భయంబుగొల్ప ఆకాశమే శిఖరంగా ఆ తల్లి దివ్య మంగళమయ రూపంతో సాక్షాత్కరించగానే సకల భువనంబులన్నీ కూడా అడలగా ఆ తల్లి యొక్క పాదార విందంబుల కడిగి అనేక విధాలుగా

మహిషాసుర మర్దని అయి శివకేశవ బ్రహ్మాదులు ఇంద్రాది దేవతలు సప్తమశులు మొదలైన వారందరూ కూడా ఆ తల్లిని అనేక విధాలుగా ప్రార్థించగా ఆ తల్లి 9 రోజుల పాటు భీకరంగా మహిషాసురుని చంపడానికి హోరున పోరాడి నవమి తిథి నాడు సకల విజయమూర్తి అయి మహిషాసుర సంహారాన్ని గావించి విజయదశమి పర్వదినంబు నాడు సకల లోకంబుల వారి చేత సత్పూజలను అందుకొని అభయమిచ్చినది. ఈ నవరాత్రంబులయందు నవరూపంబులతో ఉండేటువంటి ఈ దుర్గామాతను ఎవరైతే సేవించి పూజించి నవవర్ణమాలికా స్తోత్రంబులతో దివ్యమైనటువంటి నవనవోన్మేషంబైనటువంటి సకల విధంబులైనటువంటి ఆగమ విధి విధోక్తానంబులతో సేవిస్తారు వారికి సకల శుభంబులను సంగదనని చెప్పి అమ్మవారు ఆశీర్వదించింది.

మీరింతవరకు మహిషాసుర సంహారం హరికథ విన్నారు. కథకులు శ్రీమతి జయంతి సావిత్రి భాగవతారిణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.